0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యం మాత ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడాను ఒక్కొక్క తల్లి ఉంటుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ మదర్.
0: కానీ జగత్తులో గల సర్వ మానవులకు ఒకే తల్లి, ఆ తల్లిని మనము గుర్తించాలి.
1: But the entire humanity has one mother and we have got to know her.
0: భౌతికమైన జగత్తునకు లౌకికమైన జీవితమునకు పారమార్థికమైనటువంటి ఒక తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: In this physical ephemeral world, it's rather difficult to understand the spiritual content.
0: ప్రవృత్తి మార్గమున ప్రయాణం చేసే ప్రతి వ్యక్తికి కూడాను దివ్యత్వం అర్థం కావటం చాలా అవసరం.
1: Those that have external outward trend of life, it's necessary to know the immanent divinity.
0: కాని ప్రతి మానవునకు ఒక మాతృదేవి ఉంటున్నది.
1: Every person has a mother.
0: ఆ దేవిని అనుసరించినటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడాను కలగవు.
1: The one who follows mother will never face any problem.
0: సత్యం మాత. ఆ తల్లి త్రికాల భాగ్యమైనటువంటిది, త్రిలోకములకు హెడ్ అయినటువంటిది, త్రిగుణములకు అతీతమైనటువంటిది ఈ సత్యం.
1: Truth remains the same in all periods of time, equally applicable to all the three worlds that transcends the three attributes.
0: ప్రాకృతమైనటువంటి తల్లులు మరణించవచ్చు, మార్పు చెందవచ్చును, ప్రదేశాన్ని మార్చవచ్చును. కానీ ఈ తల్లి సత్యం అనేటువంటి తల్లి ఏ దేశమునకైనా, ఏ కాలమునకైనా, ఏ వ్యక్తికైనా ఏనాటికి ఒక్కనే తల్లి.
1: Physical mother may change one time or other. She may even die. She may be located some other place. But this truth, the mother, is one and the same beyond time and space to every person.
0: Itti divyamaina, bhavyamaina, navyamaina, samanjasamaina, sarabhutamainatundi oka talli, satyam. Ee satyanni prati vyakti kudanu talliga bhavinchi, vishwasinchi, anusarinchatam atyavasaram.
1: Such a novel, divine, ever new, truth the mother, every person must necessarily follow.
0: సత్యమునకు మార్పు లేదు.
1: Truth has no change.
0: త్రికాలములు ఎందుకును ఏకస్వరూపాన్ని ధరించేటువంటిది ఈ సత్యం.
1: Truth remains one and the same in all the three periods of time.
0: పితా జ్ఞానం. ఇంకా తండ్రి ఎవరు?
1: Who is the father? Wisdom.
0: జ్ఞానం అనగా లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, వైజ్ఞానిక జ్ఞానము, ఈ యొక్క జ్ఞానములు అనేక రకములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Wisdom is not ephemeral, physical, mundane, material, secular knowledge.
0: కానీ ఇది కాదు జ్ఞానం.
1: It's not the knowledge.
0: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మభావాన్ని విశ్వసించినటువంటిదే జ్ఞానం.
1: True wisdom is that which confers the experience of non-dualism.
0: ఆ జ్ఞానమే సత్యస్వరూపము.
1: That very wisdom is truth.
0: దీనినే వేదము సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అనింది.
1: వేద కాల్స్ ఇట్ యాజ్ ట్రూత్, విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: కనుక సత్యమే ప్రతి మానవునికి మాతృస్వరూపిణి.
1: సో దిస్ ట్రూత్ ఇస్ మదర్ ఫర్ ఎవ్రీ పర్సన్.
0: జ్ఞానమే తండ్రి.
1: విజ్డమ్ ఇస్ ద ఫాదర్.
0: ధర్మో భ్రాత. ధర్మము ఒక్కొక్క దేశమునకు, ఒక్కొక్క మతమునకు, ఒక్కొక్క సాంప్రదాయమునకు ఒక్కొక్క ధర్మంగా రూపొందిస్తుంటుంది.
1: ధర్మ వేరీస్ డిపెండింగ్ ఆన్ ద టైమ్, ద రిలిజన్ అండ్ ద ట్రెడిషన్.
0: కానీ సర్వ మానవులకు, సర్వ దేశములకు, సర్వకాలములు ఎందుకును ఏకత్వంతో ప్రేమించేటువంటి యొక్క సోదరుడు ఈ యొక్క ధర్మం.
1: బట్ హౌ ఎవర్ దిస్ ధర్మ ఇస్ ద వన్ who is very much loved by the entire humanity, beyond time and space, a region with all the feeling of oneness.
0: Prema swarupudainatundi vaadu ee sodarudu.
1: This brother is the very embodiment of love.
0: Deenini puraskarinchukoni prachina kaalam nundi bharata desamlandu vedamlo satyam vada dharmam chara ee satya dharmamulaku ityanta pradhanyam annichito vachindi.
1: Basing on this, it is in this ancient culture of Bharat, it has been said, speak truth, follow dharma.
0: Sodaranuku minchinatvanti tandri marakodu ledu.
1: There is one more than the one's own father, the brother.
0: Ramalakshmanulu sodaralai kudanu elanti aadarshanni jagatruku andinchadu.
1: What kind of ideal that has been shown to the humanity by those illustrious Ramalakshmana.
0: Ee lakshmanu moochillina samayamlo రాములు చాలా బాధపడ్డాడు.
1: When Lakshmana fainted on the battlefield, Rama felt sad.
0: లక్ష్మణ సీత వంటి భార్యను ఎక్కడైనా వెతికి తీసుకోవచ్చు.
1: లక్ష్మణ ఐ కెన్ హ్యావ్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత.
0: కౌసల్య వంటి తల్లిని కూడా నేను వెతికి సాధించవచ్చును.
1: Or I may be successful in getting a mother of the type of Kausalya.
0: కానీ లక్ష్మణ వంటి సోదరుని నేను పొందలేను తిరిగి.
1: But it's impossible to have a brother of the type of Lakshmana again.
0: ఇలాంటి సోదరుడు ఉండటం చేతనే నా రామత్వము ప్రకాశిస్తూ వచ్చింది.
1: It's because of a brother of the type of Lakshmana, my divinity has shined and blossomed.
0: కనుక మనకు ధర్మమే సోదరుడు.
1: So dharma is our brother.
0: ధర్మో భ్రాతా దయాసకా మిత్రుడు.
1: Then friend.
0: ఈనాడు మిత్రులు రేపు శత్రువులుగా మారవచ్చు.
1: A friend today may be an enemy tomorrow.
0: ఈ విధంగా ఎన్నో అనుభవములు మనం కనిపిస్తూనే ఉంటున్నవి జగత్తునందు.
1: In this world we have many experiences of this sort.
0: కానీ దయకు మించినటువంటి ఒక మిత్రుడు మనకు కానరాడు.
1: But we don't find any friend that's symbolized by compassion.
0: నిజమైన మిత్రుడు దయాస్వరూపుడు.
1: True friend is our compassion.
0: ఇంకా శాంత పత్ని. పత్ని ఎవరు?
1: Who is wife?
0: శాంతియే పత్ని.
1: Peace is the wife.
0: నిరంతరము అన్ని మార్గములు ఎందు కూడాను అన్ని జీవరాశులు ఎందు కూడాను ఏకత్వాన్ని వహించి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గురించినటువంటిది ఈ శాంతము.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ యూనిఫైస్ ద వేరీడ్ పార్ట్స్ అమంగ్ ఆల్ డిఫరెంట్ లివింగ్ బీయింగ్స్.
0: ఈ శాంతి మహర్షులకు ఆభరణము.
1: దిస్ పీస్ ఇస్ ద ప్రెషస్ జ్యూల్ ఆఫ్ సెయింట్స్.
0: ఋషుల యొక్క కిరీటము.
1: ఇట్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ సెయింట్స్.
0: ఆధ్యాత్మిక మార్గమునందు రాజమార్గము.
1: అండ్ ఇట్ ఇస్ ద రాయల్ పాత్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్.
0: ఇలాంటి శాంతియే సర్వులకు పత్ని.
1: అండ్ సచ్ ఎ పీస్ ఇస్ ద వైఫ్.
0: క్షమా పుత్ర. క్షమనే పుత్రుడు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ద సన్.
0: ఈ క్షమకు మించినటువంటి ఒక పుత్రుడు మరొక సుపుత్రుడు లేడు.
1: బియాండ్ దిస్ ఫర్ బ్యారన్స్ దర్ ఇస్ నో అదర్ సన్ మోర్ దెన్ దాట్.
0: ఈ క్షమయే సత్యము.
1: అండ్ దిస్ ఫర్ బ్యారన్స్ ఇస్ ట్రూ.
0: క్షమయే వేదము.
1: ఇట్స్ వేద.
0: క్షమయే ధర్మము.
1: ఇట్ ఇస్ ధర్మ.
0: క్షమయే అహింస.
1: ఇట్స్ నాట్ వైలెన్స్.
0: క్షమ శౌర్యము. క్షమనే శౌర్యము.
1: అండ్ ఇట్స్ వేల.
0: ఈ జగత్తునందు క్షమకు మించినటువంటి ఒక శక్తి మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్ ఫర్గివ్నెస్ క్షమ.
0: కనుకనే సత్యము జ్ఞానము ధర్మము దయ శాంతి క్షమ ఈ ఆరు గుణములను ప్రతి మానవుని కూడాను నిజ బంధువులు.
1: Therefore, for every person, the true relations are the truth the mother, the wisdom the father, the righteousness the brother, the compassion the friend, the peace the wife, and the forbearance the son.
0: ఈనాడు ఇట్టి మాతృదేవిని ఇట్టి పితృదేవుణ్ణి ఇట్టి సఖుణ్ణి ఇట్టి సోదరుణ్ణి ఇట్టి వైఫ్ ను అనగా సత్పత్ని ఇట్టి కుమారుణ్ణి కోల్పోవటం చేతనే జగత్తు అనేక విధములైనటువంటి అల్లకల్లోలములకు గురి అవుతున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ సచ్ ఎ మదర్ సచ్ ఎ ఫాదర్ సచ్ ఎ బ్రదర్ సచ్ ఎ ఫ్రెండ్ అండ్ సచ్ ఎ వైఫ్ అండ్ సన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తల్లి తండ్రులను మనం గుర్తించుకోవాలి.
1: We have to always remember the mother and father.
0: తల్లి తండ్రి లేక నీవు లేవు.
1: You cannot exist without them.
0: Satyamane talli neeku naaku sarvulu kudunu aame talliye.
1: Truth mada is one and the same to everybody.
0: Satyamunandunde sarvammu pushtinche.
1: Right from the position of truth, the whole creation has come.
0: Satyamunandadage sarva srishti.
1: The whole creation merges back in truth.
0: Satyamahimaleni stalamedi kanugunna.
1: If you find out, there's no place where there's no expression of this truth.
0: Sattvam idiye chudaraya.
1: Watch this pure unsullied truth pervading.
0: కనుక సత్యము నుండియే సర్వము సృష్టింపబడుతుండాలి.
1: The whole creation has this truth as its origin.
0: సర్వమునకు మాత అయినటువంటి ఈ సత్యము నీకు మాత్రం మాతృభూతి కాదా?
1: This truth being a mother is mother to you also.
0: శాశ్వతమైనటువంటి మాతృమూర్తి.
1: And she is your permanent mother.
0: అమృతమైనటువంటి మాతృమూర్తి.
1: She is immortal and nectarine.
0: ఇటువంటి అమరత్వమైనటువంటి మాతృమూర్తిని పొందటం మానవుల యొక్క మహాభాగ్యము.
1: It's our good fortune to have this mother. It's our luck who is permanent and eternal.
0: కానీ ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి సత్య మాతృమూర్తిని కోల్పోయినారు మానవులు.
1: The humanity has lost such a sacred, immortal, eternal mother.
0: సత్యం అన్నటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: There's no trace of truth anywhere.
0: సత్యమును వెతుకోవలసి వచ్చింది.
1: We have got to search for it.
0: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోయినాము.
1: Truth which is everywhere is lost today.
0: కనుకని ఈ మాతృమూర్తి అనగా సత్యమును ఆరాధించటమే ఈనాటి యొక్క ఆరాధన యొక్క విశిష్టత.
1: The important significance of worship today is to worship truth, principle of truth.
0: ఈ నవరాత్రులు దేవి నవరాత్రులని దేవి అనగా మాతృమూర్తి అని మనం భావిస్తూ ఉంటున్నాం.
1: We consider these sacred 9 days Navaratri symbolizing the deity, the God as our mother.
0: Devi, Devi. Devi anaga emti? Satyame Devi.
1: Devi the mother is truth.
0: Kanuka aa Devi yokka peru Satyaswarupani.
1: Devi, the name is truth, embodiment.
0: Prati manavudu kudunu satyanni matramu guttistu vartinchali.
1: Every person has got to recognize and follow the path of truth.
0: Satyanni vidanaadakudadu.
1: One should not give up truth.
0: Matruvyogam anetundi maha కష్టతరమైనటువంటిది.
1: సెపరేషన్ లాస్ ఆఫ్ మాదా ఇస్ అన్బేరబుల్.
0: కనుక సత్యాన్ని విడువక
1: వితౌట్ గివింగ్ అప్ ట్రూత్
0: ఈ సత్యాన్ని మనం అనుసరించినప్పుడు
1: యు ఫాలో ట్రూత్
0: సర్వ విధములైనటువంటి ఒక సంబంధము మనకు సమకూరుతుంది.
1: యూ విల్ హ్యావ్ అచీవ్మెంట్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: వేదము ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: వేద ప్రొపగేట్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: లోకములో ఎంతమందియో వేదమును ఉచ్చరించినటువంటి వారు ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ మెనీ దట్ చాంట్ వేద.
0: సర్వశాస్త్రములు కూడా పఠించినటువంటి వారు ఉన్నారు.
1: మెనీ హావ్ గాన్ త్రూ సేక్రెడ్ టెక్స్ట్.
0: కానీ ఇవన్నీ కూడాను ఈనాడు పెడమార్గం పట్టుతున్నవి.
1: బట్ ఆల్ దీస్ సీమ్ టు బి పర్వర్టెడ్ ఆర్ డైవర్టెడ్.
0: సక్రమమైన మార్గం అనుసరించినప్పుడే ఈ వేద శాస్త్రములు సరి అయినటువంటి ఒక ధర్మాన్ని నిరూపించగలవు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ ట్రేడ్ లాంగ్ ద రైట్ పాత్ వీ విల్ నో ద ట్రూ మీనింగ్ ఆఫ్ వేద అండ్ సేక్రెడ్ టెక్స్ట్.
0: అనాది కాలం నుండి ఈ సత్యాన్వేషణ నిమిత్తమై అనేక మంది ఋషులు అనేక మంది మహర్షులు మహనీయులు కూడా సాధన సల్పుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ సెయింట్స్ అండ్ నోబుల్ సోల్స్ హావ్ స్పెండ్ దర్ టైమ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ట్రూత్.
0: పవిత్రమైన కాలమును విశిష్టమైన విశ్వాసమును దృఢమైనటువంటి సంకల్పమును ఉంచుకొని ఈ సత్యాన్వేషణ నిమిత్తమై అనేక మంది దీక్ష పూనారు.
1: మెనీ హావ్ డిటర్మిన్డ్ టు నో ది ట్రూత్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఫుల్ ఫెయిత్. They have spent all the time completely determined.
0: సత్యాన్ని దర్శించినంత వరకు కూడాను నా దీక్షను విడువను అనేటువంటి ఒక దీంతో అనేక మంది మహర్షులు తపస్సులు ఆచరించారు.
1: Many saints have undertaken penance that they would not drop until they have the vision of truth.
0: కొంతకాలమునకు వారే ప్రజల్లో ప్రవేశించి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తవస పరస్తాత్ అన్నారు. ఓ ప్రజలారా, మేము భగవంతుని ప్రత్యక్షంగా చూడగలిగాము.
1: After some time the sages declared, O people, we have seen God.
0: Aa bhagavantudu tejomayudainatunti vaadu.
1: That God is all brilliant.
0: Divyamainatunti prakashamto undinatunti vaadu.
1: He is full of effulgence.
0: Ee tamogunam anetunti daniki dooramunandu undinatunti vaadu.
1: He is beyond all inertia.
0: అజ్ఞానమనే అనే తమోగుణములకు ఆవరణ ఉన్నటువంటి వాడు ఈ యొక్క తేజవంతుడు.
1: The effulgent divine is beyond this inertia, the dullness.
0: అటువంటి భగవంతుణ్ణి మేము చూడగలిగాము.
1: Such God we could see.
0: భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు.
1: God is not distant.
0: ఎక్కడో మేము బయట వెతుకులేదు.
1: We have not searched for him outside.
0: మృణమయమైనటువంటి దేహంలోంది ఈ చిన్మయ మూర్తిని మేము చూడగలిగాము.
1: We have seen God within this body which is temporary.
0: ఈ మృణమయమైనటువంటి దేహంనందు చిన్మయ మూర్తిని దర్శించినటువంటి వారు ఆనాటి మహర్షులు.
1: Sages have visualized the permanent God within this temporary body.
0: దేహము సామాన్యమైనటువంటిగా మనం భావించరాదు.
1: We should not consider body cheap.
0: భగవంతుని యొక్క నివాసమైనటువంటి ఈ దేహము,
1: బాడీ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్,
0: టెంపుల్ ఆఫ్ గాడ్,
1: ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహములు ఈనాడు అపవిత్రమైన మార్గములందు, కొన్ని విచిత్రమైనటువంటి మార్గములు యందు ప్రవేశపెట్టి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖమును అనుసరించగోరి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు.
1: దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ యూస్డ్ ఇన్ ఎ సేక్రెడ్ వే. People are after this temporary fleeting joy and they are after this temporary feelings and sensual pleasure.
0: Kaadu kaadu.
1: It's not so.
0: Viluvaleni irupa petta ee dehambu.
1: Body is an iron safe that has no value.
0: Pettelona nagalu pettinattu.
1: Just the jewels are kept within the iron safe.
0: Dehamandu aatma devudu nenu suma.
1: Within the body is present God himself.
0: Ee vidhamga viluvalenatundi inupa pettiyendu విలువైనటువంటి రత్నములు దాచుకుందరో అదే విధంగానే ఈ విలువలేనటువంటి దేహమునందు విలువైనటువంటి ఆత్మతత్వం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి రత్నమును దాచుకున్నారు.
1: జస్ట్ ఎస్ ఐరన్ సేఫ్ దట్ హాస్ నో వాల్యూ హాస్ గాట్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్రెషస్ జ్యూవెల్స్ విదిన్, ద బాడీ విచ్ హాస్ నో వాల్యూ హాస్ గాట్ దట్ ఎఫల్జెంట్ డివినిటీ విదిన్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క రత్నములు దాచుకున్నటువంటి దేహము ఇది సులభమైనటువంటిదా? కాదు.
1: Can you consider the body so low when it has got the costly, most precious, valuable gem of atmic principle?
0: ఈ ఆత్మా అనేటువంటి ఒక రత్నం నిమిత్తమై దేహాన్ని మనము ఆశించి దాన్ని ఆరాధించి దాన్ని సరైన మార్గంలో వినియోగించుకోవాలి.
1: Body has got to be maintained, be taken care of and to be made use of for the maintenance and preservation of this precious gem of atma.
0: ఈ రత్నములు మట్టిలోని చిక్కును గాని మాణిలో చిక్కవు.
1: You get the gems out of this mother earth and out of the trees.
0: రత్నములు వెతకవాలన్న మట్టి ఎందే వెతకాలి గాని మాను లోపల చూపితే రాదు.
1: You get the gems out of this earth and not from out of the trees.
0: కనుక ఇది మృణమయమైనటువంటి ఈ దేహమునందే ఈ రత్నమును మనం వెతకాలి.
1: It's only in this body we have got to search this precious gem.
0: అయితే ఈ రత్నము మనకు లభ్యం కాకుండా పోవడానికి కారణం ఏమిటి విచారించాలి.
1: Let's investigate why that we are not able to find out this gem of atma.
0: Nadi aneetuti mamakaramu,
1: feeling of attachment of mind,
0: nenu ane ahankaramu,
1: the ego of I-ness,
0: ee rendu kudanu addanga nilchukovatam chetane deenni manam daatalekapothunnaru.
1: I and mind, the ego and attachment have stood as obstacles on the way.
0: Nadi aneetuvantide oka mamakaramu.
1: Feeling of mind is an attachment.
0: Nenu aneetundi ahankaram.
1: The feeling of I-ness is ego.
0: Ee mamakara ahankaram renditni kuda manam dooram chesinappude chitta shuddhi manaku praaptistundi.
1: When once you give up the ego and attachment, you will have the purity of heart.
0: Mamakaram leni manamunaku chitta shuddhi labhistundi.
1: The one without attachment can have purity in his heart.
0: Ahankaram leni manamunaku parama gnanam praaptistundi.
1: One who is egoless will have the experience of supreme wisdom.
0: Kanaka chitta siddhi gnana siddhi ee rendu kudanu mana yokka abhimana mamkaram chetane manaku addu tagultunnavi.
1: We are not able to have the purity of heart and also the wisdom because of this ego and attachment that have stood as obstacles.
0: Prati manavudu kudanu ee abhimana ahankaramulanu sadhyamainta varaku dooram cheskodaniki prayatninchali.
1: Everyone should make every effort to give up this attachment and its sense of ego.
0: ఏమిటి మమకారమకున్నటువంటి విశ్వాసము?
1: What is the strength behind this attachment?
0: ఏమిటి ఈ మమకారమలో ఉండేటువంటి ఒక ప్రతిష్టత?
1: What is that speciality in this attachment?
0: దీని విశిష్టత ఏమాత్రం మనకు అర్థం కావటం లేదు.
1: We don't understand anything special there.
0: మమకారం పెంచిన కొలది కూడాను మన యొక్క జీవితం మరింత అశాంతికి గురవుతున్నది.
1: As we develop attachment more and more, we will be restless.
0: ఈ మమకారమే మానవుని సర్వ దుఃఖములకు మూల కారణము.
1: Is attachment that will put us to grief.
0: ఈ మమకారం చేతనే మనకు ఆనందము దూరం అవుతున్నది.
1: శాంతిని
0: కోల్పోతున్నాము.
1: We are lost peace.
0: సౌఖ్యం అనేది శూన్యం అవుతుండాలి.
1: There is no happiness at all.
0: కనుక మానవునికి ఈ శాంతి సుఖము అనేటువంటి లభించాలంటే ఈ మమకారాన్ని దూరం చేసుకోవాలి.
1: For man to have peace and happiness, he should give up this attachment.
0: అయితే ఈ మమకారం అనేటువంటిది కొంత ప్రమాదకరమును కూడా తెప్పిస్తుంది.
1: And this attachment may put you to danger at times.
0: అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహముల చేత ఈ మమత్వాన్ని పెంచుకుంటున్నాం.
1: You will be deluded, you are carried away, therefore attachment is on the rise.
0: ఈ మమత్వమే కేవలము మోక్షమునకు అడ్డుదోవ.
1: And this is attachment which will divert your route towards liberation.
0: ఇది చాలా విశాలమైనటువంటి మార్గము.
1: It's so broad.
0: అహంకారం మరింత ప్రమాదకరమైనటువంటిది.
1: Ego is much more dangerous.
0: ప్రతి మానవుడికి ఎందుకు కూడాను ఈ అహంకారం అనేటువంటిది ఒక తీరని ఒక రోగంగా ఉంటుండాలి.
1: Ego has become an incurable disease in every person.
0: వేరే వేరే రోగములన్నీ ఏదో కొన్ని మందులకు నయం కావచ్చును, కానీ ఈ అహంకారం అనేటువంటిది ఏ మందులకు కూడాను నయం కాదు.
1: Many diseases have got a cure, but this ego has no cure.
0: ఈ రెండింటిని మనం కొంతవరకును అదుపులో ఉంచుకొని ఆత్మానంద నిమిత్తమై మనము అన్వేషణ చేయాలి.
1: Therefore, we must put a check on this ego and attachment and be after Atma.
0: ఈ నవరాత్రులు యందు దేవి భాగవతము, దేవి రామాయణము, దేవి భారతము ఈ విధంగా చదువుతూ వస్తుంటారు.
1: During these sacred 9 days Navaratri, people go through sacred tests such as Bhagavata, Ramayana, Bharata.
0: Parvati, Saraswati ani trimurtulanu manam aaradhana chestuntam.
1: We also worship the trinity of the goddess Lakshmi, Parvati, Saraswati.
0: Ee trimurtulu ante evaru?
1: Who are these deities?
0: Ee trimurtulu kodunu oka satyamlone imidinatunti varu.
1: This trinity is within this principle of truth.
0: Gayatri ki moodu vidhamulaitundi sirasulu untunnayi.
1: Gayatri has 3 heads.
0: ఆ 3 శిరస్సులు కూడాను ఇవియే.
1: దీస్ ఆర్ ది 3 హెడ్స్.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: ట్రినిటీ ఇంక్లూడ్స్ గాయత్రి, సావిత్రి అండ్ సరస్వతి.
0: గాయత్రి, గాయత్రి, త్రాయతేతి, గాయత్రి. మన ఇంద్రియములకు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి చేస్తుంటాం.
1: వీ ఆల్సో వర్షిప్ ది ట్రినిటీ ఆఫ్ గాడెస్ లక్ష్మీ, పార్వతి.
0: త్రిమూర్తులు అంటే ఎవరు?
1: Who are these deities?
0: ఈ త్రిమూర్తులు కూడా ఒక సత్యంలోనే ఇమిడినటువంటి వారు.

0: the life principle.
1: Saraswati vaakuneku master ainatundi ee saraswati.
0: Saraswati is the master of the speech faculty.
1: Kanuka vaak devata swarupini ee yokka saraswati.
0: Saraswati symbolizes the speech.
1: Pranamunaku adhipati ainatundide ee savitri.
0: Savitri is the head of life principle.
1: Mana indriyamulaku adhipati ainatundi master ga undatundide ee gayatri.
0: Gayatri is the master of all our senses.
1: ఈ మూడు కూడా ఒక సత్యం నందే ఏమిటి ఉంటున్నవి.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ విద్ ఇన్ ద సేమ్ ప్రిన్సిపల్.
1: ఓం భూర్ భువస్వహ అనింది.
0: హి సెడ్ ఓం భూర్ భువస్వహ.
1: ఈ భూర్ భువస్వహ అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై దట్?
1: భూర్ అనగా మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
0: భూర్ మీన్స్ ద బాడీ, ద మెటీరియలైజేషన్.
1: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది ఈ బాడీ లోపలనే అంత మ్యాటరే ఉంటుండాలి.
0: మెటీరియలైజేషన్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: మన వెంకటరామన్ చెప్పాడు, మ్యాటర్ ఎనర్జీగా మారుతుంది, ఎనర్జీ మ్యాటర్ గా మారుతుంది.
0: డాక్టర్ వెంకటరామన్ సెడ్ మ్యాటర్ బికమ్స్ ఎనర్జీ అండ్ వైస్ వర్సా.
1: ఆయన సైంటిస్ట్ కాబట్టి ఆయన చెప్పింది సత్యం అనుకోవచ్చును.
0: యాజ్ ఎ సైంటిస్ట్ యూ మే టేక్ ఇట్ ట్రూ.
1: కానీ నా దృష్టిలో అది సత్యం కాదు.
0: బట్ భగవాన్ డజంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ట్రూత్.
1: మ్యాటర్ ఎనర్జీ అనేటువంటి రెండు లేనే లేవు.
0: మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ నాట్ సెపరేట్.
1: అంతా ఒక్కటే.
0: హోల్ థింగ్ ఇస్ వన్.
1: మ్యాటర్ ఎనర్జీ, ఎనర్జీ మ్యాటర్.
0: Matter is energy and energy is the matter.
1: Energy lekunda matter ledu, matter lekunda energy ledu.
0: Matter cannot exist without energy nor energy.
1: Ee rendu avinabhava sambandhamu annyonyasrayamu.
0: Both are interdependent and interrelated.
1: Kanuka rendu ani cheptam chala porapatu.
0: It's a mistake to say that two
1: are. Matter ee jagattulo ledu.
0: In fact there's no matter in this world.
1: Ekkada chusina energy, energy, energy. Shakti e untundali.
0: You find energy everywhere.
1: శక్తి తప్ప మరొక పదార్థమే కనిపించటం లేదు.
0: బట్ ఫర్ ద ఎనర్జీ నథింగ్ బియాండ్.
1: కనుక ఈనాడు ఈ యొక్క నవరాత్ర మహోత్సవం నందు శక్తి పూజలుగా చేస్తుంటున్నాం.
0: ఆన్ ది సీక్రెట్ డేస్ ఆఫ్ నవరాత్రి ది ఎనర్జీ, ది శక్తి
1: అనగా ఎక్కడి నుంచి వచ్చేటువంటి సత్యమైనటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ ట్రూత్.
1: ధర్మం ఒక శక్తి.
0: ధర్మ ఇస్ ఎనర్జీ.
1: శాంతి ఒక శక్తి.
0: శాంతి.
1: ఈ శాంతి నందు ఉండేటువంటి ఒక క్షమ ఒక శక్తి.
0: క్షమ, ఫర్గివ్నెస్ ఇస్ ఎనర్జీ.
1: ఇవన్నీ కూడా శక్తుల యొక్క ఆరాధనలే.
0: These are all various modes of worship of this deity.
1: అన్నింటికీ సత్యమే మూల కారణము.
0: Truth is the primal cause.
1: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing other than this truth.
1: సర్వశక్తులు కూడాను సత్యమునందు అంతర్భూతమై ఉన్నవి.
0: All faculties of energy are present within this truth.
1: కనుక ఆ సత్యమైనటువంటిది తల్లినిగా మనం భావించాలి.
0: We have to consider this truth as our mother.
1: మాతృదేవి.
0: Our mother.
1: ఇలాంటి మాతృదేవిని మనము కొంతవరకు విస్మరిస్తే మనం లభించేటువంటిది ఏమిటి?
0: If you forget your mother, what is it that you get?
1: తల్లి సమానమైనటువంటి ఈ సత్యాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: We should never forget this truth, the very mother.
1: తల్లిని పూజించడం అనగా సత్యాన్ని పూజించడము, సత్యాన్ని అనుసరించడమే.
0: Worshipping mother means following the path of truth, utter truth.
1: మనం సత్యాన్ని అనుసరించాలి.
0: We should follow truth.
1: సత్యాన్ని పలకాలి.
0: We should speak truth.
1: సత్యం రుజాత్.
0: Speak truth.
1: సత్యం పలకాలి.
0: We should speak truth.
1: ధర్మంను ఆచరించాలి.
0: We should follow dharma.
1: సత్యం వద.
0: Tell truth.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సత్యం వద దాన్ని చంపేస్తున్నారు.
0: Unfortunately truth vada is killed totally.
1: ధర్మం చెర.
0: Follow dharma.
1: ధర్మాన్ని అనుసరించమని చెప్తే ధర్మాన్ని చెరసాల్లో పెడుతున్నాం ఇప్పుడు.
0: ధర్మం చెర, ఫాలో ధర్మ, బట్ ఇట్స్ ఇన్ చెర ద జైల్.
1: ఇంకా రక్షించేది ఎవరు?
0: Then who is the protector?
1: సత్య ధర్మమే సర్వరక్షమైనటువంటిది.
0: And in fact truth and dharma protect.
1: సర్వమును రక్షించేటువంటి ఈ రెండే.
0: They are the protectors.
1: అలాంటి సత్య ధర్మమును ఈనాడు మనము విస్మరిస్తున్నాము.
0: We have forgotten that such and dharma.
1: అసత్యాన్ని అధర్మాన్ని విశ్వసిస్తున్నాము.
0: We have got full faith in falsehood and adharma.
1: కనుకనే దేశమునకు ఏనాడు కూడాను ఇప్పుడు కూడాను అనుభవించినటువంటి ఒక అవస్థలను అనుభవించవలసి వచ్చింది.
0: Therefore have got to suffer unprecedented suffering today.
1: మన ప్రాచీనులు ఈ సత్య ధర్మమును ఆధారంగా చేసుకుని రెండింటిని రెండు రెక్కలుగా తీసుకుని వాళ్ళు జీవితాన్ని జరుపుతూ వచ్చారు.
0: Ancients have considered truth and righteousness as two wings.
1: ఏ చిన్న పని చేసినప్పటికీ కాన్షియస్ ని ప్రశ్నించేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళు చేసేటువంటి వారు.
0: Any small task they used to undertake, they go by the answer they get out of the conscience.
1: Asatyama. ఇది ధర్మమా లేక అధర్మమా అని విచారించి అందులో ముందడుగు వేసేటువంటి వారు.
0: దే ఎంక్వైర్ ఫస్ట్ వెదర్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, రైచువస్ ఆర్ అన్ రైచువస్, దెన్ దే ప్రొసీడ్.
1: ఈనాడు ఆ ప్రశ్నలే లేదు.
0: టుడే నో వన్ క్వశ్చన్స్ లైక్ దాట్.
1: దైవాన్వేషణ జరుపుతున్నామంటున్నారు.
0: వీ సే దట్ వీఆర్ ఆఫ్టర్ డివినిటీ.
1: ఈ దైవాన్వేషణ అనేది ఈనాటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఆఫ్ టుడే.
1: అనాది కాలం నుండి కూడా దైవాన్వేషణ జరుపుతూనే వస్తున్నారు.
0: దిస్ ప్రాసెస్ ఆఫ్ క్వెస్ట్ ఫర్ గాడ్ హస్ బీన్ గోయింగ్ ఆన్.
1: నిన్న నేడు ప్రారంభమైనటువంటిది కాదు ఇది.
0: This quest is not of

0: yesterday and today.
1: కనుక సత్యాన్వేషణను మనం సరైన మార్గంలో అనుసరించినప్పుడు సర్వం కూడా మనకు దైవ స్వరూపంగానే రూపొందుతుంది.
0: When you follow the path of truth, you will find divinity everywhere.
1: ఈ సత్యాన్ని అన్వేషణ ఏం చేయాలి?
0: How to search for truth?
1: సత్యం ఉన్నది ఒకటే కదా.
0: Truth is one.
1: కాబట్టి ఎక్కడ ఉందని మనం విచారించాలి.
0: How can you find out?
1: ఎక్కడ ఉందని వెతకాలి.
0: Where do you get it?
1: ఈ సత్యంలో ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: మనము విచారించవలసినటువంటిది తల్లిని చూచావు.
0: You have seen your mother.
1: సిస్టర్ ని చూచావు.
0: You have seen your sister.
1: బిడ్డను చూచావు.
0: Or your daughter.
1: వైఫ్ ని చూచావు.
0: Also wife.
1: వీళ్ళందరూ కూడా స్త్రీల వలె నువ్వు చూస్తున్నావు.
0: They are all women.
1: అయితే ఈమె తల్లి, ఈమె సిస్టరు, ఈమె డాటరు, ఈమె ఒక విధమైనటువంటి బంధువు అని అనుకుంటున్నాం.
0: You consider she is your mother, the sister, your daughter and so on.
1: తల్లిని తల్లిగానే చూడాలి.
0: You watch your mother with that motherly feeling.
1: నీ యొక్క బిడ్డని బిడ్డగానే చూడాలి.
0: Look at your daughter with all affection.
1: నీ యొక్క చెల్లెలు చెల్లెలుగానే చూడాలి.
0: You have got sisterly feeling to your sister.
1: అక్కడ విచారణ చేయవలసింది. అన్వేషణ అంటే ఇది.
0: This was meant by search.
1: తల్లిని ఏ విధంగా చూడాలి?
0: How should you look at your mother?
1: తల్లిని తల్లిగా చూడాలి.
0: You should look at your mother with motherly feeling.
1: మాతృమూర్తిగా మనం చూడాలి.
0: Consider as your
1: mother. ఆమెగా చూడాలి.
0: And you should take
1: గౌరవనీయురాలు చూడాలి.
0: With all respect and reverence.
1: ఆమె దేవతా స్వరూపిణిగా భావించాలి.
0: She is very God unto you.
1: ఇది ఇందులో కలవలసినటువంటి సత్యం.
0: This is the principle of truth.
1: బిడ్డని బిడ్డగానే భావించాలి.
0: And consider your child as your child, the daughter.
1: ఆ బిడ్డ నా యొక్క అంశమే.
0: All she belongs to.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతనమైనటువంటి నా అంశమే నా బిడ్డ రూపంలో వచ్చినాయి.
0: And she belongs to me, the very spark of my totality.
1: ఈ విధంగా ఎవరు బిడ్డ, ఎవరు భార్య, ఎవరు తల్లి, ఎవరు చెల్లెలు, ఈ విధమైనటువంటి దాన్ని సత్యాన్వేషణ చేయటం.
0: This kind of inquiry of total understanding, who is the mother, who is the daughter, who is the wife.
1: ఈ నలుగురిని చూచేది ఒకే కనులే.
0: The same eye watches
1: people. ఒకే దృష్టి.
0: Same vision.
1: అయితే ఈ దృష్టిని తల్లి పైన ఏ దృష్టిగా చూడాలి?
0: బట్ వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దట్ యుడ్ కాస్ట్ ఆన్ మదర్?
1: సిస్టర్ ని ఏ దృష్టితో చూడాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ విజన్ యు
1: షుడ్ ఏ దృష్టితో చూడాలి?
0: హౌ షుడ్ లుక్ ఎట్ యువర్
1: వారిని ఏ దృష్టితో చూడాలి?
0: సో ఆల్సో వై
1: ఇక్కడే సత్యాన్వేషణ.
0: దిస్ హియర్ లైస్ ది సర్చ్ ఫర్ ట్రూత్.
1: సత్యాన్వేషణ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ క్వెస్ట్ ఫర్ ట్రూత్.
1: కేవలం భౌతికమైనటువంటి ఒక రూపం నామమును మనం విచారించుకుంటే సత్యం మనకు తెలియదు.
0: ఇఫ్ యు జస్ట్ గో బై ది ఫిజికల్ నేమ్ అండ్ ఫామ్ యు కెన్ నెవర్ నో ది ట్రూత్.
1: మనకు తెలియనటువంటివి, దృష్టికి గోచరం కానటువంటివి ఎన్నియో మనకు ఉంటున్నాయి.
0: There are lots of things that you don't see and that you don't know.
1: Yadrushyam tadnasyam annaru. Drushyam kanipinchinatundi anta kuda nu oka naadu kanipinchukunda pothundi.
0: What all you see is bound to vanish someday or other.
1: Kani prati okka aadhyatmika margam nandu pratyaksha pramanam ani aneka mandi vaadistuntaru.
0: In spiritual path people go by direct evidence perception.
1: Pratyaksha pramanam anetundi paripurna satyam kaadu.
0: The direct perception evidence is not totally correct.
1: నీకు పరిపూర్ణంగా కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి ఆ వ్యక్తి యందు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యు డోంట్ సీ.
1: ప్రత్యక్షాన్ని ఆధారంగా తీసుకుని పోతే నీవు చాలా మోసమైపోతుంది.
0: ఇఫ్ యు గో బై ది అపియరెన్స్ అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్.
1: ప్రత్యక్షం ప్రమాణం అనుకునేటువంటి వారికి చాలా ఒక పెడమార్గం పట్టిస్తుంది ఈ జీవితం.
0: దోస్ పీపుల్ దట్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: ఆన్ ద రాంగ్ పాత్.
1: ఒక వ్యక్తి ఉంటున్నాడు.
0: హియర్ ఇస్ ద పర్సన్.
1: అతని హైట్ 4 feet 5 inches.
0: హిస్ హైట్ 4 feet 5 inches.
1: అతని ఫ్యాట్ 45 pounds.
0: ఇస్ ఫ్యాట్ 45 pounds.
1: అతని తెలుపు, అతని రంగు తెలుపు.
0: కాంప్లెక్షన్ వైట్ ఫేర్ ఎనఫ్.
1: ఈ విధంగా పొడవు, లావు, ఎత్తు, రంగు చూచావు.
0: సో యూ హ్యావ్ సీన్ హీస్ హైట్, ద వెయిట్ అండ్ కాంప్లెక్షన్.
1: అట్టి వ్యక్తిని నేను చూచాను అని ప్రత్యక్షంగా అనుకుంటే అది సత్యమా?
0: డూ యూ కన్సిడర్ ఇట్ ట్రూ?
1: నీవు హైట్ ని చూచావు.
0: యూ హావ్ సీన్ ది హైట్.
1: ఫ్యాట్ ని చూచావు.
0: ఆల్సో ది ఫ్యాట్.
1: రంగును చూచావు.
0: యు నో ది కాంప్లెక్షన్.
1: ఇదే ప్రత్యక్ష ప్రమాణం అనుకుంటే మనకు తెలియనటువంటి ఎన్నో ఉంటున్నాయి ఆ వ్యక్తి యందు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది పర్సన్ హస్ మెనీ థింగ్స్ దట్ యు డోంట్ నో.
1: కరుణ ఉండవచ్చు అతని యందు.
0: దేర్ మే బి కంపాషన్.
1: ప్రేమ ఉండవచ్చును.
0: లవ్.
1: దయ ఉండొచ్చును.
0: కంపాషన్.
1: కరుణ ఉండొచ్చును.
0: అండ్
1: నిర్దయ ఉండవచ్చును.
0: కైండ్నెస్ ఆర్ క్రూయల్.
1: క్రోధం ఉండవచ్చును.
0: అండ్ యు మే బి ఫుల్ ఆఫ్ యాంగర్.
1: ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటివి.
0: దీస్ థింగ్స్ దట్ యు డోంట్ నో.
1: తెలియనటువంటివన్నీ తనలో ఇమిడి ఉంటున్నాయి.
0: దోస్ థింగ్స్ దట్ యు డోంట్ నో ఆర్ దేర్ ఇన్ హిమ్.
1: తెలిసినవే సత్యమని భావించుకోవడం చాలా మూర్ఖత్వము.
0: ఇట్స్ అటర్ ఫూలిష్నెస్ ఇఫ్ యు గో బై ది
1: ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటి వాడు పరమ మూర్ఖులు.
0: ఇస్ ఎ ఫూల్ ఇఫ్ హి గోస్ బై ద డైరెక్ట్ పర్సన్.
1: ఆ ప్రత్యక్షమునందు పరోక్షమైనటువంటి యొక్క గుణములు ఎన్నో ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ అపారెంట్ దేర్ ఆర్ మెనీ నాన్ అపారెంట్ qualities.
1: ఈ గుణాన్ని మనం గుర్తించుకున్నప్పుడే ప్రత్యక్షం మనకు ప్రమాణంగా తోస్తుంది.
0: ఇఫ్ యు గో బై దిస్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ నాట్ అపారెంట్.
1: కనుక ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమైనటువంటిది కాదు.
0: ది డైరెక్ట్ పర్సెప్షన్ ఇస్ నాట్ ట్రూ.
1: ప్రతి దానికి కూడాను ఒక పరోక్షమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్
1: దైవం ప్రత్యక్షంగా కనిపించారంటే ప్రత్యక్షంగా కనిపించేటువంటి కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ డైరెక్ట్ మేనిఫెస్టేషన్.
1: సర్వత్రా ఉంటుండాది ఈ సత్యము.
0: ట్రూత్ ఇస్ ఎవ్రీవేర్.
1: ధర్మము సర్వత్రా ఉంటుండాది.
0: ధర్మ ఇస్ ఎవ్రీవేర్.
1: నీవు ఆచరించి అనుభవించి ఆనందించి.
0: యు ప్రాక్టీస్ experience and enjoy the bliss.
1: అప్పుడు నీ ఆత్మ తృప్తిగా నీవు అనుభవించవచ్చు.
0: Then you will have self satisfaction.
1: కనుక నీ దీని అన్నిటి కూడాను ఒక conscience అనేటువంటిది చాలా witness గా ఉంటుంటాయి.
0: For all this conscience stands as a witness.
1: ఈ conscience అనేటువంటి దాన్ని మనం విచారించకుండా పోతే సర్వము అసత్యంగానే మారిపోతుంది.
0: If we don't go by the conscience, everything turns
1: false. అన్నిటికీ ఆత్మ సాక్షి.
0: Atma is eternal witness.
1: అది conscience.
0: This Atma is conscience, the witness.
1: ఇలాంటి ఆత్మ సాక్షాత్కారానికి మనము తగినటువంటి మార్గం వెతకాలి.
0: We have to find out the way to have the manifestation.
1: ఈ ఆత్మ ఎక్కడ ఉంటుండాలి?
0: Where is this Atma?
1: సర్వత్రా ఉంటుండాలి.
0: Atma is everywhere.
1: ఆత్మ లేనటువంటి స్థానమే లేదు.
0: There is no place where there is no Atma.
1: ప్రతి వ్యక్తి యందు కూడా ఉంటుండాలి.
0: Is in every person.
1: ప్రతి జీవి యందు ఉంటుండాలి.
0: In every individual.
1: ప్రతి ప్రాణి యందు ఉంటుండాలి.
0: In every living creature.
1: కానీ మనకు కనిపించేది సరైన రూపం కాదు.
0: But you don't see that in proper form.
1: దానికి రూపం లేదు.
0: The Atma has no form.
1: నిర్గుణం.
0: Attributeless.
1: Niranjanam.
0: It's eternal.
1: Sanatanam.
0: Ancient.
1: Niketanam.
0: That's victorious.
1: Nitya. Shuddha. Eternal. Buddha. Mukta. Nirmala Swarupinam.
0: It's pure. Unsullied. Unpolluted. Eternal. Immortal.
1: Alanti Atma Tattvani Yavaru Gurtinchagalaru?
0: Who can understand such an Atmic principle?
1: Asa Satyam Satyam Antunna. Satyanni Neevu Gurtistunnava?
0: You say truth. Have you understood it?
1: ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్ ఫిజికల్
1: నిత్య జీవితం లోపల నీ సత్య జీవితాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: ఇన్ యువర్ డైలీ లైఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: సత్యం అంటే చెప్పింది చెప్పటము, చూచింది చెప్పటము, వినింది చెప్పటం, ఇది మాత్రం సత్యం అనుకుంటున్నాం.
0: యు థింక్ ద ట్రూత్ ఇస్ దట్ రిపోర్టింగ్ వాట్ యు హావ్ సీన్ వాట్ హడ్ హ్యాపెన్డ్.
1: ఇంద్రియములకు గోచరమైనది.
0: దిస్ ఆల్ రెస్ట్రిక్టెడ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ సెన్సెస్.
1: అతీతమైనటువంటి ఆత్మతత్వము.
0: ఆత్మ ఇస్ బియాండ్ సెన్సెస్.
1: ఇలాంటి ఆత్మతత్వాన్ని మనం ఏ రీతిగా గుర్తించాలి?
0: హౌ టు నో దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: మన కాన్షియస్ మనం విచారం చేయాలి.
0: వీ హావ్ ఇన్వెస్ట్.
1: నీవు ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: నీ యందు ఉన్నటువంటి నీ కాన్షియస్ నీవు వెతుకు.
0: ఫైండ్ అవుట్ యువర్ ఓన్ కాన్షియస్.
1: నీ దృష్టిని నీవు బహిర్దృష్టిగా లేకుండా అంతర్దృష్టిగా మార్చుకో.
0: లెట్ యువర్ అవుట్వర్డ్ ట్రెండ్ టర్న్ ఇన్వర్డ్.
1: చూచేదంతా కూడా నువ్వు దైవ స్వరూపమే.
0: వాట్ ఆల్ దట్ యు విజువలైజ్ ఇస్ డివైన్.
1: అందువల్లే వేదం నన్ను చెప్పింది, పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో అని. నీవు చూచేదంతా దైవమే.
0: Veda says what all you see is God himself.
1: కానీ దైవాన్ని చూస్తూ ఇది దైవంగా భావించుకోకుండా ప్రకృతిగా నీవు విశ్వసిస్తున్నావు.
0: బట్ యూ సీ గాడ్ బట్ యు ఆర్ మిస్టేకెన్ యాజ్ యూ టేక్ ఇట్ నేచర్.
1: కానీ ఆత్మదృష్టి గలవాడు ప్రకృతినంతా కూడా ఆత్మగానే దైవంగానే భావిస్తాడు.
0: ద వన్ విత్ ఆత్మిక్ విజన్ విల్ అండర్స్టాండ్ ద డివినిటీ.
1: యా పశ్యతి సపశ్యతి. దీన్ని చూచిన వాడు దాన్ని చూడలేడు.
0: ఇఫ్ యూ హావ్ సీన్ దిస్ యూ కెనాట్ సీ దాట్.
1: ఈ లోకభావంతో చూసేటువంటి వాడికి లోకమే కనిపిస్తుంది, కానీ లోకేశుడు కనిపించడు.
0: ఇఫ్ యూ గాట్ దిస్ వరల్డ్లీ విజన్ వరల్డ్లీ అబ్జర్వేషన్ యు సీ ద వరల్డ్ నాట్ ద డివైన్.
1: విష్ణు దృష్టితో చూసినటువంటి వాడికి విశ్వమే కనిపించదు.
0: అండ్ ఇఫ్ యూ గాట్ దిస్ డివైన్ లుక్ యు డోంట్ ఫైండ్ ద వరల్డ్.
1: కనుకనే విశ్వం విష్ణుమయం జగత్తు అని.
0: అండ్ దేర్ఫోర్ ద హోల్ వరల్డ్
1: సర్వత్రా ఉన్నది భగవత్ తత్వమే.
0: గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేడింగ్.
1: మానవాకారంలో నీవు భావిస్తున్నావు.
0: You think that is in human
1: ఆకారం వేరు వేరుగా ఉండొచ్చును.
0: బట్ మేబీ వేరీ.
1: ఆకారమైనటువంటి నామం వేరు వేరుగా ఉండొచ్చును.
0: నేమ్స్ వేరీ, ఫార్మ్స్ వేరీ.
1: కానీ అందరి యందు ఉన్నది ఆత్మ ఒక్కటే.
0: బట్ ఆత్మ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: కనుక అట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
1: మన బహిర్దృష్టిని అంతర్ముఖంగా మార్చుకోవాలి.
0: వీ షుడ్ టర్న్ అవర్ లుక్స్ ఇన్ వర్డ్.
1: అప్పుడే మనకు సత్యమైనటువంటి స్వరూపాన్ని గోచరిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యస్వరూపాన్ని గుర్తించడానికి సత్యాన్వేషణ సల్పడానికి మార్గములు వేరొకరు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో స్పెషల్ పాత్ టు నో దిస్ ట్రూత్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: తన తత్వాన్ని తాను గుర్తించాలి.
0: నో థై సెల్ఫ్.
1: ఏ విధమైనటువంటి యొక్క కల్తలు లేకుండా నిర్మలమైన చిత్తంతో నిస్వార్థమైన భావంతో ఈ అన్వేషణ సల్పాలి.
0: యు హావ్ టు బీ ఇన్ దిస్ సర్చ్ ఫర్ గాడ్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ సెల్ఫ్లెస్లీ.
1: ఈ హృదయం నందు ఉండేటువంటి ప్రేమతత్వం ఒకటి తప్ప మరొకటి లేదు.
0: ఇన్ దిస్ హార్ట్ దేర్స్ ఓన్లీ
1: లవ్. ఈ ప్రేమనే సత్యము, సత్యమే ప్రేమ.
0: దిస్ లవ్ ఇస్ ట్రూత్, ట్రూత్ ఇస్ లవ్.
1: ధర్మమే ప్రేమ, ప్రేమనే ధర్మము.
0: ధర్మ ఇస్ లవ్, లవ్ ఇస్ ధర్మ.
1: కాబట్టి సర్వము కూడాను ప్రేమమయంగా ఉండేటువంటిది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ ఓన్లీ.
1: కానీ ఈ ప్రేమనే సత్యస్వరూపంగా మారుతుండాలి.
0: అండ్ దిస్ వెరీ లవ్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: ఈ విధంగా ఎట్లా మారుతుండాలి?
0: హౌ డస్ ఇట్ ట్రాన్స్ఫార్మ్?
1: ఒక చిన్న ఉదాహరణము,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: చిన్న బిడ్డ పుట్టింది.
2: యూఆర్ ద చైల్డ్ ఇస్ బోర్న్.
1: అప్పుడు నువ్వు చైల్డ్ అని పిలుస్తున్నావు.
2: దెన్ యూ కాల్ చైల్డ్.
1: కానీ ఆ చైల్డ్ 10 ఇయర్స్ అయిపోతుంది.
2: ద చైల్డ్ అటైన్స్ ఏజ్ ఆఫ్ 10.
1: అప్పుడు బాయ్ అని పిలుస్తావు.
2: యూ కాల్ ద చైల్డ్ బాయ్.
1: ఆ బాయ్ 30 ఇయర్స్ మార్గం మారుతారు.
2: ద బాయ్ రీచెస్ ఏజ్ ఆఫ్ 30.
1: అప్పుడు అతని మ్యాన్ అని పిలుస్తావు.
2: అండ్ ద చైల్డ్ నౌ మ్యాన్.
1: ఆ మ్యాన్ 75 ఇయర్స్ గా మారిపోతాడు.
2: మ్యాన్ రీచెస్ 75.
1: గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తావు.
2: యూ కాల్ హిమ్ గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకటే కదా, నలుగురా కాదే?
2: So child, boy, man, grandfather are one and the same.
1: అదే రీతిగానే దేహంలో ఉండినప్పుడు ఆత్మ అని పిలుస్తున్నావు.
2: సో విత్ ఇన్ దిస్ బాడీ యూ కాల్ ఇట్ ఆత్మ.
1: ధ్యానములు వచ్చే సమయం లోపల శక్తి అని పిలుస్తున్నావు.
2: ఇన్ మెడిటేషన్ యూ కాల్ ఇట్ శక్తి ఎనర్జీ.
1: నీవు ఆదిభూతిలోకి వచ్చినప్పుడు దైవమా అని పిలుస్తున్నావు.
2: అండ్ ఇన్ ఎక్స్పీరియన్స్ యూ కాల్ ఇట్ గాడ్.
1: ప్రతి మానవునికి ఆకలి పిచ్చి ఎంతనో దైవం పిచ్చి కూడా అంతేనే.
2: జస్ట్ యాజ్ ఎవ్రీ మ్యాన్ హాస్ గాట్ దిస్ హంగర్, యు ఆల్సో హావ్ గాట్ దిస్ హంగర్.
1: ఆకలి పిచ్చి లేనటువంటి వాడు జగత్తులో కనరాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ నన్ విదౌట్ దిస్ క్వాలిటీ ఆఫ్ హంగర్.
1: దైవం పిచ్చి కూడా అందరికి అట్టని.
2: అండ్ పీపుల్ ఆల్సో ఆర్ ఆఫ్టర్ గాడ్.
1: అది పిచ్చి అనుకోండి,
2: యు మే కాల్ ఇట్
1: అజ్ఞానం అనుకోండి,
2: ఇగ్నోరెన్స్,
1: లేకపోతే ఇంకే విధమైనటువంటి మార్గం అని అనుకోండి,
2: యూ మే టేక్ ఇట్ ఎనీ పర్వర్షన్.
1: ఏ విధంగా అనుకున్నా నీ పిచ్చి నీది, నా పిచ్చి నాది.
2: ఇట్ ఇస్ యువర్ మ్యాడ్నెస్, దిస్ ఇస్ మై మ్యాడ్నెస్.
1: ఈ విధంగా పిచ్చుకున్నప్పుడు నీ పిచ్చి నీకే ఉంటుంటుంది, నా పిచ్చి నాకు ఉంటుంది.
2: అండ్ యూ గో బై యువర్ ఓన్ మ్యాడ్నెస్.
1: దీన్ని పిచ్చి అని ఏ రీతిగా నువ్వు చెప్పగలవు?
2: హౌ డు యు సే ఇట్స్ మ్యాడ్నెస్?
1: ఇది మూర్ఖత్వం అని ఏ విధంగా నువ్వు చెప్పగలవు?
2: హౌ డు యు సే ఫూలిష్నెస్?
1: ఇది కేవలం అజ్ఞానం అని ఏ విధంగా చెప్పగలవు?
2: కెన్ యూ సే ఇట్స్ ఇగ్నోరెన్స్?
1: కనుక నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది.
2: మై ఫెయిత్ ఇస్ మై ఫెయిత్.
1: నీ మూర్ఖత్వం నీది, నా మూర్ఖత్వం నాది.
2: యువర్ ఫూలిష్నెస్ ఇస్ యువర్స్.
1: నా ప్రత్యక్షం నాది, నీ ప్రత్యక్షం నీది.
2: మై ఎక్స్పీరియన్స్ ఇస్ మైన్, సో ఆల్సో యువర్స్.
1: నీ ఎక్స్పీరియన్స్ నీది, నా ఎక్స్పీరియన్స్ నాది.
2: యువర్ ఎక్స్పీరియన్స్ రిలేట్స్ టు యు, నథింగ్ టు
1: డు విత్ మీ. ఎవరి ఎక్స్పీరియన్స్ వారికి వదిలిపెట్టాలి.
2: అండ్ సో లెట్స్ లీవ్ టు ఎవ్రీ పర్సన్ టు గో బై హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: తప్పుగా చెప్పడానికి ఏమాత్రం అధికారం లేదు.
2: నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్.
1: ఎందుకంటే నీ కాన్షియస్ నీకు గైడ్ చేస్తుండాలి.
2: ఇట్ ఇస్ యువర్ కాన్షియన్స్ దట్ గైడ్స్ యు.
1: కనుకని మన ఆత్మనే మనకు సరి అయినటువంటి ఒక లక్షణం.
2: సో ఇట్స్ ఆత్మ దట్స్ ఇస్ మెయిన్ వన్ హియర్.
1: పుట్టినది ఆత్మ, దేహము
2: ఇస్ ద బాడీ.
1: మరణించినది దేహమే.
2: ఇట్స్ ద బాడీ దట్స్
1: బాడీ. ఆత్మకు పుట్టుక చావు రెండు లేదు.
2: బట్ ఆత్మ ఇస్ బియాండ్ బర్త్ అండ్
1: చావు. పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: ఆత్మ ఇస్ పర్మనెంట్ విదౌట్ బర్త్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
2: ఇట్ హాస్ నో బిగినింగ్ ఆర్ ద ఎండ్ ఆర్ ద మిడిల్.
1: తాను పుట్టక చంపక పుట్టబడక.
2: అండ్ హీ ఈస్ నాట్ బోర్న్, హీ డజంట్ డై.
1: తాను పుట్టక చంపక పుట్టబడక.
2: హీ డజంట్ కిల్. ఆత్మ ఇస్ నెవర్ బోర్న్.
1: సర్వములు బ్రహ్మ రూపమై తాను నిచ్చు.
2: ఇట్ ఇస్ ఆల్ ద ఎటర్నల్ బ్రహ్మన్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
1: ఆ బ్రహ్మ అనగా ఏమిటి?
2: వాట్ ఇస్ దిస్ బ్రహ్మ?
1: ఏదో నాలుగు శిరస్సులు ఉన్నటువంటి వాడు కాదు బ్రహ్మ.
2: బ్రహ్మ ఇస్ నాట్ ది ఫోర్ హెడెడ్.
1: బ్రహ్మ అనగా కేవలము వికృతి అనగా ప్రపంచమంతా వ్యాపించేటువంటి వాడు బ్రహ్మ.
2: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
1: వ్యాపించిపోతున్నాడు, ఎక్కడ చూసినా బ్రహ్మగానే ఉంటున్నాడు.
2: ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఎవ్రీవేర్.
1: కనుక ఈ ఎక్స్పాన్షన్ లవ్ ఏ గాడ్.
2: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ గాడ్.
1: నా దేహం అని కంట్రాక్షన్ లవ్ ఏ డెత్.
2: టు లిమిట్ ద బాడీ ఇస్ డెత్.
1: నా దేహము, నా దేహం అనుకునేటువంటి ఒక్క దేహానికి సంబంధించినటువంటిది.
2: యు కెనాట్ లిమిట్ ద బాడీ. Contraction.
1: కనుక ఎక్స్పాన్షన్ లవ్ ని పెంచాలి మనం.
2: లెట్ అస్ డెవలప్ ఎక్స్పాన్షన్.
1: అదే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
2: దట్స్ వాట్స్ మీన్ బై లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: చిన్నదిగా మనం పెంచుకోకూడదు.
2: వీ షుడ్ నెవర్ హావ్ కంట్రాక్షన్.
1: నా కుటుంబము, నా పిల్లలు, నా యొక్క బంధువులు, ఈ విధంగా మనం నేరోగా మనం పోకూడదు.
2: వీ షుడ్ నెవర్ గో ఇన్ ఎ నేరో సెన్స్ లిమిటింగ్ టు వన్స్ ఓన్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి, మ్యాథమెటిక్స్ లో, గణిత శాస్త్రంలో ఉంటుంటుంది. 1+1+1+1+ అని పెట్టేసరికి 4, 5 అయిపోయింది.
2: And in mathematics, if you go on adding 1+1+1,
1: ఎంత నంబర్ వేస్తున్నా గానీ పెరిగిపోతూనే ఉంటుంటది.
2: యూ కెన్ యాడ్ ఆన్ ది నంబర్.
1: కానీ ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ, మిలియన్స్ పెట్టు, ఆత్మనే అయిపోతుంది.
2: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ, ఇస్ ఓన్లీ ఆత్మ. నో మ్యాటర్,
1: ఆత్మ ఒక్కటే అయిపోతుంది.
2: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: ఇది ఆధ్యాత్మిక గణితం.
2: దిస్ ఇస్ స్పిరిచువల్ మ్యాథమెటిక్స్.
1: 1+1+1+ అనేది ఇది లౌకికమైనటువంటి గణిత శాస్త్రం.
2: ద వరల్డ్లీ మ్యాథమెటిక్స్ 1+1+1.
1: ఇది పెరుగుతుంది, తరుగుతుంది.
2: ద వరల్డ్లీ మ్యాథమెటిక్స్
1: 8లో ఒకటి తీస్తే 7 అయిపోతుంది.
2: అండ్ 7+1 8.
1: ఎనిమిది ఒకటి కలిపితే 9 అయిపోతుంది.
2: 8+1 9.
1: ఇది తగ్గుతుంది, పెరుగుతుంది.
2: ఇట్ ఇంక్రీజెస్.
1: ఐ ఐ ఐ ఐ అనేటువంటిది ఆత్మ స్వరూపం.
2: బట్ దిస్ ఐ ఇస్ ఆత్మ.
1: ఈ ఆత్మకు మొట్టమొదటి పేరు ఐ అని పేరు పెట్టారు.
2: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ ఆత్మ.
1: అదే అహం బ్రహ్మాస్మి అన్నారు.
2: దిస్ ఐ అహం ఇస్ బ్రహ్మ.
1: అహం అహం అహం అహం అనగా నేనే, నేనే.
2: అహం మీన్స్ ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఒక దైవం యొక్క పేరు.
2: దిస్ ఐ ఇస్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి అహంను ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో దిస్ అహం ఐ?
1: కనుక మనము దైవస్వరూపం ఉంటే సత్య దీన్ని మనం అనుసరించడం చాలా అవసరము.
2: So it's necessary to follow the path of truth.
1: సత్య జీవితాన్ని మనం అనుసరించాలి.
2: We should lead a truthful life.
1: లోకములో ఉండినంతా కూడా సత్యమే.
2: In this world there's truth.
1: అసత్యం అనేది మనకు లేదు.
2: There's no falsehood at all.
1: నేను నీ దృష్టిలో నీకు అది రూపంగా పోతున్నారు కానీ ఇంకొక దృష్టిలో చూస్తే అది అసత్యమే కాదు.
2: From your standpoint of view, it may be falsehood, but not so. Mistake lies in our drishti, the vision, not srishti, the creation.
1: Blue glasses pettukunte anta blue ga kanipistundi.
2: If you put on blue glasses, everything looks blue.
1: Red glasses pettukunte red ga kanipistundi.
2: So also red glasses.
1: Idi ee glasses dosham e kaani aitham yokka dosham kaadu.
2: The defect lies in the color of the glasses, nothing with the scene there.
1: Andari drishti okkate. సర్వం కల్విదం బ్రహ్మ.
2: ఎవ్రీథింగ్
1: అంతా బ్రహ్మ స్వరూపమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
1: అందరినీ బ్రహ్మగా భావిస్తాం.
2: కన్సిడర్
1: అందరినీ బ్రహ్మగా గౌరవిస్తాం.
2: రెస్పెక్ట్
1: అందరినీ బ్రహ్మగా ప్రేమిస్తాం.
2: లెట్స్ లవ్ ఎవ్రీవన్ యాస్ బ్రహ్మ.
1: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేశాలకు అవకాశమే లేదు. ఈ కచ్చలు కల్లోలములు ఏమాత్రమో అవకాశం ఉండదు.
2: దేర్ కెనాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఇన్
1: ఈనాడు లోకంలో ఇన్ని కల్లోలములు ఇన్ని కలతలు జరగడానికి కారణమేమిటి?
2: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్ ఎడ్యుకేషన్స్ డిస్టర్బెన్స్?
1: సమత్వం లేకపోవటమే దీనికి మూల కారణం.
2: There's no equality.
1: ఈ సమత్వం వచ్చినప్పుడే సర్వులు ఎందుకు ప్రేమతత్వం ఆవిర్భవిస్తుంది.
2: When once there is equanimity, there will be principle of law.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of law.
1: ఈనాడు
2: today
1: నవరాత్రి మహోత్సవం లోపల,
2: this day of Navaratri,
1: ఈ యొక్క సప్త దినములు కూడాను మనము సప్త రకమైనటువంటి పూజలు మనం చేస్తున్నాము.
2: We have seven modes of worship.
1: సప్త విధములు కాకుండా మనం ఆరాధన జరుపుతున్నాము.
2: We worship in these seven ways.
1: ఇది సప్తాహం అని పేరు పెట్టుకున్నాం.
2: వి కాల్ ఇట్ 7 డే సెలబ్రేషన్.
1: సప్తాహం అనగా ఏంటి కారణం?
2: వాట్ డు యు మీన్ బై
1: ఎందుకు సప్తమే అని పెట్టుకోవాలి?
2: వై దిస్ నంబర్ 7?
1: అనగా ఈ యొక్క అంకెల యొక్క దాంట్లో కూడాను స్వరముల యొక్క దీంట్లో కూడాను ఈ సప్త స్వరములు వస్తుంటాయి.
2: ఇన్ దిస్ న్యూమరాలజీ ద నంబర్ 7 డినోట్స్ ద నోట్స్.
1: సప్త స్వరములు,
2: 7 నోట్స్ మ్యూజిక్,
1: సప్త లోకములు,
2: అండ్ 7 వర్డ్స్,
1: సప్త సముద్రములు,
2: 7 సీస్,
1: సప్త మానములు,
2: అండ్ 7 ఫార్మ్స్,
1: అన్ని కూడాను సప్త దేశులు,
2: and 7
1: అన్ని కూడాను సప్త సప్తంగా ఉంటున్నాయి.
2: సో దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ నంబర్ 7.
1: ఈ యొక్క కొన్ని సంగీతంలో కూడాను సప్త స్వరములు అని వస్తున్నాయి.
2: ఇన్ మ్యూజిక్ వి హావ్ గాట్ దిస్ 7.
1: సారీ గామ పాద ని అంతే. సారీ ని సా అని పెట్టకూడదు. సా మొదలే వచ్చింది. సారీ గామ పాద ని 7.
2: No, 7 notes in music start with sa and ends with ni. 7.
1: Sapta samudralu untunnayi.
2: There are 7
1: sins. Sapta lokamulu untunnayi.
2: 7 words.
1: Ivanni kudunu evarlendu anta manalende untunnayi.
2: They are all within us only.
1: Manakante bhinnamainatundi edi ledu.
2: There is nothing beyond you.
1: Devu manakante veruga unnadu anukovadam chaala ajnanam.
2: It is ignorance to conceive that God is separate from you.
1: Manam ekkado bhagavantuni vetakatam anetundi pedda ajnanam.
2: It's utter ignorance to search for God as
1: well. Nee daiva swarupamu.
2: You are God.
1: Neevu kevalam oka manavuni vane visheshinchi
2: you consider your
1: ee manavakaram ne konta aadharam cheskoni
2: you go by the human form.
1: Nenu palani vaanni palani vaanni ni visheshistunnavu
2: and you introduce yourself as so and so.
1: Ee dehamu manchidi kaadu, oka sareinatundi kaadu.
2: Body is not permanent.
1: Body is like a water bubble.
2: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
2: Mind is like a mad monkey.
1: Ee pichikotini ee water bubble ni enduku nu nammukuntavu?
2: Why do you rely on this mad monkey and the water bubble?
1: Water bubble eppudu burst ayipothundo?
2: Water bubble may burst any time.
1: Ee monkey eppudu ide avutundo?
2: Monkey may fall any moment.
1: Daniki pere monkey.
2: Is a monkey the very name?
1: Aa monkey ni mankind ga maarchukovali.
2: So the monkey should be turned into mankind.
1: Nee oka tattvanni neevu consciousness ni follow cheyi.
2: Follow your conscience.
1: అప్పుడే నీవు ఆత్మతృప్తి పొందుతావు.
2: దెన్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ ఆత్మ అనేటువంటిది ఒక హృదయాన్ని పెట్టారు.
2: ఆత్మ సింబలైజెస్ ది
1: హార్ట్. ఈ హృదయవాసి భగవంతుడు.
2: గాడ్ డ్వెల్స్ ఇన్ హృదయ.
1: సర్వము హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
2: హృదయ ఇస్ ద ఆరిజిన్ ఫర్ ఎవ్రీథింగ్.
1: హృదయం అనగా దైవస్థానమే.
2: హృదయ ఇస్ ద
1: దైవస్థానం నుంచి అన్ని మంచివే రావాలి.
2: రైట్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
1: ఏ చెడ్డవి కానీ,
2: నథింగ్ బ్యాడ్,
1: ఏ దుర్మార్గమైనటువంటివి కానీ,
2: వికెడ్నెస్,
1: ఏ అపవిత్రమైనటువంటివి కానీ, ఏ అధర్మమైనటువంటివి కానీ అందు నుంచి రాకూడదు.
2: నథింగ్ నాన్ రైట్.
1: ఈ కోపము, తాపము, ఈర్ష్య, దమం ఇలాంటివంతా కూడాను హృదయం నుంచి వస్తున్నటువంటి నీవు మృగస్వరూపుడే కానీ మానవ స్వరూపుడు.
2: ఇఫ్ దేర్ ఆర్ ట్రైట్స్ లైక్ జెలసీ, ది ఎన్వీ, ది హేట్రెడ్, యాంగర్, యు ఆర్ ఎ వెరీ అనిమల్ ఆర్ ఎ బీస్ట్. But not God.
1: నీ యొక్క హృదయం లోపల అనిమల్స్ ఉన్నాయి కానీ దైవం లేడు.
2: యువర్ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ అనిమల్స్.
1: నీవు ప్రేమతో, స్నానముతో, శాంతితో, దయతో, ధర్మంతో నీవు ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు నీ యందు దైవం ఉంటున్నాడు.
2: బట్ ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ లవ్, పీస్, కంపాషన్ అండ్ కైండ్నెస్, దెన్ యు ఆర్ గాడ్.
1: కనుక నీవు మానవత్వం దాన్ని ప్రదర్శించాలంటే, ప్రకటించాలనుకుంటే పవిత్రమైన గుణములతో నీవు ప్రకటించాలి.
2: ద హ్యూమన్ క్వాలిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ బై ఫాలోయింగ్ సీక్రెట్.
1: ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచే నిమిత్తమై ఈ నవరాత్రి ఆరాధన అనేటువంటిది ప్రారంభమైనాయి.
2: నవరాత్రి మోడో వర్షిప్ ఇస్ ఎంటర్టైన్డ్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీ.
1: దుర్గా సరస్వతి లక్ష్మి అని,
2: దుర్గా సరస్వతి లక్ష్మి,
1: ఇవన్నీ కూడా కేవలము మూడు గుణముల యొక్క స్వరూపములే.
2: దీస్ సింబలైజ్ త్రీ అట్రిబ్యూట్స్,
1: సత్వ రజో తమో గుణములు.
2: దే ఆర్ త్రీ సత్వ రజస్తమో గుణాస్.
1: ఈ మూడు గుణములు కూడా మూడు ఆకారములుగా మనం తీసుకోవాలి.
2: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై త్రీ ఫార్మ్స్.
1: సాత్వికము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
2: పయస్నెస్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: రజోగుణము కంఠం నుంచి వస్తుంది.
2: ఎమోషన్ అవుట్ ఆఫ్ ది త్రోట్.
1: తమోగుణము నాలుగు నుంచి వస్తుంది.
2: అండ్ తమస్ ది డల్నెస్ అవుట్ ఆఫ్ ది టంగ్.
1: నాలుగు నుంచి వచ్చేటువంటి గ్యాస్ గ్యాస్ గ్యాస్.
2: సో దాట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్ ఇస్ గ్యాస్ గ్యాస్.
1: నీ హృదయం నుంచి రావటం లేదు.
2: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
1: కంఠం నుంచి రౌద్రం చేసేదంతా కూడాను ఇది ఒక రజోగుణము.
2: ఆల్ దిస్ ఎమోషన్ ఆఫ్ ది త్రోట్ ఇస్ రజస్ ఎమోషన్.
1: హృదయం నుంచి వచ్చేటువంటి శాంతమైనటువంటిది, ప్రేమమైనటువంటిది, ఈ సత్యమైనటువంటిది ఈ విధంగా వస్తుంటాయి.
2: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హృదయ, అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ పీస్ లవ్ అండ్
1: శాంతంగా రావాలి.
2: ఇట్ షుడ్ కమ్ అవుట్ పీస్ఫుల్లీ.
1: ఆ శాంతమైనటువంటి హృదయానికి స్థానం.
2: అండ్ హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ పీస్.
1: కనుక మనము మానవులము అనుకున్నప్పుడు ఈ శాంతి వచ్చిన దాంతో మనం ప్రారంభం కావాలి.
2: వి కన్సిడర్ వర్ హ్యూమన్ బీయింగ్స్ హూ షుడ్ బి పీస్ఫుల్.
1: ఆ శాంతమైనటువంటి సత్వగుణము,
2: ది పీస్ ఈస్ సాత్విక్ క్వాలిటీ.
1: మీకందరికి తెలుసును చాలా వరకు,
2: మెనీ ఆఫ్ యూ నో దిస్,
1: దశరథుడు.
2: దశరథ
1: ఎవడు? ఈ దశరథుడు,
2: హూ ఇస్ దిస్ దశరథ?
1: అయోధ్య రాజు దశరథుడు.
2: ఇస్ ది కింగ్ ఆఫ్ అయోధ్య?
1: కాదు కాదు.
2: నో,
1: దశరథుడు.
2: దశరథ
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ ఐదు ఐదు చేరి పదేంద్రియము, పది ఇంద్రియముల యొక్క రథమే దేహము, అదే దశరథుడు.
2: దశరథ మీన్స్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్, మేకింగ్ ఎ టోటల్ ఆఫ్ 10.
1: దశేంద్రియములకు కూడా నాథుడైనటువంటి వాడు, అధిపతి అయినటువంటి వాడే దశరథుడు.
2: The master of these 10 senses is Dasharatha.
1: ఈ దేహమే ఒక రథము.
2: The body is the chariot.
1: ఈ రథమునకు దశరథుడు అధిపతి.
2: And Dasharatha is the master of this chariot, the
1: body. మూడింటిని ఆశించాడు.
2: And he wanted three.
1: అదే కౌసల్య, సుమిత్ర, కైకేయి, మూడు పత్నులు.
2: He has got three consorts, కౌసల్య, సుమిత్ర and కైకేయి.
1: ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము.
2: They stand for these three attributes.
1: ఈ మూడు గుణముల ద్వారా పురుషార్థములు అనేటువంటిది చతుర్విధ పురుషార్థములు ఉంటాయి.
2: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్, పురుషార్థ,
1: ధర్మ, అర్థ, కామ, మోక్షం. వీరే భర్త, శత్రుఘ్నులు, రాములు, లక్ష్మణుడు.
2: ద పురుషార్థ ఫోర్ ఆబ్జెక్టివ్స్ హియర్ స్టాండ్ ఫర్ ద
1: చతుర్విధమైనటువంటి యొక్క ధర్మములు.
2: దీస్ ఆర్ ఫోర్ పార్ట్స్ ఆఫ్ రైచ్యూస్.
1: ఈ విధమైనటువంటి అంతా కూడాను ఈ దశరథుని యొక్క పట్టణం, ముఖ్య పట్టణం ఎక్కడ?
2: వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ దశరథ?
1: అదే అయోధ్య.
2: దట్ ఇస్ అయోధ్య.
1: అయోధ్య అనగా యోధులు చేరదానేటువంటి స్థానము.
2: అయోధ్య మీన్స్ ద వన్ హూ కెనాట్ రీచ్ దట్ ప్లేస్.
1: అది ఏ హృదయము?
2: దట్ ఇస్ హార్ట్.
1: హృదయంలో ఎవరు కూడా చేరడానికి వీల్లేదు.
2: నో వన్ కెన్ ఎవర్ రీచ్.
1: ఏ ద్వేషి కూడా లోపల ప్రవేశించడానికి వీల్లేదు.
2: బడి కెన్ ఎవర్ ఎంటర్.
1: ఏ దుర్మార్గుడు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
2: నో వికెడ్ మ్యాన్ కెన్ ఎంటర్.
1: ఎవరు కూడా చేరడానికి స్థానము ఈ అయోధ్య.
2: నన్ కెన్ గెట్ ఇన్ టు దట్ అయోధ్య.
1: అది ఏ నిజమైనటువంటి మన ముఖ్య పట్టణము.
2: దట్ ఈస్ అవర్ క్యాపిటల్.
1: మన జీవితానికి అది ఏ ముఖ్య పట్టణము?
2: ద క్యాపిటల్ ఆఫ్ అవర్
1: అంగంలోని సంగము, సంగంలోని లింగము, లింగంలోని జంగము. అంగము
2: ద బాడీ.
1: అంగంలోని సంఘము
2: అసోసియేషన్.
1: ఆ అసోసియేషన్ ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహం అది మార్చి
2: అసోసియేషన్ విత్ ఆల్ ది డిజైర్, ద లస్ట్, ఈ సంఘము.
1: ఈ సంఘం లోపల ఒక జంగం ఉంటున్నాడు.
2: అండ్ దేర్ ఇస్ జంగము.
1: అతని ఆత్మస్వరూపుడు.
2: జంగం ఇస్ వెరీ ఆత్మ.
1: ఆ సంగమే లింగము.
2: అండ్ దట్ వెరీ సంగం ఇస్ లింగం, ద డివైన్.
1: అతను అన్నింటినీ కూడా సమాప్తి చేసుకుంటాడు.
2: అండ్ యూ సీ ద మానిటర్.
1: కాబట్టి సర్వము మన యందే ఉంటుంది.
2: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విశ్వం అంతా కూడా మన యందే ఉంటుంది.
2: యూనివర్స్ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఏదో నువ్వు విశ్వాన్ని చూడాలని ప్రయాణం చేస్తున్నావు కానీ చాలా పిచ్చితనము.
2: యూ అండర్టేక్ ట్రావెల్ ఇన్ టు ద స్పేస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఏ ప్రదేశానికి, ఏ దేశానికి పోయినప్పుడు బిల్డింగ్లు మారవచ్చును, మనుషులు మారవచ్చును, పరిస్థితులు మారవచ్చును, కానీ నీ యందున్నటువంటిది ఏనాటికి మారదు.
2: You may go anywhere, after all there may be changes in mansions, circumstances and the people around.
1: ఏమిటి నువ్వు ప్రపంచంలో చూసేటువంటిది?
2: What is it you see in this world?
1: ఏమిటి నీ యొక్క ఇంటి కంటే బయట వేరే ఉంటుందా?
2: What is it you find something new outside?
1: ఏదో బయట పోతే బయట దృశ్యాలంతా గొప్పదిగా కనిపిస్తుంటాయి.
2: The outer scenario may look great.
1: దూరంగా ఉన్నప్పుడు అంతా కూడా నున్నగా కనిపిస్తాయి.
2: That which is distant appears to be so soft and smooth.
1: దూరపు కొండలు నునుపు ఉన్నారు.
2: And we consider the mountains apart are so smooth.
1: కానీ దగ్గర పోతే గుండు బండలే.
2: When once you go nearby, you know the border.
1: అక్కడ నునుపు ఎక్కడా లేదు. నునుపు ధర్మం ఎక్కడా లేదు.
2: There's no softness anywhere.
1: దూరంగా ఉండటం చేతనే మనం అన్ని ఆ విధంగా భావిస్తున్నాం. దగ్గరకు వచ్చినప్పుడే యథార్థం మనం గుర్తించాలి.
2: It is the distance that lends enchantment.
1: నీవెక్కడో దూరంగా ఉంది, దూరంగా ఉంది అనేటువంటి భావం చేతనే నీవు ఇంత పిచ్చిగా వాడేవితున్నావు.
2: బికాస్ యూ కన్సిడర్ ఇట్ డిస్టెంట్ యూ టర్న్ మ్యాన్.
1: వైకుంఠం ఎక్కడో దూరం లేదు.
2: ద హెవెన్ ఇస్ నాట్
1: ఫార్. కైలాసం ఎక్కడో దూరం లేదు.
2: ఇస్ నాట్ ఎనీవేర్.
1: స్వర్గం ఎక్కడో దూరం లేదు.
2: హెవెన్ ఇస్ నాట్ ఫార్.
1: నీ హృదయం నుండే ఉంటుంది.
2: విత్ ఇన్ యూ.
1: స్వర్గము. తన సంతోషమే స్వర్గము.
2: యువర్ హ్యాపీనెస్ ఇస్ ద వెరీ హెవెన్.
1: తన దుఃఖమే నరకం అంటారు.
2: యువర్ మిజరీ ఇస్ హెల్.
1: తన దుఃఖమే నరకం అంటున్నావు, తన సంతోషమే స్వర్గం అంటున్నావు. స్వర్గం వేరు, నరకం వేరు వేరు.
2: దెర్ఫోర్ ద హెవెన్ అండ్ పారడైజ్ ఆర్ నాట్ సెపరేట్.
1: అనగా దోషం గావించకుండా ఉండే నిమిత్తమై ఇది నరక ప్రాప్తికి వస్తుంది అని చెప్తున్నారు.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యు వుడ్
1: నరకం వేరే లేదు.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యు వుడ్ నాట్
1: కమిట్ మన మనసు యు గో టు హెల్. మన మనో ప్రవర్తన లేదు సుఖ దుఃఖములకు నరకం.
2: ఇట్స్ ఓన్లీ మెంటల్ యాటిట్యూడ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ హెవెన్ అండ్ హెల్.
1: మన దుఃఖమే మనకు నరకం ఉంటుంది.
2: అవర్ మిజరీ ఇస్ ద వెరీ హెల్.
1: దుఃఖం ఎక్కడ నుంచి వస్తుంది?
2: వేర్ ఫ్రమ్?
1: నీ ప్రవర్తన యొక్క రియాక్షన్.
2: ది మిజరీ ఇస్ ద రియాక్షన్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్.
1: ఆ రీసౌండ్
2: ఇస్ యువర్
1: రిఫ్లెక్షన్. ఆ రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్, ఈ మూడింటి యొక్క ప్రతిబింబాలే మన హృదయంలో ఉంటున్నాయి.
2: దేర్ ఫోర్ ది రియాక్షన్, రిఫ్లెక్షన్, ది సౌండ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: అందుకోసమని బుద్ధుడు అనేక రకములుగా సాధన చేశాడు.
2: బుద్ధ హాస్ అండర్టేకెన్ మెనీ.
1: ఆరు సంవత్సరములు దీక్షను పూనాడు.
2: ఫర్ 6 years long he has undertaken penance.
1: కట్టె కట్టుకు ఒక నాడు కన్నులు తెరిచి చూచాడు.
2: వన్ డే ఓపెన్ హిస్ ఐస్.
1: ఓహో, ఈనాడు నేను దొంగను పట్టేశాను అన్నాడు.
2: టుడే హి సెడ్ ఐ కాట్ హోల్డ్ ఆఫ్ ది థీఫ్.
1: ఎవరు నీ దొంగ అంటే?
2: హూ ఇస్ దిస్?
1: ఈ మనసే నన్ను ఇంత దొంగతనం చేసి నన్ను ఈ విధమైన అవస్థలకు గురి చేసింది.
2: మైండ్ ఈస్ ది థీఫ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సఫరింగ్.
1: కాబట్టి ఇంకా మనసును పట్టేశాను, ఇంకా నాకే బాధలు లేవు అన్నాడు.
2: నౌ ఐ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ థీఫ్ ద మైండ్, ఐ డోంట్ సఫర్ ఎనీ లాంగర్.
1: మనసును కంట్రోల్ చేసుకుంటే ఇంక ఏ బాధలు మనకు ఉండవు.
2: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ నెవర్.
1: ఈనాటి మానవుడు తన మనసును తాను కంట్రోల్ చేసుకోలేదు.
2: మ్యాన్ టుడే ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిస్ మైండ్.
1: ఎక్కడ చూసినా మనిషి అనేక కంట్రోల్ చేస్తున్నాడు.
2: మ్యాన్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్.
1: మ్యాన్ హాస్ గాటన్ కాంక్వర్డ్ ఎవ్రీథింగ్.
2: మ్యాన్ హాస్ కాంక్వర్డ్ ఎవ్రీథింగ్.
1: బట్ హీ హాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్. ఎవరు చెప్పారు?
2: హూ సెడ్ ఇట్?
1: అతనే చర్చిల్.
2: చర్చిల్ సెడ్ దిస్ స్టేట్మెంట్.
1: మ్యాన్ హాస్ కాంక్వర్డ్ ఎవ్రీథింగ్ ఆల్.
2: మ్యాన్ హాస్ కాంక్వర్డ్ ఎవ్రీథింగ్ ఆల్.
1: బట్ హీ హాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్.
2: బట్ హీ హాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్.
1: తనం తాను తెలుసుకోకుండా ఎన్నిటినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
2: హీ హాస్ నాట్ అండర్స్టూడ్ హిమ్సెల్ఫ్ వేరియస్ హీ నోస్.
1: ఏమిటి మానవుడు చేసేటువంటి పరిశోధనలు?
2: వాట్ ఈస్ ది ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంట్ దట్ మ్యాన్
1: డస్? ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల తనకు తెలియదు ఏమిటి?
2: వాట్ ఈస్ దట్ హీ ఫైండ్
1: అవుట్? ఏమీ తెలియదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఇవన్నీ కూడా కేవలము బయట దృష్టితోనే చేస్తున్నాడు.
2: ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: తన దాన్ని తాను గుర్తించుకో.
2: నో దై సెల్ఫ్.
1: సర్వమును గుర్తించుకున్నట్టు ఉంటాడు.
2: దెన్ యు విల్ రియలైజ్ ద రెస్ట్.
1: ఇది ఏ ఉపనిషత్తులు అంతా చెప్పాయి?
2: దిస్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్.
1: ఏదాన్ని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వాడు అవుతాడో.
2: ఉపనిషత్స్ ఇఫ్ యు నో దట్ రెస్ట్.
1: ఏదాన్ని చూస్తే సర్వమును చూసిన వాడు అవుతాడో.
2: ఇఫ్ యు సీ దట్ ది రెస్ట్ విల్ బి సీన్.
1: ఏదాన్ని అనుభవిస్తే సర్వమును అనుభవించినట్టు
2: ఉంటావు. ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ దట్ ది రెస్ట్ విల్ బి
1: అనుభవించు.
2: ఎక్స్పీరియన్స్ దట్.
1: అదే ఆత్మానందం.
2: దట్ ఇస్ ఆత్మిక్ బ్లిస్.
1: అదే నిత్యానందం.
2: ఎటర్నల్ బ్లిస్.
1: అదే పరమానందం.
2: సుప్రీమ్ బ్లిస్.
1: అదే అద్వైతానందం.
2: నాన్ డ్యూయల్ బ్లిస్.
1: అదే సాక్షాత్ ఆనందం.
2: అండ్ డైరెక్ట్
1: ఆనందం ఎక్కడ ఉంటుంది? అది హ్యాపీనెస్.
2: హ్యాపీనెస్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
2: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
2: యూనియన్ విత్ గాడ్.
1: అది నిజమైన ఆనందం.
2: దాట్ ఈస్ ట్రూ
1: విత్ వరల్డ్. చాలా అశాంతి.
2: విత్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఓన్లీ.
1: ఈ ఆనందము ప్రపంచంతో మనం కూర్చున్నప్పుడు చాలా అశాంతిగా రూపొందుతుంది.
2: ఇఫ్ యు ఆర్ విత్ ద వరల్డ్ యు ఆర్ రెస్ట్లెస్.
1: ఈ ఆనందము దైవంతో మనం చేర్చాలి.
2: యూ హ్యావ్ హ్యాపీనెస్ ఇఫ్ యూఆర్ విత్ గాడ్.
1: అనగా దైవం అంటే ఎక్కడ బయట ప్రదేశంలో నువ్వు వెతుకుతూ పోయినక్కర్లేదు.
2: యూ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
1: నీ అంతర్ముఖమైనటువంటి భావాన్ని నువ్వు అభివృద్ధి పరచుకో.
2: డెవలప్ యువర్ ఇన్వర్డ్ ఫీలింగ్స్.
1: అప్పుడే నీకు ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
2: దెన్ యూ విల్ హ్యావ్ ఆత్మిక్ బ్లెస్.
1: మన హృదయము,
2: అవర్ హార్ట్,
1: క్షీర సాగరము,
2: ఇట్స్ వన్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: పాల కేంద్రము.
2: ఇట్ ఇస్ ద సెంటర్ డైరీ.
1: మిల్క్ డైరీ.
2: డైరీ, మిల్క్ డైరీ.
1: కాబట్టి పాల కేంద్రము, క్షీర సాగరమైనటువంటి మన హృదయాన్ని ఈనాడు క్షార సాగరంగా మార్చుకుంటున్నాం.
2: ఇట్స్ మిల్క్ డైరీ, ది ఓషన్ ఆఫ్ మిల్క్, బట్ ఇట్ హాస్ బికమ్ ద వన్ ఆఫ్ సెలినిటీ ఆర్ ఓషన్ ఆఫ్ సాల్ట్.
1: క్షీర సాగరం నందే విష్ణువు పవడించినటువంటి వాడు.
2: లార్డ్ విష్ణు రిక్లైన్స్ ఆన్ దిస్ ఓషన్.
1: కాబట్టి హృదయం నందే విష్ణువు పవడించి ఉన్నాడు.
2: సో లార్డ్ రిక్లైన్స్ ఆన్
1: క్షార సాగరంగా మారిపోతే తిమింగలాలంతా పవడిస్తాయి.
2: బట్ ఇఫ్ ఇట్ బికమ్స్ ద వన్ ఆఫ్ సీ, ఇట్ విల్ ఫుల్ ఆఫ్ క్రొకడైల్స్.
1: క్షారసాగరంగా పోకూడదు.
2: లెట్ ఇట్ నాట్ బి.
1: క్షీరసాగరంగా రావాలి.
2: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్ ఓన్లీ.
1: అంతటి నిర్మలమైనటువంటి మానవుని హృదయము.
2: హ్యూమన్ హార్ట్ షుడ్ బి సో.
1: అంత నిస్వార్థమైనటువంటి మానవుని హృదయము.
2: ఇట్ షుడ్ బి సెల్ఫ్.
1: అంత పవిత్రమైనటువంటి మానవుని హృదయము.
2: ఇట్ షుడ్ బి సో సెక్రెడ్.
1: అంత నిర్మలమైనటువంటి మానవుని హృదయము.
2: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: క్షీరసాగరమే. క్షీరమనగా వైట్, తెల్లటి రంగు.
2: మిల్క్ ఇస్ వైట్.
1: అనగా నిర్మలమైనటువంటి హృదయంగా ఉండాలి.
2: ప్యూర్ హార్ట్, ప్యూరిటీ.
1: అప్పుడే ఆ నిర్మలమైన హృదయం లోపల క్షీరసాగరుడు పవడిస్తాడు.
2: ఇస్ ఓన్లీ ద ప్యూర్ హార్ట్.
1: స్వరూపుడు విష్ణు అనగా ఏంటి? సర్వవ్యాపకమైన విష్ణువు ఒక హృదయవాసిగా ఉంటుంటాడు.
2: విష్ణు హూ ఇస్ ఆల్ పర్వేసివ్ రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్ ద ఓషన్ ఆఫ్ మిల్క్.
1: కనుక విష్ణు స్థానం హృదయమే.
2: లార్డ్ విష్ణు ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్.
1: ఈ విధంగా మనం దైవత్వాన్ని చక్కగా గుర్తించుకుంటే బయట ఎక్కడో మనం పోనక్కర్లేదు.
2: ఇఫ్ యూ అండర్స్టాండ్ గాడ్, యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: గాడ్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బియాండ్ యూ.
2: గాడ్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబౌవ్ యూ.
1: ఇలాంటి దైవత్వాన్ని, దగ్గర ఉన్నటువంటి దైవత్వాన్ని విస్మరించి దూరంగా దూరంగా ఎక్కడో ప్రయాణం అయిపోతున్నాం మనం.
2: యు ఫర్గెట్ గాడ్ ఈస్ సో నియర్ ఇన్ యూ బట్ యు ఆర్ యు రన్.
1: దైవం కంటే దగ్గరైనటువంటి వాడు ఎవ్వడు లేడు ఇంకొకరు.
2: దేర్ ఇస్ నో వన్ నియరర్ దెన్ గాడ్.
1: ఈ దైవమే తల్లి.
2: దిస్
1: తల్లి కంటే మిగులు దైవం మీ దగ్గర.
2: గాడ్ ఈస్ నియరర్ దాన్ యువర్ ఫిజికల్ మదర్.
1: తల్లి కంటే మిగులు దైవం మీ దగ్గర.
2: గాడ్ ఈస్ నియరర్ దాన్ యువర్
1: తండ్రి చూడ చాలా దూరం ఉండు.
2: బట్ మదర్, ఫిజికల్ మదర్ ఇస్ ఎట్ ఎ డిస్టెన్స్.
1: కనుకని తల్లి హృదయ స్థానంలో ఉంటుంది.
2: అండ్ దేర్ఫోర్ గాడ్ ద మదర్
1: అదే సత్య స్వరూపిణి,
2: అదే
1: వాక్ స్వరూపిణి,
2: ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకని సత్యం అనేటువంటి దాన్ని ఆరాధించండి.
2: సో వర్షిప్ దిస్ ట్రూత్.
1: సత్యాన్ని మనం అనుసరించండి.
2: ఫాలో ట్రూత్.
1: సత్యవాక్కును ఉచ్చరించండి.
2: స్పీక్ ట్రూత్.
1: సత్య మార్గంలో ప్రయాణం కాండి.
2: ఫాలో ద ట్రూత్.
1: సత్య ధర్మాన్ని రెండింటిని ఏకం చేయండి.
2: యూనిఫై ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ రెండింటి యొక్క తత్వంలోనే మానవత్వం సార్థకమవుతుంది.
2: అవుట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ యుల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: నేను మొట్టమొదటి ప్రారంభం చేసినప్పుడు ఒక శ్లోకంతో ప్రారంభమవుతుంది.
2: భగవాన్ స్టార్టెడ్ ద శ్లోక దిస్ ఆఫ్టర్నూన్.
1: కానీ ఉపన్యాసం అయిన తర్వాత తిరిగి ఒక భజనతో అంత్యమవుతుంది.
2: భగవాన్ కంక్లూడ్స్ దిస్ కోర్స్ విత్ ఎ భజన్.
1: ఈ రెండు కూడా ఎలాంటివి తెలిసినా
2: యు నో వాట్ దే ఆర్.
1: మొట్టమొదట
2: ఫస్ట్
1: శ్లోకం అనేటువంటి కింద ప్లేట్.
2: ద ఫస్ట్ పోయమ్ శ్లోక ఇస్ ప్లేట్.
1: నా యొక్క సంభాషణ అంతా కూడా మధ్యలో ఒడ్డించినటువంటి యొక్క విందు పదార్థాలు.
2: భగవాన్ డివైన్ డిస్కోర్స్ ఆర్ ది వేరియస్ డెలీషియస్ ఐటమ్స్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్ ద బిగినింగ్ పోయమ్.
1: కడపటి సాంగు దాని పైన కప్పినటువంటి ప్లేట్.
2: ది అల్టిమేట్ భజన్ ఇస్ ద వన్ ద కవరింగ్ ది ఐటమ్స్ డెలీషియస్.
1: కానీ నేను పెట్టినటువంటి విందును విందుగా మార్చుకోండి అని మందుగా తీసుకోకూడదు.
2: బట్ టేక్ ది డెలీషియస్ ఐటమ్స్ యాజ్ విందు ద బ్యాంక్వెట్ బట్ నాట్
1: ఈ విందును కూడా ఒక సమయం లోపల పూర్ణంగా అనుభవించాలి.
2: ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ దిస్ బ్యాంక్వెట్.
1: అప్పుడే పూర్ణమిదం దేవన్
2: దెన్ యూల్ ఎంజాయ్ ద బ్లిస్ ఇన్ టోటాలిటీ ఇన్ ఫుల్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా,
1: మనము తెలుసుకోవలసినటువంటి నిత్య జీవితంలో ఎన్నో ఉంటున్నాయి.
2: లాట్స్ ఆఫ్ థింగ్స్ వి హావ్ గాట్.
1: దైవత్వం దైవత్వం అని దైవత్వం వరకు పోనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి దోషములే మొట్టమొదట మనం గుర్తిస్తాం.
2: ఫస్ట్ నో ద మిస్టేక్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఏ మార్గంలో నడిచినప్పుడు మానవుడు పరిపూర్ణ మానవుడిగా ఉంటాడు.
2: ఇఫ్ యు ఫాలో ద రైట్ వే యు విల్ బి ఎ ఫుల్ పర్సనాలిటీ టోటల్.
1: ఈ పరిపూర్ణ మానవుడు కావడానికి ఏది మనకు ప్రధానమైన అవకాశం?
2: వాట్ ఇస్ ఇంపార్టెంట్ టు బి ఫుల్ మ్యాన్?
1: ప్రేమ తత్వము.
2: దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమ తత్వాన్ని మనం చక్కగా మార్చుకుంటే,
2: if you follow the path of love correctly,
1: sarvamu premamayanga untuntadi,
2: everything becomes love.

0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గర్వం ఉండినంత వరకు మానవుని ఎవ్వరూ ప్రేమించరు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ప్రైడ్ ఇన్ మ్యాన్, యు విల్ నాట్ బి ఏబుల్ టు లవ్ ఎనీవన్.
0: ఏనాడు మానవుడు గర్వమును అడగదొక్కును, అప్పుడే అట్టి మానవుని సర్వులు ప్రేమిస్తుంటారు.
1: The one without pride or ego will be loved by all.
0: Krodham hitva na sochasi. Krodham undanetvanti vaniki sukham anetvanti undadu.
1: The one full of anger will never find happiness.
0: Vaadu nirantaramu kudanu sokinchuchundu.
1: They'll be miserable continuously.
0: ఎప్పుడు ఈ క్రోధమును అణగదొక్కునో అప్పుడే అతనికి ఒక విధమైన ఆనందము ప్రాప్తిస్తుంది.
1: ద మూమెంట్ హీ గివ్స్ అప్ హీ విల్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ హిస్ యాంగర్, హీ విల్ బి బ్లిస్ఫుల్.

0: మితిమీరిన కోరికలు ఉండినంత వరకును ఇతనికి ఎట్టి సంపద కూడాను చేకూరదు.
1: So long he has got so many of the desires, he will not be able to accomplish anything.
0: ఎప్పుడు ఈ మానవుడు తన కోరికలను అదుపులో ఉంచుకోను అప్పుడే సర్వులు అతన్ని ప్రేమిస్తారు.
1: The day when he'll put a ceiling on his desire, everybody will start loving him.

0: లోభకుండినంత వరకును ఇట్టి మానవునికి ఎట్టి సుఖము కూడాను ప్రాప్తించదు.
1: సో లాంగ్ వన్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్రీడ్ ఆర్ మైజర్లీనెస్ హీల్ నెవర్ బి హ్యాపీ.
0: ఏనాడు లోభమును దూరము గావించుకున్నో ఆనాడే ఈ మానవునకు సుఖం అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
1: దట్ డే వెన్ ఈస్ అవే ఫ్రమ్ దిస్ గ్రీడ్ ఆర్ మైజర్లీనెస్ హీల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవత్ విషయం అనేటువంటిది ఇది అగమ్య గోచరమైనటువంటిది.
1: Divinity is beyond comprehension.
0: భగవద్ విషయమై విమర్శించుట అతి సులభం.
1: It's quite easy to argue regarding the spiritual field.
0: భగవద్ దివ్యాలు కాని భగవద్ శక్తులను కాని విమర్శించుట అత్యంత సులభం.
1: It's quite easy to criticize the mystery and the miracle of God.
0: కాని అవగాహన చేసుకోవటం మహా కష్టం.
1: బట్ ఇట్స్ టఫెస్ట్ టు అండర్స్టాండ్ కంప్లీట్లీ.
0: చెడ్డను గురించి కాకుల వలె కేకలు వేయటము మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు షౌట్ లైక్ క్రౌస్ ఆన్ ది స్ట్రీట్ వాచింగ్ బ్యాడ్ అరౌండ్.
0: మంచిని గురించి కోకిల వలె గానము చేయటం చాలా మంచిది.
1: ఇట్స్ Absolutely very good to sing like cuckoo bird watching good.
0: Munde munde matir bhinna okari abhiruchi marokariki aishtanga untundi.
1: Taste differ, the one that you like is not liked by another.
0: Okari ishtamu marokariki cheddadiga untundi.
1: One thing may be good to you, but the same thing will be very bad to another.
0: Itti manavattamuto undinatvanti yokka ఈ జీవితము దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించగలదు?
1: Such a human life, how do you expect it to comprehend the divinity?
0: ప్రాచీన కాలము నుండి భారతీయ ఋషులు అనేక విధములైన పరిశోధనలు పరిశీలనలు సలిపి వేదశాస్త్ర ఇతిహాస పురాణముల ద్వారా దివ్యత్వాన్ని జగత్తుకు ప్రచార ప్రబోధములు చేస్తూ వచ్చుచున్నవి.
1: The sacred texts of Bharat, like all the sacred epics and Vedas, helped us to investigate and experiment the divinity.
0: Upanishadulu raso vai saha anaga panakamulandu panchadara vale palayandu venna vale bhagavantudu sarvatra nindi unnarani upanishadulu yokka prabodha.
1: Is the teaching of the Upanishad that tells us that just as you find the sugar in a syrup, just as you find butter in milk, you find the divinity all over.
0: భగవంతుడు మంచి యందు చెడ్డ యందు కూడా ఉంటున్నాడు.
1: God is present in both good and bad.
0: సత్య అసత్యముల యందు కూడాను భగవంతుడు ఉంటున్నాడు.
1: God is present in both the truth and
0: పాప పుణ్యముల యందు కూడాను భగవంతుడు ఉంటున్నాడు.
1: Both in merit and the same.
0: ఇట్టి పరిస్థితి యందు ఇంకా అసత్యమని కాని లేక పాపమని కాని అధర్మమని కాని ఏ విధంగా నిర్ణయించగలదు?
1: Under these circumstances, how do we decide a lie or a sin or unrighteousness?
0: అయితే మమాత్మ సర్వభూతాంతాత్మ, మమాత్మ సర్వభూతాత్మ, ఇది భగవద్గీత యొక్క ప్రబోధ.
1: It is the teaching of Bhagavad Gita that you are all the sparks of the divine.
0: అన్ని భూతములు యందు కూడాను నా యొక్క ఆత్మనే ఉన్నది. ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి సమత్వం అనేటువంటి యొక్క ఆనందం ప్రాప్తిస్తుంది.
1: The one who realizes the principle that the cosmic divinity is present in all would be able to understand this principle of equality.
0: కానీ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి జీవితములో జీవించేటువంటి ప్రతి వారికి భిన్నమైనటువంటి యొక్క సత్యాసత్యములు ధర్మ అధర్మములు మంచి చెడ్డలు పాప పుణ్యములు ఇవి తప్పినవి కావు.
1: However, those that live in this physical, ephemeral, transient world, they cannot be away from the truth and the lie, the merit and sin and so on.
0: Kanuka manam prakrutamainatvanti jeevithanni gadiputunnanta varakunu ee yokka dvanda sambandhamainatvanti yokka margamulu manam viduvadaniki veelu kaadu.
1: So long we are in this transient world, mundane world, we cannot be away from this duality.
0: ఈ సుఖ దుఃఖములకు మధ్యయందే మన యొక్క శాంతి భద్రతలు నిలిచి ఉన్నాయి.
1: Our peace and security lie between these two things.
0: మన యొక్క ఆనందం అనేటువంటిది దుఃఖంతోనే కూడి ఉంటున్నది.
1: Our bliss is related to the misery.
0: The pleasure is an interval between two pains. రెండు బాధల మధ్యయందే ఒక సుఖం ఉంటున్నది.
1: Pleasure is an interval between two pains.
0: జీవితం అంటే ఏమిటి?
1: What's life?
0: జీవితం అనగా కేవలము నీడ ఎండల కలయిక.
1: Life is a combination of the light and the shadow.
0: దుఃఖమే లేక సుఖమును మనం అనుభవించలేము.
1: Without difficulties you cannot enjoy the pleasure.
0: ఎండ నుంచి వచ్చినప్పుడే సుఖం యొక్క విలువ మనకు గుర్తింపడానికి వీలవుతుంది.
1: When once you return from the severe heat you will be able to enjoy the other
0: aspect. కనుకనే మానవ జీవితం అనేటువంటిది సుఖ దుఃఖముల సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
1: Human life is a combination of pleasure and pain.
0: ఇట్టి జీవితమునందు సుఖము ప్రత్యేకంగా ఉండాలని ఆశించుట వీలు కాదు.
1: It's not possible to think of pleasure alone, separate.
0: సుఖమునందే సుఖము లేదు.
1: There is no pleasure in pleasure as
0: a whole. నసుఖా లభ్యతే సుఖం. సుఖము నుండి సుఖము రాదు, దుఃఖము నుండి మనకు సుఖం ప్రాప్తిస్తున్నది.
1: యు కెనాట్ డిరైవ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ యు గెట్ ఇట్.
0: కనుక ఈ ప్రపంచమంతా కూడాను కేవలము మూడు విధములైనటువంటి కర్మల చేత ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ ఆఫ్ దిస్ యూనివర్స్ డిపెండ్స్ అపాన్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఇది సృష్టి, స్థితి, లయము అని.
1: వన్ ఇస్ క్రియేషన్ సస్టెనెన్స్ ఇన్ ద లాస్ట్ వన్ ఇస్ ఎన్హిలేషన్.
0: ఈ మూడింటి యొక్క ప్రమాణములను ప్రతి ఒక్కరు అంగీకరించక తప్పదు.
1: Everyone will have to accept this trinity, the three principles.
0: ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా, ఏ పరిస్థితులందైనా, నాస్తికుడైనా యాస్తికుడైనా ఈ మూడింటి యొక్క ప్రమాణములను అంగీకరింపక తప్పదు.
1: At any point of time, be a theist or an atheist, will have to accept these three aspects.
0: ఇది కేవలము ఒక దివ్యమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటిది.
1: దిస్ గివ్స్ అస్ డివైన్ టీచింగ్ టు హ్యుమానిటీ.
0: సృష్టి అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ క్రియేషన్?
0: సృష్టి అనగా ఈశ్వర సంకల్పమునకు ప్రతిరూపమే.
1: ఇట్ ఇస్ ద వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ విల్.
0: దీని పేరే ప్రకృతి.
1: ఇట్స్ కాల్డ్ ప్రకృతి ఆర్ నేచర్.
0: ఈ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి ప్రాణికి కూడాను ప్రకృతి యొక్క స్వభావంలే ఉండాలి, ఉండి తీరాలి.
1: The one born in this nature will have to necessarily possess the qualities of the nature.
0: ఈ ప్రకృతి యొక్క ప్రభావమును ప్రచరించే నిమిత్తమై ఈ ప్రపంచములో మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: Man is born only to express the qualities of nature.
0: ప్రకృతి యొక్క సంబంధము, ప్రకృతి యొక్క ప్రభావము అందరి యందు ఒక సమానంగా ఉండదు.
1: This effect and the relationship with the nature is not uniform among everyone.
0: ఈ ప్రకృతి చైతన్యము కేవలము దేహ సంబంధమైన భావముతో ఉండినటువంటి వానికి, అహంకారపరమైనటువంటి వానికి వికృతంగా ఉంటుంది.
1: Those that full of with body feeling and full of ego will have this worldly interpretation of this nature.
0: ఆత్మపరమైనటువంటి వానికి సుకృతమవుతుంది.
1: Those that will have the interpretation of the spirit will understand the merit of it.
0: ప్రకృతి చైతన్యము ఒక్కటే.
1: But actually the awareness is one.
0: వారి వారి దృక్పథమును పురస్కరించుకొని, వారి వారి భావములను పురస్కరించుకొని ఈ మంచి చెడ్డలు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
1: The good and bad they increase, improve basing on the temperament and the feeling.
0: ఈ ప్రపంచమునకు లోకము అని ఒక పేరు.
1: This world is called
0: lokamanaga. Emiti
1: what is it?
0: Alochanato kudinatundi shaktike lokamu annaru.
1: This loka or the world is the one with the faculty of thought.
0: Ee pradeshamulo aneka mandi ippudu untunnaru.
1: Here so many assembled.
0: Andaru oke pradeshamulo ane untunnaru.
1: All are present at one place.
0: Kani okkokka lokam okkokka reetiga untundadi.
1: But each one thinks on his own.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఒకరు విద్యను గురించి యోచిస్తుంటారు.
1: వన్ థింగ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఒకరి ఉద్యోగం గురించి యోచిస్తుంటారు.
1: వన్ థింగ్స్ ఆఫ్ ఎ జాబ్,
0: ఇంకొకరు వ్యాపారం గురించి విచారిస్తుంటారు.
1: అదర్ థింగ్స్ ఆఫ్ బిజినెస్,
0: ఇంకొకరు వ్యవసాయం గురించి విచారిస్తుంటారు.
1: అదర్ థింగ్స్ ఆఫ్,
0: మరికొంతమంది విజ్ఞానం గురించి విచారం చేస్తుంటారు.
1: అదర్ థింగ్స్ ఆఫ్ ఎంక్వైరీ.
0: ఈ నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికములందు ప్రతి భావము కూడాను మనసు యొక్క సంకల్పం యొక్క ప్రభావమే.
1: ఇన్ దిస్ ఫిజికల్, ద స్పిరిచువల్ అండ్ పొలిటికల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్ మెంటల్ థాట్.
0: కనుకనే మానవుని యందు ఈ సృష్టి స్థితి లయములు అనేటువంటిది తన యొక్క అంతర్భూతమైన శక్తులే.
1: Therefore, these three aspects, the creation, the sustenance and the alienation, are the three in everyone.
0: సృష్టి అనగా కేవలము సంకల్పముల యొక్క స్వరూపమే.
1: Creation means the very form of the will.
0: స్థితి అనగా అట్టి స్వరూపాన్ని రక్షించటమే.
1: Sustenance means maintenance of that form.
0: లయమనగ ఈ రక్షింపబడినటువంటి దానిని తనలో చేర్చుకోవటమే.
1: Annihilation means the merger of that which is protected.
0: ఈ సృష్టి స్థితి లయములకే కేవలము రజోగుణ తమోగుణ సాత్వికములని పేరు పెట్టారు.
1: The creation, sustenance, annihilation are equal to the three attributes, the pious, the immortal, and the distal.
0: త్రిగుణాత్మక స్వరూపుడు.
1: Man is the very form of the three attributes.
0: ఈ త్రిగుణములే త్రిశూలములు.
1: These three attributes are present.
0: ఈ త్రిశూలములే త్రిమూర్తులు.
1: They are the very three forms of the divine.
0: ఈ త్రిమూర్తులే త్రిలోకులు.
1: They are present the three worlds.
0: కనుక మూడు లోకములు, మూడు మూర్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను మూర్తి భవించినటువంటి వారే.
1: Therefore the three worlds and the three forms of the divinity are present in every man.
0: ఈ ప్రపంచమనందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వారిని రూపముగా దర్శించినటువంటి వారు ఎవ్వరూ లేరు.
1: In this world there are none who have seen Brahma, Vishnu and Maheshwara.
0: ఎవరు బ్రహ్మ, ఎవరు విష్ణు, ఎవరు మహేశ్వరుడు?
1: Who is Brahma, who is Vishnu, who is
0: Maheshwara? మానవుని యందు ఉన్నటువంటి ఈ త్రిగుణములే ఈ త్రిమూర్తి స్వరూపులు.
1: The Trinity represents the three attributes in mankind.
0: త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క గుణములను ఏకత్వంగా భావించి దివ్యత్వమైనటువంటి శివార్పితము గావించటమే.
1: There should be harmony in the unity of this Trinity and should be offered to Lord Shiva.
0: Anaga Shivam anaga emiti?
1: What is the meaning of Shiva?
0: Mangalamainatvanti yokka sthiti.
1: That is the position of auspiciousness.
0: Ee trimurti tattvani ekatvanga gavinchukunnappude manavattvamlo mangalattvam yerpadutundi.
1: When once you find the unity in this Trinity, you find the auspiciousness there.
0: Rajakeeya rangamulandu aneka vidhamainatvanti shakalu untuntayi.
1: There's so many kinds of shades there.
0: Arogya shaka untadi, vidya shaka untadi, aarthika shaka untadi.
1: There's so many branches, there's so many fields like the health and the
0: ee vidhamgane aadhyatmika margamulandu kodalu aneka shakalu untunnayi.
1: Like this in spirituality also there are so many fields.
0: Idi ye srushti sthiti layamulu.
1: The three branches are the creation, the sustenance and
0: the
1: relation.
0: Ku oka nayakudu.
1: And one is the leader of this creation.
0: Poshana department ku okar nayakulu.
1: There is a leader for the sustenance.
0: Laya sambandhamainatvanti daniki okar nayakulu.
1: And there is a leader for annihilation.
0: Ee okkokaru okoka department ku heads maatram gaane untaru.
1: Each one is a head for each of the departments.
0: Aithe
1: however
0: veeru veeri veeri sakalanu maatrame sakramaina margamulo sunnigitamaina margamulo వీరు చూసుకుంటూ రావాలి.
1: దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ సెక్షన్స్ అండ్ రన్ ఇట్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎ స్మూత్ వే.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేత అన్నింటికీ అధిపతి ఒకడు ఉంటుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇన్ దిస్ ట్రినిటీ దేర్ ఇస్ ఎ మాస్టర్ హెడ్ ఆఫ్ ఆల్ ది త్రీ.
0: అతన్ని చీఫ్ మినిస్టర్ అనుకోండి, లేక ముఖ్యమంత్రి అనుకోండి.
1: యు టేక్ హిమ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్.
0: అనగా ప్రైమ్ మినిస్టర్ ఆర్ ముఖ్యమంత్రి అనుకోవచ్చు.
1: యు టేక్ హిమ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ద చీఫ్ మినిస్టర్.
0: అతని పేరే గాడ్.
1: హిస్ నేమ్ ఇస్ గాడ్.
0: ఈ మూడింటి యొక్క చేరికను తన హస్తంలో ఉంచుకున్నాడు అన్నమాట.
1: ఆల్ ది త్రీ ఆర్ అండర్ హిస్ కంట్రోల్.
0: దీనినే గాడ్ అన్నారు.
1: దిస్ వి కాల్ గాడ్.
0: దీనినే అల్లా అన్నారు.
1: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ అల్లా.
0: ఈ విధమైనటువంటి భిన్న భేదం లేనటువంటి యొక్క మార్పును ఉంచుకుని దైవత్వానికి అనేక రూపనామములు కల్పిస్తూ వచ్చారు.
1: In that way the interpretation is made and we have assumed, taken so many forms.
0: ఈ సృష్టి స్థితి లయములకు మూడింటికిని ఈ దైవత్వమే మూల కారణము.
1: Divinity is responsible for all these three aspects.
0: దీనినే ఆంగ్లమందు GOD, God అన్నారు.
1: In English The divinity is expressed by this word.
0: G, srishti, generation.
1: G, creation, that generation.
0: O, organization.
1: O, organization.
0: Tarvata, D, destination.
1: D, destruction.
0: ఈ విధమైనటువంటి మూడింటి యొక్క ఏకత్వం చేతనే గాడ్ అనేటువంటి పేరు పెట్టారు.
1: దేర్ ఇస్ యూనిటీ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ సో కాల్డ్ గాడ్.
0: ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని మానవులు అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఈ డి అనేటువంటి దాన్ని నాశనం చేసినట్టుగా డిస్ట్రాక్షన్ అన్నారు.
1: వి సే దట్ డి సిగ్నిఫైస్
0: అదే లయము అన్నారు.
1: దట్స్ వి కాల్
0: అనగా తనలో లయం గావించుకోవటమే.
1: ఇట్ మీన్స్ మర్జ్.
0: ఆర్గనైజేషన్ అనగా రక్షించటము.
1: ప్రొటెక్షన్.
0: జీ జనరేషన్ మన యొక్క దీనిని సృష్టి గావించుకోవటమే.
1: ఇట్స్ క్రియేటింగ్ వన్స్ ఓన్.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరి అనేటువంటి వారు మానవుని యందు ఉండినటువంటి అంతర్భూతమైన శక్తులే.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర దే రిప్రజెంట్ ఇన్నర్ ఫ్యాకల్టీస్.
0: దీనిని అర్థం చేసుకోవడం వలన ఆధ్యాత్మిక తత్వం అత్యవసరం.
1: టు అండర్స్టాండ్ ఇట్ ది స్పిరిచువాలిటీ ఇస్ నెసెసరీ.
0: ఆధ్యాత్మికమనగా ఒంటరితనం అని కాని ఏకాకి జీవితం అని కాని కాదు.
1: స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ ద లైఫ్ ఆఫ్ లోన్లీనెస్ ఆర్ సాలిట్యూడ్.
0: మానసిక రాగద్వేషములకు దూరంగా ఉండి యావత్ మానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఉంచగలిగినటువంటి శక్తియే ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ సోర్స్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండ్ మేక్స్ యూ అండర్స్టాండ్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ వన్నెస్ అమంగ్ ఆల్.
0: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఒంటరితనముగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు టేక్ ద స్పిరిచువల్ లైఫ్ ఇస్ ద వన్ ఆఫ్ సాలిట్యూడ్ ఆర్ లోన్లీనెస్.
0: ఇట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అంతర్భూతంగా అర్థం చేసుకోవాలి.
1: వన్ మస్ట్ అండర్స్టాండ్ విదిన్ ద మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: మానవుని యందు అనంతమైనటువంటి శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ విదిన్ హిమ్.
0: మానవుని యందు లేని శక్తులు ఈ జగత్తులో ఎక్కడ కూడాను కానరావు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ పవర్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: మనం చూచున్నది, విన్నది, కన్నది ప్రతి ఒక్కటి కూడాను మనలో ఉన్నటువంటి యొక్క దివ్య భావములే.
1: వాట్ ఎవర్ దట్ యు సీ, యు హియర్ అండ్ experience is within you.
0: Reflection of the inner being.
1: That's all the reflection of the inner being.
0: కనుక మన యందు ఉండినటువంటి సర్వశక్తుల్ని మనం ఆవిర్భవింప చేసుకుని తద్వారా మనం అనుభవిస్తున్నాము.
1: Therefore you generate all the powers within you and experience.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to understand the nature of this.
0: ఏ విధంగా మనం గుర్తించాలి?
1: How to know?
0: భారతీయ సంస్కృతి ప్రాచీన కాలం నుండి కూడాను అనేక విధమైనటువంటి మార్గముల చేత ప్రబోధ ప్రచారం సల్పుతున్నది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వేరీడ్ వే దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాడు మహాశివరాత్రి.
1: టుడే ఇస్ మహాశివరాత్రి.
0: నిత్యము ఒక రాత్రిని మనం అనుభవిస్తూనే ఉన్నాము.
1: వీ డూ ఎక్స్పీరియన్స్ నైట్ ఎవ్రీడే.
0: కానీ అవి సామాన్యమైన రాత్రులు.
1: దే ఆర్ జస్ట్ ఆర్డినరీ నైట్.
0: అవి చీకటి రాత్రులు.
1: They are full of darkness.
0: ఇది శివరాత్రి, మంగళకరమైన రాత్రి.
1: This is శివరాత్రి which is auspicious.
0: అలాగా ఎట్టు మంగళకరము.
1: How do you call it auspicious?
0: మానసిక సంబంధమైనటువంటి శక్తులకు 16 కళలు ఉంటున్నవి.
1: The mental faculties are 16.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని అనేక కళలతో కూడినటువంటిది మానవత్వం.
1: Human life has got all these aspects of the faculties.
0: ఈ 16 కళల లోపలు ఈనాడు మార్గశుద్ధ చతుర్దశి దినము 15 కళలు లీనమై ఉంటున్నాయి.
1: ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి మోస్ట్ ఆఫ్ దెమ్ వేన్డ్.
0: అతి సులభముగా మానసిక శక్తిని మన వశము గావించుకోవడానికి అత్యంత అవకాశం ఉంటుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద డివినిటీ ఈజీలీ ఆన్ దిస్ డే.
0: దానివల్లనే దీనికి మంగళకరమైన దినం అన్నారు.
1: దేర్ఫోర్ వీ కన్సిడర్ దిస్ డే ఆస్పిషియస్.
0: మన మనస్సును భగవంతుని వైపు మరల్చడమే మంగళకరము.
1: ది ఆస్పిషియస్ లైస్ ఇన్ డైరెక్టింగ్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: మానవుని యందు శేషింపబడినటువంటి పశుత్వాలు అమితంగా ఉంటున్నాయి.
1: దట్ సో మెనీ ఆఫ్ ది రెసిడ్యువల్ బెస్టియల్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: ఎవరిని మనం ఏ విధమైనటువంటి యొక్క కష్టములకు గురి చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: సర్వము ఈశ్వరమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్
0: ఈశావాస్యమిదం జగత్.
1: The universe is
0: sarvabhutanam.
1: God is all being.
0: అన్ని భూతములు యందు ఉండినటువంటి యొక్క చైతన్య శక్తియే ఈశ్వరత్వము.
1: It is this awareness the divinity present in all the created beings.
0: కనుక ఎవరిని మనము పూజించినను ఎవరిని మనము బాధించినను భగవంతుణ్ణి బాధించినట్టు అవుతుంది.
1: Whomsoever you may put to suffer a harm, it amounts to suffering God.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Therefore it is said, helping others is a merit, harming others is a sin.
0: Help ever, hurt never. ఎవరిని మనము కష్టపెట్టకూడదు.
1: Help ever, hurt never.
0: అయితే కొన్ని పరిస్థితులు యందు మనం కొన్ని విధములైనటువంటి బాధలకు గురి అవుతుంది.
1: However, under certain circumstances we do suffer.
0: అలాంటి పరిస్థితులు యందు నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కొంత కాలం తీసుకోవాలి.
1: We should take time to make a kind of distinction between that which is transient and that which is permanent.
0: కనుక శివత్వమనగా మానవుని యందు ఉన్నటువంటి యొక్క పవిత్ర భావమునకే శివత్వము అని పేరు.
1: So శివత్వం represents the sacred qualities in man.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ పవిత్రతలు ఉంటూనే ఉన్నాయి.
1: So sacredness is present in every man.
0: పవిత్రత లేని మానవుడు ప్రపంచంలో కానరాడు.
1: There is no man without the sanctity.
0: తాని తాను గుర్తించుకోలేడు కానీ అతని యందు కూడాను పవిత్రం ఉన్నది.
1: He might not recognize within himself, but there lies the sanctity in him.
0: ఇలాంటి పరిస్థితులు యందు మానవత్వాన్ని ఏ రీతిగా మనము అర్థం చేసుకోవాలి?
1: Under these circumstances, how are we to understand the human life?
0: మానవాకారంలో ధరించినటువంటి యొక్క దివ్యత్వంగా మనం భావించాలి.
1: We have to take it that it's all the divine in human form.
0: దేహము కేవలము పంచభౌతికమైన దేహము.
1: Body is full of senses.
0: ఇది భగవంతుని యొక్క నివాసము.
1: It's the dwelling place of God.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: కానీ ఈ టెంపుల్ ఏ విధంగా ఉండేది? ఒక స్థిరమైనది కాదు, మూవింగ్ టెంపుల్.
1: It is not a temple that is stable, it is a moving temple.
0: ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడు ఉంటూనే ఉన్నాడు.
1: Wherever you may go, you find God.
0: సర్వత పాదపాదం తస్సర్వతోచి శిరోముఖం, అనగా సర్వత్రా తన యొక్క పాదపాదములే ఉంటున్నవి.
1: All over, everywhere you find his feet and also his hands.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore we should lead in a sacred way so as to understand the divinity.
0: ఇలాంటి పవిత్రమైన మార్గమును ప్రవేశపెట్టినప్పుడే దివ్యత్వంగా మారుతుంది మానవత్వం.
1: When once it is in the direction of sacredness, you will understand the divinity.
0: కేవలము ఒక్కొక్క వ్యక్తిత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి తన యొక్క దృక్పథం లేదు దీనికి మూల కారణం.
1: It's only your temperament that is responsible to understand this principle.
0: దేహాత్మ భావమే తనకు బంధన గావిస్తుంది.
1: It's only the body feeling that leads you to bondage.
0: పరమాత్మ భావమే అతన్ని స్వేచ్ఛగా ప్రవేశపెట్టుంది.
1: డివైన్ ఫీలింగ్ మేక్స్ యూ ఫ్రీ.
0: కనుక మనం ప్రపంచంలో ఎంతకాలం జీవించినప్పటికీ దివ్యత్వంగానే మనం జీవించాలి.
1: వీ మే లివ్ లాంగ్, బట్ వీ షుడ్ లీడ్ ఎ డివైన్ లైఫ్.
0: కొన్ని గుణములు మానవుని యందు అమితంగా అభివృద్ధి అవుతుంటాయి.
1: సర్టన్ క్యారెక్టర్స్ దే గో ఆన్ ఇంక్రీజింగ్ ఇన్ అవర్ లైఫ్.
0: అది తన యొక్క బలహీనతలే తప్ప అన్యము కాదు.
1: దట్స్ ఆల్ సైన్ ఆఫ్ యువర్ వీక్నెస్, నథింగ్ ఎల్స్.
0: అనేక మంది అనేక విధమైనటువంటి దుర్గుణములను అభివృద్ధి పరచుకొని తద్వారా తన యొక్క గొప్పదనమును చాటుకునే నిమిత్తమై ప్రవేశపెడుతుంటారు.
1: సమ్ పీపుల్ దే విల్ ఫాస్టర్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దే గో ఆన్ పబ్లిసైజింగ్.
0: అది కాదు మన యొక్క మానవత్వము.
1: దట్స్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: జంతువులం నరజన్మ దుర్లభం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మం రావటము, ఈ పాంచభౌతికమైన దేహము ఆవిర్భవించటము, ఇవన్నిటి కూడాను దేహాది కర్మలు ఆచరించే కోసం.
1: దిస్ హ్యూమన్ లైఫ్ and the body with all the senses is given so as to seem not to be born.
0: Kalu dharma sadakam.
1: The body is
0: dharma margamulo manam pravesha pettali ee shariranni.
1: We should make use of this body in the righteous
0: dharmam.
1: What is this righteousness?
0: Anaga manovakayamulato kodinatvanti de dharmamu.
1: Dharma righteousness is the one that has got
0: free. Appudu manavattam aneetvanti peru sarthakam avutundi.
1: Then only the true name of human life.
0: The proper study of mankind is man.
1: In other words, the proper study of man.
0: Thoughts, words, action, moodinti yokka ekatvam kavali.
1: The harmony of thought, word and deed.
0: Idi ee naadu chaala durlabhanga untundali.
1: Today that is rare.
0: మానవత్వంలో ఉండేటువంటి ఇంత పవిత్రతను కూడా మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద సాంక్టిటీ ఇన్
0: నిజముగా మానవుడే దేవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ గాడ్.
0: నరుడే నారాయణుడు.
1: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ గాడ్.
0: వ్యక్తిత్వంగా భావించినంత వరకు నరుడు.
1: సో లాంగ్ యూ గో బై ద బాడీ ఫీలింగ్ ఇస్ యువర్ హ్యూమన్ బీయింగ్.
0: దివ్యత్వం భావించినప్పుడే నారాయణుడు.
1: ఇఫ్ యువర్ డివైన్ ఫీలింగ్ యూఆర్ వెరీ గాడ్.
0: కనుక ఈ రెండింటి యొక్క భేదము మన భావములోనే ఇమిడి ఉంటున్నవి.
1: ద డిఫరెన్స్ లైస్ ఇన్ యువర్ ఫీలింగ్.
0: మన భావముల యొక్క ప్రమాణమే ఈ పరిస్థితి యొక్క లోకము.
1: ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ ఫీలింగ్.
0: కనుక మంచి చెడ్డలు ఎదుటివాడి యందు లేదు.
1: Therefore, good and bad are not present in the man
0: in front of
1: you. Everything is within you.
0: తన యొక్క భావములు ఫీలింగ్ లే తనకు ఆ విధమైనటువంటి మంచి చెడ్డలుగా రూపొందుతుంటాయి.
1: వన్స్ ఓన్ ఫీలింగ్ దే ట్రాన్స్ఫార్మ్ దే అపియర్ యాస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవముగా భావించి తానే దివ్యమైనటువంటి యొక్క శక్తిగా భావించినప్పుడే జగత్తంతా కూడాను సువిచ్ఛంగా ఉంటుంది.
1: Therefore every human being must consider one's own self divine or God so as to be happy.
0: ఈశ్వరు యొక్క ప్రకృతి తత్వాన్ని ప్రకటింపజేయటం కోసమనే మానవత్వం ఆవిర్భవించింది.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో హాస్ టు అండర్స్టాండ్ ద డివినిటీ ఇన్ నేచర్.
0: ఈ ప్రకృతి యొక్క స్వభావమును మనము అనుభవించే నిమిత్తమై ఈ దేహం అందుకున్నాము.
1: టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద క్వాలిటీస్ ప్రెసెంట్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ యూనివర్స్ ద హ్యూమన్ లైఫ్ ఈస్ గివెన్.
0: దేహం ఒక పనిముట్టు.
1: Body is an instrument.
0: మనసు ఒక పనిముట్టు.
1: Mind is an instrument.
0: నీవే ఆత్మస్వరూపుడవు.
1: You are the very embodiment of
0: the spirit. నీవు ఈ పనిముట్టును చేతనందు ఉంచుకొని మన యొక్క కర్మల కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
0: కర్తవ్యం యోగముచ్యతే.
1: డిశ్చార్జింగ్
0: కర్తవ్యం సుకర్మ కౌశలం. ఈ కర్తవ్యాన్ని ఆచరించేటువంటి దీంట్లో మనం చాలా బీదలైపోతున్నాము.
1: We are not discharging our duty properly now.
0: ఈ బలహీనతను మనం దూరం చేయాలి.
1: Therefore we should have to give up that temperament.
0: మనం ఎట్టి దానికి కూడాను మనం ఏ మాత్రం కూడాను వెరవకూడదు.
1: We should not have any trace of fear.
0: సత్యాన్ని మనం అనుసరించాలి.
1: We should follow truth.
0: ఈ ప్రపంచంలో దైవం ఎవరు అంటే సత్యమే దైవము.
1: Truth is God.
0: కనుక అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే దైవాన్ని మనం ఆరాధించిన వారం అవుతాం.
1: When we follow that path of truth you will be worshiping God.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఉంటున్నది.
1: Truth is in every person.
0: కనుకనే మానవత్వంలో అన్ని కూడాను భగవంతుని యొక్క శక్తి చేతనే కదులుతున్నవి.
1: Therefore within human life all powers latent in him are because of God.
0: లోకమునందు ఏ పని చేసినప్పటికీ దైవ సంకల్పమే మూల కారణం.
1: Any act done anywhere it's only because the will of God.

0: Every day without fail you find sunrise and sunset.
1: గగనమునకు కాంతి కాజేయుతారకల్ పగలు మాత్రము దాగు భంగియేల.
0: Stars that glitter at night, why do they hide themselves during the daytime?

0: Wind God has no rest for a moment. Why should He give us the breeze and air?
1: Ani sambu kadakala dvanulu navvuchu gali. Anasambu kalakala navvuchunu gali. Salalamun pravahinchu chandamila.
0: Continuously, like running brook, the running waters will be flowing continuously.
1: Prakutilo yendu juchina pranulandu.
0: In this nature, everywhere among beings,
1: dhana vibhava jati mata vedambulela.
0: Why differences on grounds of money, the caste, the community?
1: Yavani baddudo yavadu prabhuo.
0: Who knows under whose will command we live here?
1: Atani agnanu palimpa arayarandu. Arayarandu.
0: Follow his command. Follow his command. Obey his command.
1: Anta daivagnane.
0: Everything is Lord's will.
1: ఏ చిన్న కార్యములకు కానీ దైవాజ్ఞనే దీనికి మూల కారణము.
0: ఫర్ ఎనీ స్మాల్ యాక్ట్ ఫర్ దట్ మ్యాటర్
1: కదలదు నీది సంకల్పము లేనిది గడ్డి పోచేయను.
0: ఈవెన్ గ్రాస్ బ్లేడ్ కెనాట్ మూవ్ వితౌట్ హిస్ విల్.
1: మంచి చెడ్డలు నీ భావముల యొక్క ప్రభావమునే కానీ అంత దైవ దృష్టిలో సమత్వమే మంచిది.
0: Good and bad are based on your feelings, but from God's viewpoint, both are same.
1: సంస్కృతి ప్రాచీన కాలం నుండి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఉపదేశములు అందిస్తూ వచ్చినది.
0: Since ancient times, Bharat gave this sacred teaching.
1: అందరూ ఒక్కటే అన్నది.
0: It said that all are one.
1: భారతీయ సంస్కృతిలో వేదం చాలా ప్రమాణము, అది ఏ ప్రధానము.
0: The Veda in Bharat culture is most important, it's standard.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అనంత శిరముల చేత, అనంత పాదముల చేత, అనంత హస్తముల చేత, అనంత నేత్రముల చేత ఈ జగత్తు నిండి ఉంటుందని.
0: The whole world is full of infinite number of heads, innumerable number of hands and feet.
1: కనుక మనము సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి. అందరూ కలిసి మెలిసి పెరగాలి.
0: Therefore we should all live together.
1: కలిసి మెలిసి తిరగాలి.
0: We should move about together.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించాలి.
0: We should also improve upon the intelligence that we have come to know.
1: కలిసి మెలిసి కలతలేక తెలివితో జీవించాలి.
0: We should live in friendship without any conflict or difference of opinion.
1: ఇది వేదము యొక్క ప్రధాన బోధ.
0: This is the main teaching of Veda.
1: అందరూ కలిసి మెలిసి ఉండాలి.
0: All should live together.
1: ఐక్యమత్యమే మానవ జీవితము.
0: Unity is the human life.
1: ఆచరణే దీని యొక్క అభివృద్ధికి మూల కారణము.
0: One should practice for progress.
1: కానీ ఈనాడు ఐక్యమత్యమే లేదు.
0: But today there is no unity.
1: ఈ ఐక్యమత్యమును కోల్పోవడం చేతనే మానవత్వం చిన్న భిన్నమైపోతుండాలి. సహవీర్యం కరవావహి. అందరూ కలిసి మెలిసి పెరగాలి.
0: Therefore we should all live together.
1: కలిసి మెలిసి తిరగాలి.
0: We should move about together.
1: కలిసి మెలిసి తెలుసుకున్న

0: ఈనాడు ఐకమత్యమే లేదు.
1: బట్ టుడే దేర్ ఇస్ నో యూనిటీ.
0: ఈ ఐకమత్యమును కోల్పోవడం చేతనే మానవత్వం చిన్న భిన్నమైపోతుండాలి.
1: Because of the absence of the unity, we find the human life lost its meaning.
0: కనుకని యూనిటీని మనం పెంచుకున్నప్పుడే మనలో ప్యూరిటీ డెవలప్ అవుతుంది.
1: Therefore, when you improve this unity, purity will develop.
0: యూనిటీ డెవలప్ అయినప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: When once purity develops, you will have the divinity.
0: ఏనాడు యూనిటీ లేదో ఆ ప్లేస్ లోపల ఎనిమిటి ఆర్ కమ్యూనిటీ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేరిపోతుంది.
1: That day when there is no unity, the enmity or community steps in.
0: కనుక ఎనిమిటీని మనం చేర్చకూడదు.
1: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనిమిటీ.
0: అది మన శత్రువు.
1: దట్స్ అవర్ ఎనిమీ.
0: మానవునికి ముగ్గురు శత్రువులు చాలా ప్రధానము.
1: మ్యాన్ కైండ్ హస్ త్రీ ఎనిమీస్.
0: కామ క్రోధ ద్వేషములే.
1: వన్ ఇస్ ద డిజైర్, ద యాంగర్ అండ్ హేట్రెడ్.
0: రాక్షస గుణములు.
1: దేర్ డిమాండ్స్.
0: వీటిని ఏమాత్రం కూడదు మనం చెంత చేర్చకూడదు.
1: డోంట్ ఎంటర్టైన్ దెమ్.
0: మానవునికి ప్రధానమైన గుణము ప్రేమనే.
1: ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్
0: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: Develop this love today.
0: దేనినైనా మనం విసర్జించవచ్చును, ప్రేమను మాత్రం విసర్జించకూడదు.
1: You can give up anything but not love.
0: ప్రేమనే మన ప్రాణము.
1: Love is life.
0: ప్రేమనే మన జీవితము.
1: Love is life.
0: ప్రేమనే ఈ ప్రపంచము.
1: The love is the word.
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: కనుకనే విశ్వం విష్ణు స్వరూపం.
1: The universe is the very form of God.
0: కనుక విష్ణు అనగా వ్యాపకత్వం అయినటువంటి వాడు.
1: Vishnu means that of expansion.
0: అట్టి వ్యాపకత్వమైనటువంటి ఈ జగత్తునందు దైవత్వం లేనిది ఏమిటి?
1: ఇన్ దిస్ ఆల్ పర్వేసివ్ వరల్డ్, ఎక్స్పాండెడ్ వరల్డ్,
0: ఉంటే చూపమని అడుగుతారు. చూపేది దేన్ని?
1: వాట్ ఈస్ దట్ ఇస్ టు బి షోన్?
0: అంతా దైవమే.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ గాడ్.
0: పశ్చన్న పిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో. చూస్తున్నదంతా దైవమే.
1: వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ గాడ్.
0: ఇంకా దైవాన్ని చూపమని ఏమిటి అడగటం?
1: Then why do you ask to see?
0: దైవం అంటే ఏమిటి రూపము?
1: Then what's the form of God?
0: ఈ దైవానికి అన్ని రూపములు తనవే.
1: All forms are his.
0: అన్ని భావములు తనవే.
1: All feelings are his.
0: కనుక చూచినవన్నీ దైవ స్వరూపమే.
1: So what all that you see is divine.
0: ఇందులో మంచి చెడ్డలేంటి భేదము లేదు.
1: There's no distinction like good.
0: కాల మార్పు చేతనే మంచి చెడ్డలుగా మనం రూపొందుతున్నాం.
1: It's only the passage of time that's responsible.
0: సాయంకాలం ఫలం తిన్నాము.
1: Evening you have partaken.
0: తెల్లవారేటప్పటికి మలమైంది.
1: Next morning it has become excreta.
0: మలం బ్యాడ్ అంటున్నాము.
1: You say the fruit is good.
0: ఈ బ్యాడ్ అండ్ గుడ్ నీ దృష్టిలోనే కానీ దైవంలో రెండు సమానమే.
1: Good and bad are based on your feeling.
0: కాల మార్పు చేతని ఈ విధమైనవి జరుగుతున్నాయి.
1: The changes are due to passage of time.
0: Time is everything. కాలం చాలా ప్రభావం.
1: Time is very important.
0: ఇట్టి విశాలమైనటువంటి ఒక దైవత్వాన్ని నిరూపించినటువంటి భారతదేశము.
1: It is Bharat that has demonstrated the principle of divinity.
0: India is the teacher of all lands అన్నారు.
1: India is the teacher of all lands.
0: అన్ని దేశములకు ఇండియా ఒక ఉపాధ్యాయ స్థానంలో ఉన్నటువంటిది.
1: ఫర్ ఆల్ కంట్రీస్ ఇండియా ఇస్ ది పొజిషన్ ఆఫ్ ఎ టీచర్.
0: అనగా దివ్యత్వాన్ని ఏ భేదము లేకుండా ఒక్కటిగా భావించినటువంటిది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇట్ కన్సిడర్ డివినిటీ యాజ్ వన్.
0: దైవము ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: గమ్యము ఒక్కడే.
1: గోల్ ఇస్ వన్.
0: జీవితము ఒక్కటే.
1: లైఫ్ ఇస్ వన్.
0: ఈ ఏకత్వంలోనే అనేకత్వం వ్యాప్తించింది.
1: ఇట్స్ ఓన్లీ దిస్ యూనిటీ దట్ లీడ్స్ టు డైవర్సిటీ.
0: కనుక ఒక్కటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one. Scholars refer to it as many.
0: అట్టి దివ్యత్వమైనటువంటి దానిని మనం అనేకత్వంగా బోధిస్తున్నాము.
1: The divinity we take it as diversity, multiplicity.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ముఖ్యంగా మనకు కావలసినది నేటి పరిస్థితుల్లో ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: Under the present circumstances, we should know that love is
0: important. ప్రేమను కోల్పోవడం చేతనే మానవత్వమే కోల్పోయినాము.
1: As love is lost, the human quality is gone.
0: ఈ మానవతా విలువలు.
1: What are the human values?
0: మన ప్రేమనే మానవతా విలువ.
1: Love is the chief human value.
0: మన సత్యమే మానవతా విలువ.
1: The human
0: value. మన అహింసనే మానవతా విలువ.
1: And is
0: మన ధర్మమే మానవతా విలువ.
1: And righteousness is human value.
0: ఈ విలువలు మన యందు ఉంచుకొని విలువలు లేనట్టుగా కేవలం మూర్ఖుడై ప్రవర్తిస్తున్నాడు.
1: విత్ ఆల్ ది వాల్యూస్ విత్ ఇన్ అస్ వీ లీడ్ ఎ వాల్యూలెస్ లైఫ్.
0: మానవత్వం అంటే ఆకార మానవత్వం కాదు.
1: హ్యూమన్ లైఫ్ డజంట్ మీన్ ఓన్లీ హ్యూమన్.
0: ఆచార మానవత్వం కావాలి.
1: By practice you should be human.
0: ఆకారం ఉండినంత మాత్రమే ప్రయోజనం ఏమిటి?
1: నో యూజ్ బై హావింగ్ ఎ ఫామ్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: విల్ ఆల్ గ్రీన్ బర్డ్స్ కెన్ స్పీక్ లైక్ ఎ ప్యారెట్.
0: పువ్వులపై పారాడే పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ఇన్సెక్ట్స్ ఇన్ ఎ ఫ్లవర్ కెన్ ఎవర్ బి బటర్ఫ్లై.
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగటంటాయా?
1: ఎ పిగ్ మే బి సో స్టౌట్ బట్ ఇట్ కెన్ నెవర్ బి ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు, మానవత్వం అనేటువంటిది ఒక్క రూపాన్ని బట్టి కాదు.
1: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ మియర్లీ బేస్డ్ ఆన్ ఫామ్.
0: కానీ మానవుడు మానవ జీవితంలో ఉండి కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బీయింగ్ ఎ మ్యాన్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద డివినిటీ లేటెంట్.
0: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
1: ద నెక్టర్ ప్రెజెంట్ ఇన్ ఎ ఫ్లవర్ ఇస్ నాట్.

0: enjoyed by the creeper.
1: పండులోని మధురరసము రుచిమ అనుభవించున.
0: The fruit juice contained within the fruit is not experienced by the tree.
1: ఈ లోకము లోపల సర్వము త్యాగంగానే ఉంటుండాలి.
0: In this world you find sacrifice.
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: Rivers flow.
1: తన జలమును తాను త్రాగటం లేదు.
0: They don't drink their own
1: water. ఆ జలమును పరోపకార నిమిత్తమై పంచుతున్నాయి.
0: The water is distributed to the
1: world. వృక్షములు ఫలములను అందిస్తున్నాయి.
0: Trees yield fruits.
1: కానీ ఆ వృక్షములు ఆ ఫలములను భుజించటం లేదు.
0: But they don't partake their
1: ఆ ఫలములు కూడా అందరికి అందిపెట్టుతున్నాయి.
0: Fruits are for humanity.
1: మన గోవులు ఉన్నాయి.
0: We have got so many cows.
1: ఈ గోవులంతా కూడా తన చీలమును తాను గోలటం లేదు.
0: No cow drinks its own milk.
1: తమ చీలమును 10 మందికి పంచుతున్నాయి.
0: The milk is distributed to everybody.
1: అదే విధంగా మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని 10 మందికి పంచాలి.
0: Likewise the divinity latent in mankind.
1: ఈ నాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనంలో జీవిస్తున్నాడు.
0: Today man is spending leading a life of selfishness and selfishness.
1: పశువులైనా తన యొక్క దీనిని 10 మందికి పంచుతున్నాయి.
0: At least animals are sharing its love.
1: కానీ ఈ నాటి మానవుని యందు విశాలమైన భావము క్షీణించింది.
0: But today man is not having broad feeling.
1: సంకుచితమైన భావములు పెరిగిపోయినాయి.
0: He is entertaining narrow feeling.
1: ప్రతిదానికి నీ స్వార్థము స్వార్థము స్వార్థము.
0: In every matter he is engrossed
1: in selfishness. తప్పిపోతుండాలి.
0: Because of increasing selfishness he turns mad.
1: చదువు సంధ్యందు మాత్రం ఈ యొక్క మంచితనం లేదు.
0: There's nothing, no good quality in the education.
1: ఎంతమంది విద్యావంతులు లేరు లోకంలో.
0: In this world there are number of educated people.
1: ఎంతమంది గొప్ప మేధావులు లేరు.
0: There are many intellectuals.
1: ఎంతమంది విజ్ఞానులు లేరు.
0: There are many people.
1: ఎంతమంది వైజ్ఞానులు లేరు.
0: Scientists.
1: ఎంతమంది నోబెల్ ప్రైజ్ తీసుకున్న వారు లేరు.
0: There are many Nobel laureates.
1: వీరి పేర్లంతా ఎక్కడికి వచ్చాయి?
0: Where do we find their names today?
1: కేవలం కొన్ని గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
0: They are only of academic value.
1: కానీ మహనీయుల యొక్క పేర్లు రామకృష్ణ పరమహంస ఏబిసిడి అక్షరం రాదు.
0: బట్ ద నేమ్స్ ఆఫ్ నోబుల్ సోల్స్ రామకృష్ణ పరమహంస
1: వీళ్ళకి ఎట్టి భాషలు తెలియదు.
0: అండ్ హీ డస్ నో ఎనీ అదర్
1: లాంగ్వేజ్. రామదాసు కబీర్ దాసు వీరందరూ కూడా మా పవిత్రమైన పరమ భక్తులు.
0: రామదాస్ కబీర్ దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: వీళ్ళందరి పేర్లు పుస్తకాల్లో కాదు హృదయాల్లో మనుషుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
0: దేర్ నేమ్స్ ఆర్ నాట్ కన్ఫైన్ టు ద బుక్స్ దే ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ అవర్ హార్ట్.
1: పవిత్రమైన వారి యొక్క పేర్లు జీవుల హృదయాల్లో నిలిచిపోతున్నాయి.
0: ద నేమ్స్ ఆఫ్ దోస్ సేక్రెడ్ సోల్స్
1: నేర్చినటువంటి వాళ్ళు గ్రంథాల్లో నిలిచిపోతున్నాయి.
0: అదర్వైజ్ ద వరల్డ్లీ పీపుల్ నేమ్స్ విల్ బి లిమిటెడ్ టు ద బుక్స్.
1: మన పేర్లు గ్రంథాల్లో నిలిచనక్కర్లేదు.
0: Our names need not be written in
1: the books. ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి.
0: They should be imprinted on hearts.
1: అది నిలిచిపోవడానికి మనం మంచి కార్యం చేయాలి.
0: Therefore we should do good.
1: తేజం దుర్జన సంసర్గం.
0: Give up bad company.
1: Run away from bad company.
0: Run away from bad company.
1: చెడ్డ వారి కంపెనీ మనం పెట్టకూడదు.
0: You should never be in bad company.
1: కారణం ఏమిటి? ఆ చెడ్డనంత మనకు ప్రవేశిస్తాయి.
0: The reason is you will also
1: tell me your company. I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: చెడ్డవారితో మనం సహవాసం చేయకూడదు.
0: Never be in bad company.
1: నీ చేతనైతే చెడ్డవారిని మార్చడానికి ప్రయత్నం చేయి.
0: Because it's only this bad quality that changes you.
1: కనుకనే తేజ దుర్జన సంసర్గం.
0: Therefore it is said run away from bad company.
1: అది చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you do that.
1: త్వజ సాధు సమాగమం.
0: Join the good
1: మంచి వారితో స్నేహం చేయాలి.
0: Join the good company.
1: మంచి వారితో సహాయం చేసినప్పుడే మనం మంచి స్థాయికి పోతుంటాం. 10 సేర్ల పాల లోపల ఒక సేరు నీరు కలిపితే నీరు కూడా పాల విలువ వస్తుంది.
0: ఇన్ 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఇట్ ఆల్సో బికమ్స్ మిల్క్.
1: విలువ లేని నీటికి కూడా విలువను అందించింది పాలు.
0: ద వాటర్ దట్ హెస్ నో వాల్యూ విల్ హ్యావ్ ద వాల్యూ లేటర్.
1: 10 సేర్ల నీళ్ల లోపల కూడా 1 లీటర్ పాలు కలిపితే పాల విలువ పోతుంది.
0: ఇన్ 10 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇఫ్ యూ మిక్స్ 1 లీటర్ మిల్క్ ద మిల్క్ విల్ లూజ్ ఇట్స్ వాల్యూ.
1: మంచివారి కూర్చున్నప్పుడు మంచివారి విలువ కూడా పోతుంది.
0: ఇఫ్ గుడ్ పీపుల్ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ దే లూజ్ దేర్ వాల్యూ.
1: మంచివారితో మనం కూడాలి.
0: We should be in good company.
1: మంచి వారితో చేరాలి.
0: We should be in good company.
1: దీనిని పురస్కరించుకుని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం కావాలి.
0: Good company is required.
1: అప్పుడప్పుడు ఇలాంటి సత్సంగములు చేరాలి.
0: Now and then we should join the good
1: company. తద్వారా మనం సద్భావములు, సద్గుణములు, సదాలోచనలు, సత్కర్మలు, సత్చింతనలు మనలో ప్రారంభమవుతాయి.
0: Then only it's possible to have good qualities, good actions, good feelings and good
1: thoughts. కనుకనే భజ సాధు సమాగమం. మంచి వారితో మనం చేరాలి.
0: Therefore you should be in good company.
1: ఇక మూడవది ఏమిటి?
0: What is the third one?
1: కురు పుణ్య మహోరాత్రం. నిరంతరం కూడా పుణ్యం చేస్తూ రావాలి.
0: డూ మెరిటోరియస్ యాక్ట్స్ డే ఇన్ అండ్ డే.
1: ఏమిటి ఈ పుణ్యం అంటే?
0: వాట్ ఇస్ దిస్ మెరిట్?
1: పరోపకార సంబంధమైన పుణ్యమా లేక దాన ధర్మములా?
0: ఆర్ ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ?
1: ఇది ప్రాకృతమైనటువంటి పుణ్యములే.
0: దేర్ ఓన్లీ జస్ట్ వరల్డ్లీ.
1: కానీ నిజమైన పుణ్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రియల్ మెరిట్?
1: పరోపకారార్థం.
0: It's only for the welfare of others.
1: Para upakara, paropakara.
0: There are three words, para upakara.
1: Para, atma.
0: Para, atma.
1: Upa, samipamu.
0: Upa, proximity.
1: Kara, go.
0: Kara, go.
1: Atmaku samipanga poyede paropakara.
0: Go close to the spirit.
1: Divyatvaniki samipanga poyede paropakara.
0: Be near divinity.
1: అది నిజమైన పరోపకారం.
0: దట్స్ రియల్ పరోపకారం.
1: పూర్ పుణ్యం హోరాత్రం.
0: డూ మెరిట్.
1: నిరంతరం కూడా నువ్వు దైవంతో ఉండు. బీ విత్ గాడ్.
0: బీ
1: విత్ గాడ్. సీ విత్ గాడ్. డ్రింక్ విత్ గాడ్. ఈట్ విత్ గాడ్.
0: బీ విత్ గాడ్. థింక్ విత్ గాడ్.
1: అంతా దైవంతోనే ఉంటుండాలి.
0: యు బీయింగ్
1: సర్వము దైవభావంతోనే ఉంటుండాలి.
0: హ్యావ్ ది డివైన్ అప్రోచ్ ఆల్ ది టైమ్.
1: ఇది నిజమైన పరోపకారం.
0: దిస్ ఇస్ రియల్ పరోపకార హెల్ప్.
1: కనుక నీ కురు పుణ్యం అహోరాత్రం.
0: డూ మెరిటోరియస్ యాక్ట్స్ కంటిన్యూస్.
1: రాత్రింపగలు కొడును దైవ చింతలు. ఏ పని చేసినప్పటికీ దిస్ ఇస్ గాడ్ వర్క్. గాడ్ వర్క్. గాడ్ వర్క్. గాడ్ వర్క్.
0: డే ఇన్ డే అవుట్ వాట్ ఎవర్ యు మే డు ఇట్ టేక్ ఇట్స్ ఎస్ గాడ్ వర్క్.
1: ఈ గుడ్ వర్క్ ఏ గాడ్ వర్క్ గా మారుతుంది.
0: గుడ్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు గాడ్స్ వర్క్.
1: అతి పవిత్రమైన భావాలతో మనం జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ ఏ సీక్రెట్ లైఫ్ విత్ సచ్ ఫీలింగ్స్.
1: ఇంకా నాలుగవది ఏమిటి?
0: దెన్ వాట్స్ ద ఫోర్త్ వన్?
1: ఇది ఒక విధమైనటువంటి మానవత్వంలో నిత్య జీవితంలో జరపవలసినటువంటివి.
0: దిస్ హాస్ టు బి డన్ ఇన్ అవర్ డైలీ రొటీన్.
1: నిత్య జీవితంలో ఉండవలసినటువంటి ఏవి ఈనాడు మానవుడు అనుభవించటం లేదు, ఆచరించటం లేదు.
0: టుడే వీ డోంట్ ప్రాక్టీస్ డూ ఎనీథింగ్ దట్ వీఆర్ సపోజ్ టు ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: పుణ్యం అనిత్యతాం అనగా నిత్యం అనిత్యతాం అన్నాడు. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటిది ఆ డిస్క్రిమినేషన్ మనం పెంచుకోవాలి.
0: యూ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ వాట్ ఈస్ ట్రాన్షియంట్ అండ్ వాట్ ఈస్ పర్మనెంట్.
1: ఏది మనకు పర్మనెంట్
0: వాట్ ఈస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడా కేవలము గాలితో చేరినటువంటి మేఘములే.
0: ఆల్ అదర్ థింగ్స్ గో విత్ ది
1: విండ్. మన సుఖము దుఃఖము ఆనందము సౌఖ్యము సంతోషం అన్ని కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: All our happiness, the joys and the pleasures and the comforts are like passing clouds.
1: కాని ఇన్ని క్లౌడ్స్ ఎన్ని కదిలినప్పటికీ సూర్యుడు చక్కగానే ఉంటాడు.
0: In spite of all the passing clouds, the sun will
1: అది
0: stand there.
1: మన బుద్ధిని మాత్రం మార్చకుండా చూసుకోవాలి.
0: See that we don't change
1: intellectually. ఈ బుద్ధి వలనే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
0: It's only intellect that helps us to develop divinity.
1: కనుకనే అతను బుద్ధిమంతుడు అంటారు.
0: So we say he's an intellectual.
1: ఆ బుద్ధిమంతము మనం గడ్డి తినకుండా చూసుకోవాలి.
0: See that we don't misuse intellect.
1: మనసు మారినా పర్వాలేదు.
0: Mind may change.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Don't follow the body, don't follow the mind.
0: Don't follow the body, don't follow the mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: అది ఏ బుద్ధి తక్కు తత్వము.
0: దట్
1: దానిని మనం అనుసరించాలి.
0: That is the nature of intellect. Follow it.
1: అట్టి దారిని మనం అనుసరించినప్పుడే సక్రమమైన మార్గంలో మనం ప్రవేశిస్తాం.
0: When you follow the intellect, you are along the proper path.
1: ప్రతి దానికి మన బుద్ధియే మనకు సాక్ష్యము.
0: For everything, intellect stands as a witness.
1: మన బుద్ధి పవిత్రంగా నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థంగా ఉండినప్పుడు దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: When intellect is pure and unsullied and selfless, you don't need to fear anyone.
1: ఎక్కడ భయం వస్తుంది? దోషముల దగ్గరనే భయం వస్తుంది.
0: Where do you find fear? Where there is a mistake, there is fear.
1: దోషము లేని దగ్గర భయానికి అవకాశమే ఉండదు.
0: When there is no mistake, you don't need to have fear.
1: ఏ పని చేసినప్పటికీ దైవ కార్యంగా మనం భావిస్తాం.
0: Whatever you may do, take it as God's work.
1: ఇది నా పని నీ పని కాదు.
0: Don't take it my work and God.
1: అందరూ కూడా దైవ దీంట్లో ఒక మెంబర్స్.
0: We are all members in God's
1: family.
0: అందరూ
1: దైవం యొక్క బిడ్డలే.
0: We are all the children of God.
1: దైవ శక్తికంతా నీ ఒక ట్రస్ట్.
0: You are only a trustee.
1: నీవు ట్రస్టీగా ఉండవలసింది.
0: You should be a trustee.
1: నీ ఏమాత్రము నీవు దుర్వినియోగం చేయకూడదు.
0: You should never misuse it.
1: మనం సద్వినియోగం చేయాలి ఈ దేహాన్ని.
0: We should make proper use of this body.
1: సద్వినియోగం చేయాలి.
0: We should make
1: మన మాటలను సద్వినియోగం చేయాలి. దేని చేసినప్పటికీ మానవుని విలువ ఎక్కడ ఉంటుండాలి?
0: Our words and actions must be made ఈ
1: దైవత్వానికి మార్గం ఎక్కడ ఉంటుండాలి?
0: What is the path towards divinity?
1: See no evil, see what is good.
0: See no evil, see what
1: hear
0: is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear
1: talk
0: what is
1: no
0: good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil,
1: think
0: talk
1: no
0: what
1: evil,
0: good.
1: Think what is good. Do no evil, do what is good. This is the way to God.
0: Do no evil, do what's good. This is the way to God.
1: Inta sulabhanga undinatvanti oka daiva marganni manam emo tapasu cheyatamu jnanalu cheyatamu yogalu cheyatamu ivanni kalam vyaktam.
0: When the path of divinity is so simple and easy, but we undertake penance and meditation,
1: manam nijanga mana toti manavunaku ye vidhamaina sahayamo aa sahayanni manam cheyali.
0: We should render help in every possible way.
1: Prema swarupula sahayam ante emiti?
0: Embodiments of love, what's help?
1: చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరందరూ కూడాను బస్సులో వస్తుంటారు, ట్రైన్స్ లో వస్తుంటారు, ఇంకే విధమైనటువంటి యొక్క వాహనాల్లో వస్తుంటారు.
0: యూ ఆల్ ట్రావెల్ ఇన్ బస్సెస్ అండ్ ట్రైన్స్.
1: అయితే ఆ ట్రైన్ లో వచ్చే సమయంలోనూ బస్సులో వచ్చే సమయంలోనూ ఏ విధంగా హెల్ప్ చేయటం?
0: యాజ్ యూ ట్రావెల్ ఇన్ ఎ బస్ ఆర్ ఎ ట్రైన్, హౌ టు హెల్ప్?
1: ఏ విధమైన సహాయం చేయటం?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్?
1: ఆ బస్సులో వృద్ధులో లేక స్త్రీలో సీటు చిక్కక నిలుచుకోరు ఉంటారు.
0: దే మే బి ద ఓల్డ్ పీపుల్ ఆర్ విమెన్ స్టాండింగ్.
1: అలా సమయంలో నీవు సీటు నుంచి లేయి, వారికి ఆ సీట్ ఇచ్చి.
0: అట్ ద టైమ్ యూ గెట్ అప్ అండ్ ఆఫర్ ద సీట్.
1: చిన్న పిల్లలు ఉంటుంటారు, వాళ్ళు కూడా కూర్చోవడానికి స్థలం ఉండదు.
0: దేర్ మే నాట్ బి ప్లేస్.
1: వాళ్ళకి ఆ సీట్ ఇచ్చేయి, నీవు లేచి నిల్చుకో.
0: ఆఫర్ యువర్ సీట్ అండ్ యూ స్టాండ్.
1: ఇలాంటి సహాయాలు ఎన్నైనా చేయొచ్చు మన జీవితంలో.
0: సచ్ సార్ట్ ఆఫ్ హెల్ప్ యూ కెన్ డూ ఎ లాట్.
1: ఈనాడు నిజంగా యువకులు చేయవలసినటువంటి సేవ ఇది.
0: దిస్ ఇస్ ద సర్వీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యంగ్స్టర్స్.
1: బస్సులో కూర్చుంటారు, ఇంకా రెండు సీట్లు ఆక్రమించుకుంటారు.
0: దే ఆక్యుపై.
1: స్త్రీలో వృద్ధులో ఎవరైనా వస్తే వాళ్ళు నిల్చుకుని బాధపడుతుంటే వీడు చూచి నవ్వుతుంటాడు.
0: దే గోన్ స్మైలింగ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
1: ఈనాటి మానవుని యొక్క గుణములంతా ఈ విధంగా ఉంటున్నాయి.
0: దీస్ ఆర్ ద క్వాలిటీస్ టుడే.
1: సినిమాలో కష్టపడేటువంటి వారిని చూస్తే కంటినీరు కార్చిపోతారు.
0: As you watch the people suffering in cinemas, they cry.
1: Cinema picture lo undetundi dani vekki vekki yelustadu.
0: They go on crying watching all the tragedy.
1: Pratyekshanga baadhapadutunnatundi vaadu chuste vekkristadu.
0: But he makes fun of the person who is suffering in right in front of him.
1: Idha lakshanam.
0: Is that the quality?
1: Idi kaadu.
0: No.
1: Ekkadaina daya dayane.
0: Compassion is same everywhere.
1: Andari endu manam compassion chupachadu.
0: And you should be compassionate towards all.
1: Ee compassion chuchukunda potam ani ippudu compassion lekunda potam oka fashion ayipoyindi.
0: Absence of compassion has become a fashion today.
1: Mana fashion kaadu compassion.
0: Is not the fashion, it's compassion.
1: Ee vidhamainatundi kind antam, mankind annaru.
0: And we say kindness, we say mankind.
1: Man unnadu kaani kindness ledu.
0: Man is there without kindness.
1: Man ante evaru? Kindness unnatundi vaade man.
0: Who is man? The one with kindness.
1: Andu vanni mankind annaru.
0: Then you call it mankind.
1: Unnadu kindness ledu.
0: There's no kindness in man.
1: Aa karunanu manam ee naadu abhivruddhi parchukovali.
0: Therefore we should develop
1: kindness. Aa dayanu ee naadu penchukovali.
0: So we should be kind.
1: Idi mana jeevitaniki mangalakaramainatundi.
0: And this is an auspicious thing.
1: Ekkada poyinappudiki vidyarthulu untuntaru.
0: There are students.
1: Ekkadaina evaro koncham ashantiga koncham baadhalu padutuntaru.
0: There may be people who are restless and
1: కాని అట్టి వారికి తగిన సహాయం మనం చేయాలి.
0: యూ షుడ్ రెండర్ సర్వీస్.
1: అందరూ కూడా మేము దేవుణ్ణి వెతుకుతున్నాం దేవుణ్ణి వెతుకుతున్నాం అంటారు.
0: ఎవ్రీవన్ సేస్ దట్ హీస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: దేవుణ్ణి వెతకటం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: దైవాన్వేషణ ఎక్కడా జరగటం లేదు.
0: నో వన్ సర్చెస్.
1: కానీ దైవమే నిజమైనటువంటి మానవాన్వేషణ జరుపుతున్నాడు.
0: బట్ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఇన్ ట్రూ సర్చ్ ఆఫ్.
1: దైవమే వెతుకుతున్నాడు మంచి మానవుని.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ మ్యాన్.
1: ఎక్కడున్నాడు మంచివాడు, ఎక్కడున్నాడు మంచివాడు అని వెతుకుతున్నాడు.
0: వేర్ ఇస్ ద నోబుల్ సోల్, వేర్ ఇస్ ద గుడ్ మ్యాన్. హీస్ ఆన్ ఎవర్ సర్చ్.
1: కానీ నిక్కమైన చక్కనైన మక్కువైనటువంటి మానవుడు ఎవరు?
0: హూ ఇస్ ద మ్యాన్ హూ ఇస్ సో ఎండ్యూరింగ్, హూ ఇస్ సో లవింగ్.
1: కానీ ఈనాటి మానవుడు లోపల ఒకటి బయట మరొకటిగా ఉంటుంది.
0: బట్ టుడే హీ హస్ వన్ థింగ్ ఇన్ సైడ్ అండ్ ఎక్స్ప్రెసెస్ డిఫరెంట్లీ.
1: కనుక ఎవరు మంచివారని ఎవరు చెడ్డవారని,
0: సో దాన్ హూ ఆర్ గుడ్
1: లోపల బయట ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఇది షుడ్ బి వన్ వితిన్ అండ్ అవుట్ సైడ్.
1: ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్ ఎట్ట ఉంటుండాలి?
0: వాట్ ఇస్ ద ఫ్యాషన్, మోడర్న్ ఫ్యాషన్?
1: దుఃఖం వస్తే నవ్వుతాడు, నవ్వు వస్తే ఏడుస్తాడు.
0: ఇన్ ట్రాజిక్ మూమెంట్స్ హీ స్మైల్స్ అండ్ టైమ్స్ ఆర్ హ్యాపీ మూమెంట్స్.
1: ప్రాప్తమైన యొక్క లక్షణాలు.
0: దీస్ ఆర్ జస్ట్ మోడర్న్ టెంపర్.
1: ఇలాంటి వికారతత్వంతో కూడినటువంటి మానవునికి దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఏ రీతిగా లభ్యమవుతుంది?
0: విత్ ఆల్ ది వికెట్ క్వాలిటీస్ హౌ డు ఎక్స్పెక్ట్ టు రికగ్నైజ్ ది స్పిరిట్? అంతర్
1: బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఒకటిగానే ఉంటుండాలి.
0: విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ యూ షుడ్ బి వన్.
1: అట్టి మానవుని కోసమై భగవంతుడు వెతుకుతున్నాడు.
0: ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ మ్యాన్ గాడ్ ఈస్.
1: కనుక మనమందరూ కూడా అట్టి మానవులుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి సచ్ మెన్.
1: లోపల బయట ఒకటిగానే ఉంటుండాలి.
0: వీ షుడ్ బి వన్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్.
1: అప్పుడే మన నిమిత్తమై భగవంతుడు వెతుకుతూ వస్తాడు.
0: అండ్ గాడ్ విల్ కమ్ సర్చింగ్ యూ.
1: మనం భగవంతుని వెతకటం కాదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
1: ఎందుకోసం మనం వెతుకుతున్నాము?
0: వై డు వి సర్చ్?
1: మనలో ఆ పవిత్రత లేకపోవడం చేతనే వెతుకుతున్నాము.
0: బికాజ్ దేర్ ఇస్ నో సాంక్టిటీ ఆర్ సెక్రెట్ క్వాలిటీ.
1: మనలో ఆ దాహం లేకపోవడం చేతనే నీటి కోసం వెతుకుతున్నాము.
0: బికాజ్ దేర్ ఇస్ నో సచ్ ట్రేస్ విత్ ఇన్.
1: మనలో అట్టి కరుణ లేక చేతనే ఆ కరుణాస్వరూపుని వెతుకుతున్నాము.
0: బికాజ్ దేర్ ఇస్ నో కైండ్నెస్ విత్ ఇన్ యువర్ ఇన్ సర్చ్ ఆఫ్ ది వన్.
1: నిజంగా మనలోనే ఆ కరుణ ఉంటే కరుణాస్వరూపుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నాడు.
0: వెన్ యు ఆర్ కంపాషనేట్ ద లార్డ్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ విత్ ఇన్ యూ.
1: నిజంగా తన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎవరైనా బయట వెతుకుతాడా?
0: Will anyone be in search of anything that he has already?
1: Tarada kadane bayata vetukutadu.
0: In fact, will be searching for that which he doesn't have.
1: Kanuka manalo ledu kaligine daivamu bata bayata vetukutunnadu.
0: As we don't have within, we are in search outside.
1: Tane ende untunnadu
0: God is within us.
1: In you, with you, above you, below you, around you.
0: God is in you, with you, below you,
1: you
0: above
1: are
0: you.
1: God.
0: You are God.
1: ఆ భావాన్ని పెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్.
1: నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: అప్పుడు బికమ్ దైవం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోవర్ ఆఫ్ గాడ్ బికమ్స్ గాడ్ హింసెల్ఫ్.
1: దేహాన్ని నువ్వు లక్ష్యంలో పెట్టుకోవద్దు.
0: డోంట్ హ్యావ్ బాడీ ఫీలింగ్.
1: దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
0: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: సెన్సెస్ అంతా ఇన్స్ట్రుమెంట్.
0: సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: బట్ యూ షుడ్ బి ద మాస్టర్.
1: అలాంటి స్థితికి మనం పోవాలి.
0: యూ షుడ్ గో టు దట్ స్టేట్.
1: ఆనాడే నిజమైన శివతత్వం.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్
1: శివం. అనగా మంగళం.
0: శివం మీన్స్ ఆస్పిషియస్.
1: ఆ మంగళం మనలో లేదు కనుక నిరంతరము అమంగళంలో ఉంటున్నాం.
0: బికాస్ ఆఫ్ దట్ అబ్సెన్స్ ఆఫ్ ఆస్పిషియస్నెస్ థింగ్స్ ఆర్ ఇన్ఆస్పిషియస్.
1: ఆ మంగళం మన యందే ఉంటుంది.
0: దట్ ఈస్ విత్ ఇన్ అస్.
1: తన యందే ఉంచుకున్నటువంటి వాడు బయట ఎందుకు వెతకాలి?
0: దట్ విచ్ ఇస్ విత్ ఇన్ యూ, వై ఆర్ యూ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్?
1: అద్దాలు పెట్టుకుని బెడ్రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు కొంతమంది.
0: పీపుల్ హావ్ గాట్ గ్లాసెస్ రైట్ ఆన్ దర్ నోస్ బట్ దే విల్ బి ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఇన్ దేర్ బెడ్రూమ్.
1: ఆ బెడ్రూమ్ అద్దం దగ్గర పోయి అయ్యో నా అద్దాలు బుక్క పైనే ఉన్నాయే అనుకుంటారు.
0: వెన్ వన్స్ దే స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ దే విల్ వాచ్ దేర్ గ్లాస్.
1: అందరినీ మనం ఏకత్వంగా ఒక విధమైనటువంటి యొక్క సోదరత్వంగా భావించాలి.
0: వీ షుడ్ హావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఫ్రటర్నిటీ బ్రదర్హుడ్.
1: చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒకనొక సమయంలో రాములు భరతుడు లక్ష్మణుడు బాల్ ఆట ఆడుకుంటూ వచ్చారు.
0: అట్ వన్ టైమ్ రామ లక్ష్మణ భరత వర్ ప్లేయింగ్ బాల్.
1: బాల్ ఆడుతూ వచ్చారు.
0: దే వర్ ప్లేయింగ్ విత్ ది బాల్.
1: కానీ ఆడి ఆడి అలసిపోయి చెమట కారుస్తూ రాములు పరిగెత్తి వచ్చి కౌసల్య ఒడిలో కూర్చున్నాడు.
0: ఆఫ్టర్ ప్లేయింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫుల్ ఆఫ్ స్వెట్ రామ రిటర్న్ and sat on the lap of Kausalya.
1: Kuchunnatundi Ramulu chaala aanandanga navutunnadu.
0: Rama was seated, was ecstatic.
1: Kausalya adigindi, nayana inta sevapadi vachavu emiti nee aanandaniki kaaranam?
0: Kausalya asked Rama, you are so happy, you are very tired, what's the reason?
1: Amma ee naadu memu sodarulato baal aadukunnam.
0: Said mother, I am playing ball with my brothers.
1: Kaani ee naadu Bharatudu gelchadu naaku chaala santosham annadu.
0: Today Bharata won, I am very happy.
1: ఓహో తమ్ముడు గెలిచాడని అన్నకి ఇంత ఆనందమా నాయన? ఇలాంటి అన్నదమ్ములు ఉంటుండాలి అన్నారు.
0: సో యు ఆర్ సో హ్యాపీ బికాస్ యువర్ యంగర్ బ్రదర్ వన్. దేర్ షుడ్ బి బ్రదర్స్ ఆఫ్ దట్ టైప్.
1: కొంతసేపు అయిన తర్వాత భరతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ భరత కేమ్
1: చాలా విచారంగా వచ్చాడు.
0: హి వాస్ సో సాడ్.
1: కౌసల్యను అడిగింది, నాయన గెలిచినందుకు ఆనందంగా ఉంటుండాలి కానీ ఎందుకు నీ విచారం కారణం ఏమిటి?
0: కౌసల్య ఆస్క్డ్, యు వన్ ద గేమ్, దెన్ వై ఆర్ యు సాడ్?
1: అమ్మా నేను ఓడిపోయే పరిస్థితి లోపల నన్ను గెలిపించాలని అన్న ఓడి గెలుపు నాకు అందించాడు అన్నాడు.
0: హీ సెడ్, ఇట్స్ ఓన్లీ బ్రదర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై దిస్ విన్నింగ్ ద గేమ్.
1: కనుక అన్న ఓడి వాడేని నాకు చాలా కష్టంగా ఉంటుండదు అన్నాడు.
0: ది ఎల్డర్ బ్రదర్ లాస్ట్.
1: నా నిమిత్తమై అన్న ఓడిపోవటము ఇది చాలా విచారం కాదా అన్నాడు.
0: ఫర్ మై సేక్ ఎల్డర్ బ్రదర్ లాస్ట్ ద గేమ్. దట్ మీన్స్
1: బ్రదర్స్ ఆ విధమైన దీంతో ఉండాలి. తమ్ముడు గెలిస్తే అన్న ఆనందించాలి.
0: Brothers should be like that. When the younger brother wins the game, elder brother should
1: be happy. పర్వాలేదు తమ్ముడిని గెలిపించాలి.
0: The elder brother should see that younger will win the game.
1: ఇది రామాయణం యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయాలు.
0: These are the ideals taught in Ramayana.
1: కానీ ఈనాడు అన్నదమ్ములు ఆ విధంగా లేరు.
0: Today brothers are not like
1: that. ఆనాడు రామలక్ష్మణులు అన్నదమ్ములుగా ఉంటున్నప్పుడు వాళ్ళంతా సుప్రీం స్టేజ్ గా ఉంటున్నారు.
0: Rama Lakshmana in those times they were in supreme stage.
1: Supreme stage.
0: They were in supreme stage.
1: Supreme stage.
0: సుప్రీం స్టేట్.
1: కానీ ఈనాటి అన్నదమ్ములంతా సుప్రీం కోర్టు.
0: బట్ టుడే బ్రదర్స్ గో టు సుప్రీం కోర్ట్.
1: అది కాదు, మనం సుప్రీం స్టేజ్ కి పోవాలి.
0: యూ షుడ్ గో టు సుప్రీం స్టేజ్.
1: అన్నదమ్ములు ఐకమత్యంగా ఉంటుండాలి.
0: బ్రదర్స్ షుడ్ బి యునైటెడ్.
1: అన్యోన్యంగా ఉంటుండాలి.
0: దే షుడ్ బి
1: అనుకూలంగా ఉంటుండాలి.
0: దే షుడ్ బి క్లోజ్.
1: అడ్జస్ట్మెంట్ ఉంటుండాలి. అండర్స్టాండింగ్ ఉంటుండాలి. ఈనాడు అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఎక్కడే కానీ కనిపించడం లేదు.
0: టుడే దేర్ నో అడ్జస్ట్మెంట్, దేర్ నో అండర్స్టాండింగ్.
1: కనుక ఆనాటి రామాయణం నందు ఉన్నటువంటి ఆదర్శాలు ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి.
0: సో మెనీ ఐడియల్స్ ఆర్ దేర్ ఇన్ రామాయణ ఆఫ్ దోస్ టైమ్స్.
1: తమ్ముడు గెలిస్తే అన్న ఆనందించేవాడు.
0: ఎల్డర్ బ్రదర్ ఫెల్ట్ సో
1: అన్న ఓడిపోతే తమ్ముడు దుఃఖపడేటువంటి వాడు.
0: అండ్ ఎల్డర్ బ్రదర్ లాస్ట్ ది యంగర్ బ్రదర్ ఫెల్ట్.
1: ఇలాంటి ప్రేమతత్వము ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి.
0: సచ్ సార్ట్ ఆఫ్ లవ్ షుడ్ డెవలప్ టుడే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా, అందరూ కూడాను ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్ లవ్.
1: ఈనాడు శివరాత్రి అనగా ఏమిటి?
0: What is Shivaratri?
1: మంగళకరమైనటువంటి గుణము ఈ యొక్క నాడు పెంచుకోవాలి.
0: You should develop auspicious qualities.
1: అనగా లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలి.
0: Everybody be happy.
1: నేను మాత్రమే సుఖంగా ఉండాలి అనుకోకూడదు.
0: Not I alone.
1: అందరూ సుఖంగా ఉంటుంది.
0: Everybody should.
1: ప్రతి మానవుడు కూడాను సంఘ మెంబరే కానీ సంఘానికి అతీతమైన వాడు కాదు.
0: Everyone is a member of society. He doesn't transcend.
1: సమష్టి స్వరూపుడు ప్రతి మానవుడు.
0: He is a collective form.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: He is not an individual.
1: సమాజమే లేకపోతే వ్యష్టి ఎక్కడ?
0: Without society, individual cannot live.
1: ప్రతి వ్యష్టి సమష్టి స్వరూపుడే.
0: Every individual is a form of the
1: కనుక సమాజం యొక్క క్షేమాన్ని సంక్షేమాన్ని మనం కోరాలి.
0: Therefore, we should desire the welfare of the community.
1: మీ స్వార్థం కోసమే నీ పాట పడకూడదు.
0: You should not struggle for selfishness.
1: అలాంటివి ఈనాటి విద్యార్థుల్లో అధికంగా పెరగాలి.
0: Such a spirit should be more and more among
1: students. ఎక్కడ ప్రయాణం చేస్తున్నప్పటికీ ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధను మీరు వహించి వారికి సహాయం చేయాలి.
0: Wherever you may go, as you travel, you should help those that need your service.
1: Brotherhood of man, fatherhood of God.
0: Then only this will be established, brotherhood of man and
1: ఇలాంటి పవిత్ర భావాన్ని మనం పెంచుకున్నప్పుడే నిజంగా మనం విద్యావంతులం అవుతాం.
0: When you develop such sacred ideas, then only you can call yourself educated.
1: కనుక సహాయమే చాలా అవసరము.
0: Help is needed.
1: తోటి మానవులు ఎందున్నటువంటి యొక్క దైవతత్వాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to understand the divinity among our fellow man.
1: ఈశ్వర స్తర భూతారాం అన్నారు. అందరి ఎందు ఉండేటువంటి చైతన్యమే ఈశ్వరుడు.
0: God is present in all. He is the very form of awareness.
1: కనుక ప్రతి చైతన్యమైనటువంటి యొక్క మానవుని కూడా మనం గౌరవించాలి.
0: So we have to respect
1: him. ప్రేమించాలి.
0: Love.
1: సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని
0: పెంచుకోవాలి.
1: ఇదే నిజమైన మానవత్వము.
0: దిస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అట్టు కాకుండా నీటిపైన తైల పొట్టు వలె నీరు వేరు తైలం వేరుగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఆయిల్ ఆన్ వాటర్ లయింగ్ సెపరేట్.
1: అన్నిటినీ ఏకమైపోవాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి యూనిఫైడ్.
1: ఇలాంటి మనలో జిడ్డు భావాలను పెంచుకోకూడదు.
0: వి షుడ్ నాట్ డెవలప్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవులకు కోరిక ఫలించినా చాలా ఆనందము, విఫలమైన ద్వేషము.
0: Today when our desire is fulfilled, we are so happy. If it's not fulfilled, we are sad.
1: దైవాన్ని కూడా నువ్వు దేశించేటువంటి వారు ఉన్నారు.
0: There are some who hate God.
1: అయితే ఈ దైవాన్ని దేశించేటువంటి వారు మూడు రకములుగా ఉన్నారు.
0: There are three types of people who hate God.
1: ఎవరు వీరు?
0: Who are they?
1: దైవం అంటేనే నమ్మకం లేని వారు ఒకరు.
0: Those that have no faith in God.
1: మనోభీష్టాలు విఫలమైనప్పుడు ద్వేషించేవారు మరొకరు.
0: దోస్ పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ యాజ్ దే డిజైర్.
1: వ్యక్తిగతమైన ద్వేషం వారు మూడోవారు.
0: దోస్ హూ హావ్ ఇండివిజువల్ డిఫరెన్స్.
1: ఈ మూడు రకమైన వారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు దైవాన్ని ద్వేషించరు.
0: ఓన్లీ దీస్ త్రీ కేటగిరీస్ నానే.
1: అందరు కూడా ప్రేమిస్తారు.
0: ఆల్ లవ్ గాడ్.
1: కనుక మనము ప్రేమతో మనం దైవాన్ని పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ హావ్ రిలేషన్షిప్.
1: దైవాన్ని ప్రేమతోనే మనం సాధించాలి.
0: యు షుడ్ కెన్ హావ్ గాడ్ విత్ లవ్.
1: ద్వేషంతో భగవంతుడు మనకు చేజిక్కడు.
0: యు కెనాట్ హావ్ గాడ్ విత్
1: హేట్. అసలు అహంకారం చే అంతకంటే చిక్కడు.
0: ఈగో అండ్ జెలసీ దే విల్ నాట్ హెల్ప్ యు టు నో గాడ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ.
0: ఓన్లీ లవ్.
1: ఈ ప్రేమ నుంచినే మనము ప్రపంచంలో జీవించాలి.
0: వి షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ లవ్.

0: శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపస లోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా చేకూర చేయు సుఖంబు మానవా మానవా.
1: దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. దర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్. To explain exactly, you find people treading along the wrong path. There is only one refuge at the lotus feet of God. The repetition chanting the name of God will rescue us all.
0: Ujjogamulu cheyam, ujjogamulu cheyam, nuditalandaru pova, gruhakrutyamunu teerchu.
1: If all women are to go for job, who will attend to household work?
0: Aalu magaliruvuru aapisunaku poga pillala poshinchu tallulevaru.
1: If husband and wife are to attend their daily office work, who will take care of children at home?

0: If you are to go to schools and teach other children, who are going to teach your children at home?
1: పుస్తకం చేబట్టి పురుషుల వలె పోవ వంట ఇంటిని దిద్దు వనితలెవరు.
0: If you all sit in your offices carrying the files and books, who will cook at home?
1: డబ్బు వలన కలుగు ఇబ్బంది తీరిన ఇంటి పనుల కొరత ఎంతయుండు.
0: Though the financial problems are solved, yet there is dirt, there is a lacuna at home.
1: నిజము చూడా

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina
0: embodiments of love.
1: Divyatma swarupulara
0: embodiments of divine atma.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసింది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్స్, come up to the expectations of the titles they bear.
1: Mottamodati birudu grihalakshmi.
0: The first title of a woman is grihalakshmi.
1: Aa grihamunaku taginatvanti yokka saubhagyanni sausilyanni saujanyanni chekutsali.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: Kaani ime grihalakshmi kaani aapisu lakshmi kaadu.
0: Woman is grihalakshmi but not office lakshmi.
1: Yemeke rendavo birudu ardhangi.
0: She has second title ardhangi.
1: Evariki ardhangi? Patiki ardhangi gaani paniki ardhangi kaadu.
0: She is ardhangi half body to her husband and not to the work she does.
1: Yemeke moodavo birudu illalu.
0: The third title of a woman is illaru.
1: Intiki aali kaani office ku aali kaadu.
0: She is the housewife, servant of the family, not to the office.
1: Dharmapatni nalugovadi.
0: The fourth title dharmapatni.
1: Sarva dharmamulaku nilayamainatundi gruhamu.
0: The house is the center of all dharma or righteousness.
1: Prachina kalam nundi bharat desamunandu ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: ఫర్ ఆల్ ది నోవెల్ యునీక్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ రైచువస్నెస్ ఇట్ ద హౌస్ అట్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: Satya dharmamunu manam kaapadinappudu aviye deshanni kaapadtayi.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: Kanuka mana grihamunandu dharmavibharana cheyali.
0: Therefore in our home we should see there will be dharma.
1: Grihamanaga kevalam samanyamainatundi kaadu.
0: A home is not an ordinary one.
1: Valadanna sadgrandha పఠన కష్టములేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: ఎ హోమ్ ఈజ్ ఎ స్కూల్ వేర్ దెర్ విల్ బి లర్నింగ్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్.
1: శ్రమలేక తమయంత సర్వం కు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: ఎ హోమ్ ఈజ్ ద సెంటర్ of pleasure and comfort and conveniences where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantrashala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Pati gruhambe satulaku paathashala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana grahamu oka aadarshavainaatvanti oka paathashala.
0: Home is an ideal school for learning.
1: Desamunu uddharimpa cheseetvanti oka dharmamunaku nilayamu.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: Lokanni samrakshincheetvanti oka satya deepamu veligeetvantidi ee grahamu.
0: Home is the light of truth that will hold and protect the world.
1: Kanuka enni chaduvulu chadivinappatikini enta adhikaram cheyabattinappatikini mottamota tana gruhamunu sarididdukovatam streela yokka pratyekamaina kartavyam.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatvanti vidyarthulaku లేక పసిపాపలకు మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: For all the thousands and lakhs of the children that go to schools, it's the mother who is the first teacher.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: The mother who is the first teacher to every child.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పర బిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతి కాగలదు?
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: భారతీయ స్త్రీకి ప్రధాన కర్తవ్యము, ముఖ్యమైన ఆదర్శము, లక్ష్యము తమ గృహమును తాను చక్కదిద్దుకోవటమే.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: యావత్ ప్రపంచమునకుడును గృహమునే ఆధారభూతము.
0: It is the home which is the foundation for the entire world.
1: ఇల్లు బాగుపడితే జగత్తంతా బాగుపడుతుంది.
0: If the home is set right, the whole world would be perfect.
1: ఈ దుష్టకల్పితమైన జగత్తునందు ఎన్ని సౌభాగ్యములు, ఎన్ని సంతోషములు, ఎన్ని ఆహ్లాదములు, ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is the very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము.
0: Therefore the home is the very heaven.
1: మన గృహమే కైవల్యము.
0: It is the very paradise.
1: ఇలాంటి ఇల్లును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: సో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ టు సెట్ హర్ హోమ్ రైట్.
1: అందువల్లనే మన భారతీయుల్లో ఆంధ్రులు చెప్పుకుంటారు ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు.
0: దేర్ఫోర్ ఇన్ ఆంధ్రాస్ దే ఆల్సో సే దిస్ దట్ వన్ హ్యాస్ టు బి వెల్ ఎట్ హోమ్ అండ్ దెన్ థింక్ ఆఫ్ ద రెస్ట్ లేటర్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందరి కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
0: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
1: Gata jeevudagu patin bratikinti yemugalche savitri bharata sadvikare.
0: Savitri, who brought her dead husband back to life, she is the woman of the sacred land.
1: Tana satya mahimache దామాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: బికాస్ ఆఫ్ ద మిస్టర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ది ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు హర్.
1: కులసతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
0: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
1: Kinisi durmada kiratiyu bhutiga vinche damayanti bharata ramanigade.
0: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
1: Sattasagara veshti tasmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
0: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్
1: ఉపాధ్యాయి కాదు.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ భారత్ ఈజ్ ద టీచర్.
1: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ దట్స్ రియల్లీ రిడీమ్డ్ హూ మెయింటైన్స్ ద సాంక్టిటీ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూమి కాదా?
0: ద సీక్రెట్ Ganges is the very mother.
1: Gomata, Bhumata, Vedamata, ee matala yokka nilayamu Bharat desham kada?
0: Is not the Bharat which is the center or the mother of the cow mother and also mother of this mother earth?
1: Itti pavitramainatundi matramurtulaku nilayamainatundi ee Bharat desham nandu ee naadu streelu kevalamu tama kartavyanni visvarinchi తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
0: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ ద శాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
1: పరమ పావనమైన భారతావని యందు పరమ పావనమైన భారతావని యందు సహనమన్నదే మనకు సత్వగుణము.
0: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.
1: మధుర భావం వేది మన దేశమందన్న మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
0: What is that nectarine feeling, the divine feeling in this country? There is no other thought which is beyond the feeling towards a mother, which is most sacred in this land.
1: Manambu kantenu pranambe ghanamanu pranambu kantenu manambe ghanamanu mana desa neetini mantagalpi.
0: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
1: అనాది కాలము నుండి కూడాను భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక ప్రభావ తత్వం చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
0: ఇట్ ఈస్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ హెస్ పాస్డ్ ఆన్ హ్యాండెడ్ ఓవర్ ద సేక్రెడ్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వి ప్రే ఫర్ ద వెల్ఫేర్.
1: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టగై అనేక మంది ఆనాటి రాజులు ఆనాటి పతివ్రతామ తల్లులు ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
0: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
1: Itti anadi apramanamainatvanti yokka pramanamulanu taamu viswasinchi divyamainatvanti navyamainatvanti ee bharatadeshamlo stree dharmanni ee naadu manamu uddarinchutakai kankana kattukovadaniki prayatninchali.
0: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
1: Chaduvulu chadivinanta maatramana chaladu.
0: It's not enough if you are educated.
1: Chaduvulanniyu chadivi chaala viveki ayi magidi tannerugadu mandamatudu.
0: With all high education and knowledge, a foolish man does not know himself.
1: Yanta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
0: With all high learning, a mean man would never give up his habit or temper.
1: Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam bepudu pondaledu.
0: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.
1: Chaduvu chaduvi chadivi chavanganetiki chavuleni chaduvu chaduva valayu.
0: After all, we study and study and die ultimately. We should study and learn in order to be immortal.
1: Adhyatmika chadavu.
0: That is the spiritual learning.
1: Manavudu ee manasuto sannita sambandham undinanta kaalam kudanu ee adhyatmika manetvantidi ataniki hrudayanni hattukodu.
0: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
1: Manasu chamatkaramainatundi.
0: Mind is mysterious.
1: Deeni roopamu మరింత విశిష్టమైనటువంటిది.
0: ఇట్స్ ఫార్మ్ ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్.
1: దీని నిలయము మహాకీలకమైనటువంటిది.
0: అండ్ ఇట్ హెస్ గాట్ ఆల్ ద హిడెన్ సీక్రెట్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: దీని రూపము గుర్తించటకు వీలు కానిటువంటిది.
0: నో వన్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఫార్మ్.
1: అన్ని రూపములు తానే.
0: ఇట్ అస్యూమ్స్ ఆల్ ఫార్మ్స్.
1: తాను లేనటువంటి రూపం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ విదౌట్ ఇట్.
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఇన్ఫాక్ట్ ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
0: That day when man understands the mind, he will be understanding the divinity.
1: మనస్సుకు రూపం లేదు.
0: Mind has no form.
1: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
0: However, that which it associates, it will assume that form.
1: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
0: There in the mind, there is a combination, mixture of good and bad.
1: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
0: It is responsible for the merit and the sin.
1: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
0: It makes you blissful and grief stricken.
1: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
0: It will wipe out the tear and make you shed a tear.
1: Jogi bogi ga jeyu, bogi jogi ga jeyu.
0: It will make a pauper a millionaire and a millionaire a pauper.
1: Pichulu battinchu pichivo ottunu.
0: It will make you mad and also cure your madness.
1: Ee cheyyanatvanti pani ledu.
0: There's nothing that it cannot accomplish.
1: Ee manasu anni panulu chestundi.
0: Your mind does everything.
1: Aithe దీనిని ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉంటుండాలి ఈ మంచి చెడ్డ.
0: హౌఎవర్ ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ ద వే యూ మేక్ యూజ్ ఆఫ్ యువర్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యలు కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రెండ్ ఆఫ్ ద మైండ్.
1: సంపదలు కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ది ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ దట్ ద ఫౌండేషన్.
1: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ హెల్ప్ యూ.
1: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని ఎందనుకుంటున్నాం.
0: We think that man has so many bad qualities.
1: ఎన్నో చెడ్డ గుణములు లేవు.
0: There are none.
1: ఉన్నది ఒక్కటే.
0: There are no many bad qualities. In fact, there is only one.
1: అది ఏ? ఎంత శ్రీమంతుడైనా కూడాను ఒక్క తూరి తనకు అనేక విధమైన విపత్తులు కలిగిస్తుంది.
0: The very same factor is responsible for a millionaire to face all problems.
1: ఎంత తపశక్తి సంపన్నుడైనప్పటికీ అతన్ని ఒక్క పర్యాయం లోపల మార్చివేస్తుంది.
0: He may be one of deep penance, but he will change in a moment of time.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణం లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
0: A man with all the capacities and potentialities will ruin
1: himself. ప్రతి భారతుని యొక్క ఇంటి యందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతమునందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడా వెనుకకు తిరిగి చూడాలి.
0: ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ సర్టన్లీ గో త్రూ ద పేజెస్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ రామాయణ భారత అండ్ భాగవత.
1: రావణుని యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నువ్వు గుర్తించే వీలు కాదు.
0: ది కెపాసిటీ ఆఫ్ రావణ నో వన్ కెన్ ఎస్టిమేట్.
1: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రావణుడు.
0: రావణ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ 16
1: మహాశక్తి సంపన్నుడు రావణుడు.
0: ఈజ్ మైటీ వన్.
1: తన సోదరుడైనటువంటి యొక్క కుబేరుని యొక్క రథమును కూడా నువ్వు లాక్కొని అతన్ని ఓడించినటువంటి వాడు.
0: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
1: మహాతపస్సంపన్నుడు.
0: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనెన్.
1: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణం లోపల అధోగతికి తొక్కివేసింది.
0: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
1: ఏది అది?
0: వాట్ ఈస్ దాట్?
1: ప్రలోపము అనగా దురాశ.
0: ఇట్స్ ఓన్లీ మీనింగ్ టూ మచ్ ఆఫ్ డిజైర్, ఎక్సెసివ్ డిజైర్.
1: ఇన్ని ఉండినప్పటికీ ఈ రావణుడికి ఏమి తక్కువ?
0: He has everything. What is that he runs short of?
1: Korani korikalu enduku koravalsi vachindi?
0: Why should he desire which he should not?
1: Itani gnanam ekkada poyindi?
0: What happened to his wisdom?
1: Itani tapasakti ekkada poyindi?
0: What happened to his penance?
1: Kani ee pralobamu ee durasha undatam chetane adanu atappatanam ayipoyadu.
0: It's only because of this excessive desire he has ruined
1: himself. Atanu matrame padanam kavatame kaakunda atanu rajyanni kuda nu bhasram gaavinchukunnadu.
0: In fact, the whole kingdom is put to flames.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఎవరిని లేదు.
0: దర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్.
1: మా గొప్ప సైంటిస్ట్
0: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
1: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల 1/1000 కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
0: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1/1000 ఆఫ్ హిరణ్యకశిపు.
1: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
0: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెమ్.
1: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోపం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
0: Such a capable Hiranyakashipu has ruined himself because of the desire.
1: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: అతనికి భుజబలము, బుద్ధి బలము, ధనబలము కావలసినంత ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వెల్.
1: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్?
1: ఈ ప్రలోభమే అతనికి అతపతనం చేసింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ హెస్ రూయిన్డ్ హిమ్.
1: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది సీక్రెట్ హిస్టరీ?
1: దురాశ మంచిది కాదు అని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: It teaches you that one should not entertain.
1: ఆశలు ఉండవలసినదే.
0: Yes, you should have.
1: అనుభవించవలసినదే.
0: You should experience.
1: ఆనందించవలసినదే.
0: You should be happy.
1: కానీ మితిమీరిన ఆశ మతిహాని కలుపుతుంది.
0: But if it is too much, it will turn you mad.
1: కనుక ఇట్టి మితిమీరిన ఆశ కలిగినటువంటి యొక్క పత్రులను సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారికి సరైన బోధలు చేసి వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
0: హస్బెండ్స్ హూ హ్యావ్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ ఆర్ పుట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్ బై విమెన్.
1: భర్త

0: When the husband is bad and turns to wicked activity, like a minister, she teaches him
1: advice. అరయవలయు మండోదరి ఎట్లు భువిని.
0: ఎవ్రీవన్
1: ఆ పతికి ఎన్ని హితములు బోధించింది, ఎన్ని విధములుగా సుబోధం చేసింది, కానీ అతను వినిపించుకోలేదు.
0: మండోదరి థాట్ ఆల్ గుడ్ థింగ్స్ టు రావణ, బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు హర్.
1: ఆమె సుబోధన వల్లనే అతను 10 నెలలు బ్రతకగలిగాడు.
0: బికాస్ ఆఫ్ హర్ గుడ్ టీచింగ్ రావణ కుడ్ సర్వైవ్ ఫర్ 10 మంత్స్.
1: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీమణులు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ హ్యావ్ సెట్ ఎ సీక్రెట్ ఐడియల్ అండ్ హ్యావ్ బిన్ ప్రొటెక్టింగ్ దిస్ కంట్రీ.
1: దివ్యాత్మ స్వరూపులైన నారీమణులారా,
0: విమెన్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ సోల్ అండ్ స్పిరిట్,
1: మీరు ఈనాటి నుండి అయినా కూడాను మన గృహంలో సరైనటువంటి మార్గాన్ని అభివృద్ధిపరచి ఆ దివ్యత్వమనేటువంటి యొక్క మొక్కను నాటి పవిత్రమనేటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే యు సీ దట్ యు ప్లాంట్ ద సాప్లింగ్ ఆఫ్ డివినిటీ అండ్ సీ దట్ ఇట్ గ్రోస్ ఇన్ యువర్ హోమ్.
1: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: నో ది ట్రెండ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: మానవుని ఒక్క క్షణం లోపల దానవునిగా మారుస్తుంది.
0: It's the mind that makes the man change into a demon.
1: దానవుని ఒక్క క్షణము లోపల పశువుగా మారుస్తుంది.
0: It makes a demon turn into an animal.
1: పశువుని ఒక్క క్షణము లోపల పశుపతిగా మారుస్తుంది.
0: The very animal పశు becomes పశుపతి the Lord.
1: ఇన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుచున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: It is the only mind, single mind, that moves about all over the body.
1: ఇట్టి మనసు యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ సీ దట్ ఇట్ వర్క్స్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
1: హే మనసా,
0: ఓ మైండ్,
1: నీవు తలచినట్టుగా నీవు వర్తించకూడదు.
0: డోంట్ బిహేవ్ యాజ్ యు థింక్.
1: నీవు ఎవరు?
0: హూ ఆర్ యు?
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు.
0: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: నీవు ఇంద్రుడు.
0: Your name is Indra, master of the senses.
1: మన చరిత్రలందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
0: We describe Indra in a very way.
1: ఇంద్రుడు అంటే ఏ లోకములోనో లేడు. మన ఇంద్రియములకంతా అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు.
0: Indra is not present in a separate world. Indra is the master of the senses.
1: కనుకని వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన యొక్క ఇంద్రత్వం అనేటువంటిది మన యొక్క గుణమునందే ఉంటున్నది.
0: The position of Indra lies in our character and the quality.
1: కనుకనే ఇంద్రియములకు అధిపతి అయినటువంటి ఈ మనసును మన స్వాధీనం చేసుకోవాలి.
0: Therefore we should have a control over this mind.
1: ఇట్టి ఇంద్రుడు బుద్ధికి స్వాధీనుడై ఉంటున్నాడు.
0: And Indra the mind should be under the control of the intellect.
1: ఈ బుద్ధి ఆత్మకు స్వాధీనుడై ఉంటున్నాడు.
0: Intellect బుద్ధి is under the control of ఆత్మ the soul.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్ని కూడాను ఒక ఆత్మభావంతో అన్ని కూడాను మనకు వశమైపోతాయి.
0: With the feeling of the spirit you will have control over everything.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.
0: టుడే ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ వెరీ వెల్ నోన్ టు టైనీ
1: చిల్డ్రన్. ఎక్కడ విన్నప్పటికి భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
0: వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు లిసన్ టు, యు సర్టెన్లీ కమ్ అక్రాస్. దీనికి
1: మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్?
1: మూలాధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
0: The absence of the knowledge of the nature of the mind is the main cause.
1: మితిమీరిన ఆశలు పెరిగిపోవటమే.
0: Too many desires are responsible.
1: దీనికి తగినట్టుగా స్వార్థము సప్రయోజనము చాలా అధికమైపోయింది.
0: Above all, selfishness and self-interest are on the rise.
1: అన్నింటికీ మూల కారణం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటమే.
0: The main cause that one has lost to self confidence.
1: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
0: Self confidence is most essential.
1: అట్టి ఆత్మవిశ్వాసమే లేకపోయినప్పుడు అన్ని మనకు అపశకునములే.
0: Without self confidence you will face failures.
1: అన్ని మనకు అశాంతులే.
0: You will be in restlessness.
1: అశాంతితో మునిగినటువంటి వానికి ఏది కావాలి? ఇంకా ప్రపంచమే వానికి అక్కర్లేదు.
0: The one who is restless is not bothered of the world.
1: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
0: The one in peace and happiness needs this world.
1: ఏ మానవుని యందు వెతికినప్పటికీ ఏ కించిత్తైన కూడాను శాంతి కనిపించడం లేదు.
0: You Think of any man, he has no peace at all.
1: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
0: To have peace, people leave this earth and try to travel to the moon.
1: చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుంది కానీ మనసు వేడెక్కుతుంది.
0: Even if they reach land on the moon, the body is cool but the mind is hot.
1: హస్తమున అణుబాంబునుంచుక
0: they have atom bomb on hand.
1: అరచుచుందురు శాంతి శాంతని
0: yet they shout peace peace.
1: ఏమిటిది? ఎక్కడ నుంచి వచ్చింది ఈ శాంతి? ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
1: చేతిలో ఉన్నది బాంబు.
0: యూ హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
1: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
0: విత్ ది ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ విల్ యూ బీ ఇన్ పీస్ ఆర్ రెస్ట్లెస్?
1: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
1: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటి ఆత్మ ఒక్కటే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ సేమ్.
1: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
0: యూ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ లీడ్ యువర్ లైఫ్.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ హింసెల్ఫ్.
1: ఇలాంటి పరిస్థితి లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద గాడ్ విచ్ షుడ్ బి ద ఫౌండేషన్.
1: ఆ నామము కూడాను గృహము నుండి ఆవిర్భవించాలి.
0: ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షుడ్ ఎమినేట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: మన ఇంటి నుండి కూడా అది బయలుదేరాలి.
0: ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్.
1: అప్పుడే మన పిల్లలు ఎందుకూడను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
0: దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ డివైన్ థాట్స్.
1: ఈ పిల్లలే భారతోద్ధారకులు.
0: చిల్డ్రన్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
1: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ప్రాపర్ వే.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు, శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలను కూడా తాము చూసుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
1: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
0: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
1: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనే ఏడుస్తారు, కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
0: ద చైల్డ్ హూ ఇస్ ఫాస్టర్డ్ by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her brother dies.
1: Karanamemiti talliki parichayame ledi ee bidda.
0: Because she has no knowledge of the mother.
1: Karukane prachina kalam nundi talli palato తాను పెరిగి తల్లి స్పర్శతో తాను అభివృద్ధి గాల్చినటువంటి పిల్లలు మహాగుణవంతులుగా మారుతుంటారు.
0: దేర్ఫోర్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద చిల్డ్రన్ ఆర్ ఫెడ్ బై ద మదర్ అండ్ బ్రాట్ అప్ బై ద వెరీ మదర్. దేర్ఫోర్ దే కుడ్ బికమ్ గుడ్ అండ్ హెల్తీ.
1: ఇలా అయిపోయినది.
0: టుడే వాట్ హ్యాపెన్డ్?
1: తల్లిపాలే కరవైపోయినది, టిన్ని పాలు అధికమైపోయినవి.
0: టుడే ది బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ద మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
1: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ను బుద్ధులే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది టిన్.
1: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
0: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
1: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం.
0: ఇఫ్ యు సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ యూ విల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
1: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
1: సత్యమైనటువంటి పిల్లలు మహాగుణవంతులుగా మారుతుంటారు.
0: దేర్ఫోర్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద చిల్డ్రన్ ఆర్ ఫెడ్ బై ద మదర్ అండ్ బ్రాట్ అప్ బై ద వెరీ మదర్. దేర్ఫోర్ దే కుడ్ బికమ్ గుడ్ అండ్ హెల్తీ. టుడే వాట్ హ్యాపెన్డ్?

0: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
0: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
1: Teach your children to speak truth.
0: Dharmam ante emto pillalu bodhinchu.
1: Teach them what dharma is.
0: Mana dharmam emto pillalu bodhinchu.
1: Tell them our own dharma.
0: Mahaneeyulaku charitralanta kodunu chakkaga shravanam cheyinchu.
1: Tell them all the sacred stories of noble souls.
0: Chinna pillala time nunchi kodunu prachinulainatundi musulmanu vaadu aa pillalku manchi kathalu cheptu undetundi vaaru.
1: In good old days the elderly people taught good stories to the children.
0: Yeri ee naati peddalu.
1: Where are such elders today?
0: ఆనాటి పెద్దలను చూస్తే ఈనాటి వారంతా కూడా వారి పరిహసిస్తారు.
1: Modern people will make fun of such elders.
0: కాదు కాదు.
1: Not so.
0: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఎంతో పల్లెలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి.
1: Seeds sown by elders of those days, we find the fruits today in villages.
0: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
1: The culture of Bharat can be upheld, can be rejuvenated by women only.
0: Kanaka maha viluvainatundi mana prachina samskruti.
1: Our Bharat culture of Bharat is highly valuable.
0: Tellavaru lechina modale bhagavath yokka naamamto prarambhamainatundi.
1: We begin our day by thinking of God.
0: Meekandariki telusunu.
1: You all know
0: kashi kshetramnandu kudanu maraninche samayam lopala sri rama rama rameti rame rame manorame ani chevullo palukutu untaru.
1: There in that kashi, the Benares, at the time of death they chant the name of God.
0: చేసినటువంటి స్మరణ అంత్యకాలంలో ఆదరణ కోసమని.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ ద గాడ్స్ నేమ్ ఇస్ చాంటెడ్ అట్ ది ఎండ్ ఇట్ విల్ హెల్ప్
0: అంత్యకాలంలో దేనిని మనం ఆధారంగా తీసుకుని స్మరిస్తామో అది ఏ పునర్జన్మములకు పునాది.
1: వాట్ ఎవర్ వీ థింక్ అట్ ది ఎండ్ విల్ బి ది ఫౌండేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్.
0: కనుక మనము మన పిల్లలకు ఏ పిచ్చి పిచ్చి మాటలో ఏ పిచ్చి పిచ్చి పలుకులో ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్. టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్.
0: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమశివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
1: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
0: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి.
1: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణ.
0: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
1: టుడే హౌ వి స్టార్ట్ లెర్నింగ్?
0: అక్షరాభ్యాసంలే లేవు.
1: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్.
0: దా బ్లాక్ షిప్.
1: They start this bad, bad black sheep.
0: ఏమిటి ఇవి మన పిల్లలకు చెప్పేటువంటిది?
1: Is that what we should teach?
0: Ding dong bell pushisindi bell ani. ఇలాంటివన్నీ పిల్లలకు చెప్తున్నాం మనము.
1: We teach a silly things.
0: ఇది కాదు మన పిల్లల హృదయాల్లో నాటవలసినటువంటిది. రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి పవిత్ర నామాన్ని మనం ప్రబోధించాలి.
1: We should implant and imprint sacred names of Rama Krishna on their hearts.
0: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
1: చైతన్య
0: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం. ఓ రుచి ఎదిగినటువంటి నాలుక,
1: ఓ టంగ్, ఓ నౌస్తు,
0: ఓ పవిత్రమైనటువంటి నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాప్త సంబంధమైనటువంటి పలుకులు కాదు.
1: వాట్ యూ షుడ్ అటర్ ఈజ్ నాట్ ద వరల్డ్లీ థింగ్స్.
0: మధుర ప్రియేతం ఆవర్ణయేత మధురాక్షరాణి. మధురమైనటువంటి అక్షరాన్ని ప్రబోధించాలి.
1: యు షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్.
0: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
1: వాట్ ఆర్ దే?
0: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
1: What are those sweet words?
0: Govinda Damodara Madhaveti.
1: That's the sweet words that you should utter, or Govinda and Damodara.
0: Ee naati bhaktulu yokka kannulu drishti ye vidhanga untundali?
1: What should be our looks particular for devotees?
0: Chandru yokka drishti vale untundali.
1: It should be like that of the moon.
0: Venna vanti palukula vale untundali.
1: Our words should be like that of butter.
0: Tene vanti hrudayanga untundali.
1: Our heart should be like a nectar.
0: Idi ee naati manavuniki athyavasaramu.
1: This most essential today.
0: Palukulu chuste chaala kathinamainatundi palukulu.
1: Today our words are harsh.
0: Kaadu kaadu.
1: No.
0: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ లైక్ బటర్.
0: అది మధురమైనటువంటిది గాను.
1: ఇట్ షుడ్ బి స్వీట్.
0: ఒక సున్నితమైనటువంటిది గాను.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
0: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
1: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్.
0: ఇంకా కనులతో చూసే దృష్టి ఏమిటి?
1: హౌ షుడ్ బి అవర్ లుక్స్?
0: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
1: వీ ఆల్వేస్ హావ్ బ్యాడ్ లుక్స్.

0: Watch bad things.
1: వినోదములైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
0: We also watch entertainment.
1: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
0: We don't have the sacred look in particular.
1: కనుకనే కన్నుల నుంచినది ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: It's
0: only to see everything?
1: కాదు కాదు
0: కాదు. No.
1: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా.
0: Eyes are gifted to see God.
1: మున్ను షిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కానే.
0: It's only
1: మున్ను షిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా.
0: It is only said for namesake.
1: Kannulippi chudaroranna ee sai devuni ennaga endaina karadanna.
0: It is only said for namesake that he was there then in Shiradi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
1: Kalukare mana yokka bhavamlanta kudanu oka divyamainatundi bhavamuga దైవ సంబంధమైనటువంటి భావముగా మన హృదయంలో చిత్రించుకోవాలి.
0: Therefore we should have divine feelings and godly thoughts.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మానవుని యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్ లో ఉంటున్నాడు, అమర్నాథ్ లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముళ్ళు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాము.
0: Let us understand the faith today, thinking that God is there in Badrachala, Badr in Kedar. We make all preparations.
1: Those
0: are all the actions because of the thoughts of the mind.
1: Kani, Nayana, Devudu akkada ikkada ledu, nee hrudayamande untunnadu ani chepte evvaru viswasincharu.
0: Nobody will believe if we are to say God is present in your heart.
1: Anta samipamulo undinatvanti daivanni viswasincharu.
0: He has no faith in God. He is
1: ఎక్కడో ఉన్నాడంటే డబ్బును ఖర్చు పెట్టుకుని ప్రయాణం అయిపోయి శ్రమల పడైనా చేస్తారు.
0: But if we say God is somewhere, he exerts and strains to travel.
1: కనుకనే బయట ఉన్నాడనుకోవటము అది భ్రమ.
0: It is only an illusion to think God
1: మన ఎందే ఉంటున్నాడు, మన హృదయం నందే ఉంటున్నాడు అనిపి అది సత్యం.
0: The truth of truths is God is in you.
1: కనుకనే అతనే సర్వ విధమైనటువంటి యొక్క గైడెన్స్ ఇస్తున్నాడు.
0: It is only God who guides you in every aspect.
1: అట్టి సత్యాన్ని ఈనాడు మనం విస్మరించాము.
0: We have forgotten such truth.
1: కనుకనే బయట ప్రపంచంలో ఏమీ లేదు.
0: In the external outer world,
1: ఉన్నదంతా మన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి.
0: That everything in you, it reflects.
1: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు.
0: God will give you all the consequences to your actions.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి మంచిగా జీవించాలి.
0: Therefore everyone should do good, see good, listen to good, act good and do everything good.
1: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము.
0: This is true philosophy.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: God is not present separate from you.
1: నీ హృదయమునందే ఉంటున్నాడు.
0: God is present within you.
1: కనుకనే అట్టి హృదయ స్థాయి అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
0: Have full faith in God who resides in you.
1: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడాను పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: God is total and whole and full. You should develop full love.
1: కనుకనే పూర్ణ మదర్ పూర్ణమిదం పూర్ణాత్మునముదర్చితి అతను పూర్ణుడే మనము పూర్ణుడే.
0: God is total and full, so also you.
1: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
0: We should develop such a faith.
1: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రాప్తిస్తే మన పరిస్థితి ఏమాత్రమూ కాదు.
0: God who is whole and total, you cannot realize him with this fragmented look.
1: పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి.
0: God who is the embodiment of totality can be worshipped with the total faith and love.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
0: So everyone, that which is ready every time is
1: love. Ravachu povachu,
0: anger may come and go.
1: Ahankaram ravachu povachu,
0: ego may come and go.
1: Asuya ravachu povachu,
0: jealousy may come and go.
1: Abhimanam ravachu povachu,
0: attachment may come and go.
1: ఎప్పటికి రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
0: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోవెల్
1: యూనిక్
0: ప్రెజెంట్ ఎవ్రీవన్.
1: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైవ్స్ విత్ లవ్.
1: ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
0: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
1: దానినే భక్తి అన్నారు. భక్తి,
0: దట్ ఇస్ కాల్డ్ భక్తి డివోషన్.
1: జ్ఞానమును పురుషుడు అన్నారు.
0: మ్యాన్ ఇస్ విజ్డమ్.
1: భక్తి అనేటువంటి యొక్క స్త్రీ యందు అంతఃపురంలో కూడా నువ్వు ప్రవేశముంటుంటారు. కొరకని ఇట్టి భక్తి ప్రపత్తులకంతా కూడా నువ్వు మూలాధారమైనటువంటి ఆధారము స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
1: వేరుగా భావించండి, ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి పురుషులందరికీ కూడా మొట్టమొదటి స్త్రీల యొక్క ప్రబోధన చేతనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు.
0: ఆల్ మెన్ హియర్ ఆర్ దే ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద విమెన్ హూ టాట్ దెమ్ టు బి హియర్.
1: వారే అట్టి పవిత్రమైన భావన చేత పతులను లాక్కొని వస్తున్నారు.
0: విమెన్ టాక్ దెమ్ ఇన్ ఏ సీక్రెట్ వే అండ్ డ్రాగ్ దెమ్.
1: వారు చేసే పని చాలా పవిత్రమైన పనియే కానీ మరొకటి కాదు.
0: వాట్ ఆల్ దట్ విమెన్ డూ ఇస్ సీక్రెట్ థింగ్ ఓన్లీ.
1: తాము ధరించాలి, తమ పతులు ధరించాలి.
0: And her life should be redeemed, so also her husband.
1: అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం చేత, విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
0: Therefore women have that noble exalted feelings and thoughts.
1: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
0: We should not consider an ordinary
1: మహాశక్తివంతులు.
0: Highly powerful.
1: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల ఏడు శక్తులు ఉంటున్నాయి.
0: Therefore భగవద్గీత says that a woman has seven powers.
1: మగవాణి యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
0: Man has only three powers.
1: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
0: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
1: అలాంటి వారిని మనం కేవలంగా చూచి, వారి హాస్యాస్పదంగా చూచి, వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు, అదే పెద్ద పాపం.
0: ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు కన్సిడర్ విమెన్ రాదర్ చీప్ ఆర్ నెగ్లెక్ట్ దెమ్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు.
0: ఎన్నో
1: వాళ్ళకి బ్రతకపోయినప్పటికీ వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
0: Though the husbands are no more, yet they pray for their husbands.
1: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఒక్కడున్నాడా?
0: Is there any one husband who prays for his wife?
1: పోతే పోయింది అని రెండో వివాహానికి సిద్ధమవుతాడు.
0: If the wife dies, the husband is ready for the second marriage.
1: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
0: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
1: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
0: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
1: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
0: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
1: కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
0: Therefore we should never criticize. We should not consider them ordinary or
1: cheap. కలకంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంటనుండదు అన్నారు.
0: If the woman said this here,
1: కంటి నీరేగిన వచ్చిందంటే ఇంకా ఆ ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
0: If a woman sheds a tear, there'll be no prosperity, there'll be no wealth in that family.
1: కరుకరి ఇట్లాంటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
0: The sacred Bharat has got such a rich tradition.
1: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: Therefore sanctify any time that is left to you chanting the name, singing the name of God.
1: ప్రేమ ముదిత మనసే కపో

First of all, I express my gratitude to Lord Sai Ram. Sai Ram, మీకు నా కోటి కోటి కోట్ల ప్రణామం. మీ ఎదుట పాడే భాగ్యం కలిగింది నాకు. కచేరీ మొదలుపెట్టే ముందు నేను తెలుగులో భాగవతం నుంచి ఒక పద్యం మీకు వినిపిస్తాను. ఐ వుడ్ లైక్ టు సింగ్ ఎ సాంగ్ ఫ్రమ్ భాగవతం బిఫోర్ స్టార్టింగ్ ద కాన్సర్ట్.

0: తస్యాగుం హిరణ్మయః కోశః
1: తస్యాగుం హిరణ్మయః కోశః తస్యాగుం హిరణ్మయః కోశః

0: విచ సర్పతాతః
1: అపేతవేత విచ సర్పతాతః
0: అపేతవేత విచ సర్ప

0: అరద్భిరక్తు
1: అరబ్ధిరక్తు అరబ్ధిరక్తు
0: అరబ్ధిరక్తు
1: అరబ్ధిరక్తు అరబ్ధిరక్తు
0: భిర్వ్యక్తం అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
1: అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
0: అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
1: అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
2: Now we'll repeat each sentence twice of this paragraph.

विदुः सिकता इव संयन्ते रश्मिभिः समुदीरिताः।

0: వినయత్వము విద్యల వల్ల మనకు అలవడుతుంది.
1: ఎడ్యుకేషన్ బ్రింగ్స్ ఇన్ ఇట్స్ వేక్ గ్రేట్ హ్యూమిలిటీ అండ్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హ్యావ్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ దే థింక్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఇన్ ద సేమ్ మేనర్ దిస్ హ్యూమిలిటీ అండ్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ షుడ్ ఫాలో ఎడ్యుకేషన్
0: అంధుడగువాడు ఎవడి అవని ఎందు అనగా విద్యలన్నీ కలిగి అనగా అన్నీ ఉండి కూడాను తాను కన్నులు లేనటువంటి గుడ్డివాడైపోయినటువంటి వాడట.
1: ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ ది బ్లైండ్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ది బ్లైండ్ మ్యాన్ ఈస్ వన్ హూ హ్యాస్ ఆల్ ది నాలెడ్జ్ హూ నోస్ ఎవ్రీథింగ్ అండ్ యట్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ థింగ్స్ ప్రాపర్లీ.
0: అనగా పెద్దలను చూచినప్పుడు ఇంకే విధమైనటువంటి యొక్క దేశకాల పాత్రను అనుసరించినప్పుడు మనము అతి వినయులై అందరికీ కొన్ని రకమైన సేవను అందించేటువంటి యొక్క స్థితి లోపల మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్పితం చేయడానికి పూనుకోవాలి. ఇదే నిజమైనటువంటి విద్యకు సరైనటువంటి అర్థము.
1: ఇఫ్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు గివ్ సర్వీస్ అండ్ అపియర్ ఇన్ ఎన్ హంబుల్ మేనర్ అండ్ విత్ హ్యూమిలిటీ వెన్ యూ సీ ఎల్డర్స్ అండ్ ఇన్ ది కంట్రీ అండ్ ఎట్ అప్రోప్రియేట్ టైమ్స్ అండ్ ఇన్ అప్రోప్రియేట్ ఎన్వైరన్మెంట్స్ వీఆర్ ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్ విత్ హ్యూమిలిటీ దాట్ ఈస్ ది సైన్ ఆఫ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా చదువుకున్నందుకు సార్థకమేమన్న సద్గుణ నడకలే సారమురా అన్నాడట.
1: Without knowing the essence of education, do not go about saying that you are an educated person. To know the essence of education is to realize that you should be humble and you should be knowledgeable.
0: Andamu prayamu indriya shaktiyu nundani nikkaku roranna ముందున్నదిరా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ అన్నాడట.
1: యువర్ బ్యూటీ యువర్ ఏజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఆర్గన్స్ డూ నాట్ ఫీల్ వెరీ ప్రౌడ్ ది ట్రబుల్స్ ఆర్ అహెడ్ ఆఫ్ యూ వెన్ యూ బికమ్ ఓల్డ్ దెన్ యూ విల్ రియలైజ్ దట్ దీస్ హ్యావ్ నో వాల్యూ.
0: మసలలేవు కను మసకలు మోమున మడతలువడు తల నరుచుగదా ముసలి కోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తైతై తైతై తై బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ అన్నట.
1: యూ కెనాట్ మూవ్ అబౌట్ యూ కెనాట్ సీ విత్ యువర్ ఐస్ యువర్ విజన్ ఇస్ బ్యాడ్ యువర్ హెడ్ హెస్ బికమ్ గ్రే అండ్ ది యంగ్ పీపుల్ వెన్ దే లుక్ ఎట్ యూ దే కాల్ యూ ఎన్ ఓల్డ్ మంకీ హూ ఇస్ నాట్ ఏబుల్ టు లుక్ ఎట్ థింగ్స్ అండ్ మూవ్ అబౌట్ అండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఇన్ యువర్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ దిస్ లెదర్ బాడీ విచ్ హెస్ నో వాల్యూ ఎట్ ఆల్ వెన్ యూ బికమ్ ఓల్డ్.
0: కనుక మనము విద్యార్థులైనటువంటి వారు ఈ యొక్క ధనము కాని అధికారమును కాని కులమును కాని వయసును కాని లెక్కించక విద్యను మాత్రమే మనం లక్ష్యం అందించుకున్నప్పుడు వినయమైనటువంటి భావంతో మన జీవితమును విద్యకు ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సును అందించినటువంటి వారమైపోతాం.
1: సో దోస్ ఆఫ్ యూ హూ ఆర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ అటాచ్ ఇంపార్టెన్స్ టు వెల్త్ షుడ్ నాట్ అటాచ్ ఇంపార్టెన్స్ టు పొజిషన్ నాట్ టు ఏజ్ నాట్ ఈవెన్ టు కాస్ట్ యూ మస్ట్ ఓన్లీ థింక్ ఆఫ్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ విచ్ యూ హ్యావ్ విచ్ విల్ లీడ్ టు హ్యూమిలిటీ అండ్ ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యూ విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఎ యూస్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్.
0: కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి కాని అధికారమునకై అర్రులు చాచి ఈ జగత్తునంతా అల్లకల్లోలు పరచడానికి పూనుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ రన్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ పవర్ అండ్ కాజ్ కన్ఫ్యూజన్ ఇన్ దిస్ వరల్డ్ యూ షుడ్ టర్న్ యువర్ సెల్ఫ్ ఇన్ టు వన్ హూ రికగ్నైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది డ్యూటీ విచ్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్.
0: విద్యను అధికారి కావాలనుకున్నప్పుడు మనం విద్యను అర్జించాలనుకున్నప్పుడు మనము ఈ యొక్క కర్తవ్యాన్ని కొంతవరకు మనం గుర్తుంచుకోవాలి.
1: Persons who realize their responsibilities are the only persons who deserve to be in charge of education. Therefore, if you want to acquire education and ultimately take charge of education, then you should recognize your responsibilities.
0: తన తత్వాన్ని తాను తెలుసుకొని ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా చక్కగా విచారించి ఈ మానవత్వం అనేటువంటి దానిలో ఉన్న చెలరేగినటువంటి చంచలత్వాన్ని అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యమును కూడాను తన యందు నిత్యానుభవంలో ప్రకటించడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ వన్ షుడ్ ఆల్సో రియలైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎ టెరిబుల్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వన్ షుడ్ అండర్స్టాండ్ ది నీడ్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ వన్ షుడ్ బి ఏబుల్ టు డెవలప్ కంట్రోల్ ఓవర్ దీస్ ఫీచర్స్ అండ్ అల్టిమేట్లీ బీ ఇన్ ఎ పొజిషన్ టు డూ గుడ్ టు మ్యాన్ కైండ్.
2: That is the next clip, and Swami ends with a very profound and beautiful reminder to all the youth that one should not chase power and authority, but one should do one's duty. And the duty, as Swami explained in a story in this series itself,

Tadin, get up,

0: true humanity should always have a synchronization and unity of thought, word and deed. If thinking is something and word and deed are different from the thought pattern, can you really call that humanity at all? Patrons of education, teachers and students.
1: జీవితము చాలా పవిత్రమైనది.
0: Life is extremely sacred.
1: ఇది విలువైనది.
0: It is invaluable.
1: జీవింపదగినది.
0: It is to be lived.
1: శరీరము, మనసు, ఆత్మల యొక్క కలియకనే మానవత్వం.
0: Humanity is a unity of the physical body, the mind and atma, the soul.
1: కర్మలు చేయునది దేహం.
0: It is the body which performs actions.
1: తెలుసుకునేది మనస్సు.
0: It is the mind which understands it.
1: ఉన్నది ఆత్మ.
0: The one which exists really is ఆత్మ.
1: ఈ ఆత్మనే మానవుని హృదయంలోనున్నటువంటి దివ్యత్వం.
0: This ఆత్మా is existing in the form of sacredness in human heart.
1: Cheyuta, telisukuruta, unduta aneetvanti tisiktulu yokka tattvanni avyaktam cheyatame manava jeevitam.
0: Human life should manifest the unity in thinking, doing and in being.
1: Deeni yokka tattvanni manavudu artham chesukotame మానవత్వం యొక్క తత్వం.
0: ద హ్యూమన్ గోల్ ఈజ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: చేయున్నది, తెలుసుకున్నది, ఉండున్నది వేరువేరు అయినప్పటికీ ఇవన్నీను చేరి మానవుని పూర్ణత్వంగా రూపొందింపచేస్తున్నవి.
0: డూయింగ్, నోయింగ్ అండ్ బీయింగ్ ఆర్ డిఫరెంట్ నో డౌట్, బట్ ఓన్లీ వెన్ యూ యూనిఫై దెమ్ man's life becomes complete and full.
1: Manasu vivida gatulu yendu vivida margamulu yendu vivida karmalanu aacharinchatam cheta deenine antakarana aneetuvanti perito pilivabadutu vachindi.
0: Mind has been given the name of antakarana as it goes on thinking in different directions.
1: Sankalpa vikalpamuto kudatam cheta deenini manasuniyu.
0: This is described as manas or mind as it is a thought process of thinking.
1: నిశ్చయాత్మకమైనటువంటి యొక్క బుద్ధిని వల్ల బుద్ధి అనియు.
0: The same thing has been described as buddhi as it has the power to discriminate and to know.
1: చింతన చేయటం వల్ల దీనే చిత్తమనియు.
0: As it has got the capacity to think, it has been described as chittam.
1: దివ్యత్వాన్ని వ్యక్తీకరింపచేయటం చేత దీనిని అహం మనియు.
0: As it has got the capacity to express and manifest divinity, it has been described as aham.
1: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము యొక్క స్వరూపమే అంతఃకరణి అని దీన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దాట్ ఎ కాంబినేషన్ ఆఫ్ మనస్, చిత్త, బుద్ధి అండ్ అహంకార అలూన్ ఈస్ అంతఃకరణ.
1: మనస్సు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది.
0: Man gets his name manish because he has a mind.
1: Mani eva manushyanam karanam bandhamochyohani. Ee manasu yokka sankalpam chetane bandhamu swechcha anubhavinchagalutunnadu manavudu.
0: Man has been enjoying or suffering the liberation and the bondage on account of this thinking which is inherent in the mind.
1: Manasettido manishettivadu.
0: The nature of man can be decided by his thinking and mind.
1: Yad bhavam tad bhavati.
0: As he thinks, so he becomes.
1: Dinine aanglamanandu kudanu. So thinketh the man, so is the man annaru.
0: The same thing has been expressed in English. So thinketh the man and so is man.
1: Kanukane manavattam anetvantidi manasu dwara yerpadinatvantidi.
0: Humanity therefore has come to existence on account of the working of the mind.
1: ఈ అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వం ఒకటి గలదు.
0: దెర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఆల్ దిస్.
1: దానినే ప్రజ్ఞ అని చెప్పబడుతూ వచ్చింది.
0: ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞ.
1: ప్రజ్ఞ అనగా వివేకమనియు, తెలివితేటలనియు, మేధస్సనియు అనేక విధములుగా చెప్పబడుతూ వచ్చింది.
0: ప్రజ్ఞ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిస్క్రిమినేషన్, థింకింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లవర్నెస్.
1: కానీ ఇది దీనికి సరి అయినటువంటి అర్థములు కాదు.
0: బట్ దాట్ ఈస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: ప్రజ్ఞ అనగా కేవలము బ్రహ్మస్థానమే ప్రజ్ఞ.
0: ప్రజ్ఞ రియలీ మీన్స్ ఎ స్టేట్ ఆఫ్ బ్రహ్మస్థాన.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అని ఈ యొక్క వేదవాక్యమునందు కూడాను చెప్పబడుతూ వచ్చింది.
0: వేదాస్ హావ్ డిక్లేర్డ్ ద ప్రజ్ఞానం అలోన్ ఇస్ బ్రహ్మ.
1: కనుక ఈ ప్రజ్ఞ అనేటువంటిది శరీరమునందున్నటువంటి ధాతుర్యందు.
0: దిస్ ప్రజ్ఞ ఎగ్జిస్ట్ ఇన్ హ్యూమన్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధాతు.
1: ఇంకా అంతఃకరణ యందు
0: ఇట్ ఈస్ ఆల్సో ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇన్ అంతఃకరణ.
1: ఆత్మ యందు సమత్వంగా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ధాతు, అంతఃకరణ అండ్ ఇన్ మనస్ ఇన్ ఈక్వాలిటీ, ఇన్ ఈక్వల్ మెజర్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని.
0: ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కనుకనే ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అనేటువంటి దానికి ప్రజ్ఞ అని చెప్పబడుతుంది.
0: ఇట్ ఈస్ ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ విచ్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ కలగటమే మానవత్వానికి సరైన విలువ.
0: కరెక్ట్ వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ ఈస్ టు హ్యావ్ దిస్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ ప్రేమమయమైనటువంటిదిగా ఉంటుంది.
0: దిస్ ప్రజ్ఞ ఈజ్ సాచ్యురేటెడ్ విత్ లవ్.
1: ఇలాంటి ప్రేమమయమైనటువంటి యొక్క ప్రజ్ఞ నుంచి వచ్చినటువంటి యొక్క రీసౌండే సత్యం.
0: ట్రూత్ ఈజ్ దాట్ విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ ప్రజ్ఞ విచ్ ఈజ్ సాచ్యురేటెడ్ విత్ లవ్.
1: దీనినే ప్రతిధ్వని అన్నారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రతిధ్వని.
1: ఈ ప్రేమమయమైనటువంటి యొక్క ప్రజ్ఞ నుంచి వచ్చినటువంటి యొక్క ప్రక్రియని అనగా కర్మల యొక్క ఆచరణ, దీనినే రియాక్షన్ అన్నారు.
0: ఫ్రమ్ ప్రజ్ఞ విచ్ ఇస్ సాచ్యురేటెడ్ విత్ లవ్ వాట్ ఎవర్ యాక్షన్ ఎమినేట్స్ దట్ ఈస్ కాల్డ్ ఎ రియాక్షన్.
1: దీనినే ధర్మము అని చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మం ఆర్ రైచియస్నెస్.
1: ఈ సౌండ్, రియాక్షన్, ఈ రెండింటి యొక్క మూలాధారమైన తత్వమే రిఫ్లెక్షన్.
0: దిస్ రిసౌండ్ అండ్ రియాక్షన్ టుగెదర్ విల్ గివ్ రూమ్ ఫార్ రిఫ్లెక్షన్.
1: ఈ రిఫ్లెక్షన్ ఏ శాంతి.
0: దిస్ రిఫ్లెక్షన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్
1: ప్రేమమయమైనటువంటి యొక్క ప్రజ్ఞ యొక్క రిఫ్లెక్షన్ ఏ శాంతి. ప్రేమమయమైనటువంటి రియాక్షన్ ఏ ధర్మము. ప్రేమమైనటువంటి ప్రజ్ఞ యొక్క రీసౌండ్ ఏ సత్యం.
0: ఇట్ ఈస్ ప్రజ్ఞ సాచ్యురేటెడ్ విత్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్ ఈజ్ ట్రూత్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ధర్మ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్ ఈజ్ పీస్.
1: ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను సరైన రీతిలో అర్థము చేసుకోవటమే అహింస.
0: అండర్స్టాండింగ్ సత్య, ట్రూత్, ధర్మ, రైట్ కాండక్ట్, పీస్, శాంతి అండ్ లవ్, ప్రేమ, దాట్ అండర్స్టాండింగ్ ఈజ్ నాన్ వైలెన్స్.
1: కనుకనే మానవుడు తన యొక్క ప్రజ్ఞ స్థానం నుండి కూడాను తన కర్మలను ప్రారంభించాలి.
0: మ్యాన్ హ్యాస్ టు అండర్టేక్ ఆల్ యాక్షన్ ఫ్రమ్ బీయింగ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్రజ్ఞ.
1: ఈ సత్యం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రూత్?
1: చూచినది చూచినట్టుగా, చేసినది చేసినట్టుగా, విన్నది విన్నట్టుగా చెప్పటం సత్యమా?
0: ఈజ్ ఇట్ దాట్ అటరింగ్ వాట్ ఎవర్ యు ఆర్ సీన్ యాజ్ యు ఆర్ సీన్ ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యు ఆర్ జస్ట్ డూయింగ్ ఆర్ లిజనింగ్?
1: కాదు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దాట్ విచ్ ఇస్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి సత్యములు చాలా ప్రమాదములు గురించి చెప్తున్నవి.
0: దీస్ కైండ్ ఆఫ్ ట్రూత్స్ విచ్ హావ్ బీన్ జస్ట్ నౌ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ బ్రింగింగ్ ఎ లాట్ ఆఫ్
1: బాహ్య జగత్తునకు మాత్రమే సత్యమని నిరూపిస్తూ వచ్చినది.
0: దీస్ కైండ్ ఆఫ్ ట్రూత్స్ ఆర్ ట్రూ ఓన్లీ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్.
1: నిజమైనటువంటి సత్యము దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: ద రియల్ ట్రూత్ ట్రాన్సెండ్స్ ద టైమ్, ద ప్లేస్, ద రీజన్ అండ్ ఆల్ సచ్ ఎక్స్టర్నల్ లిమిటేషన్స్.
1: కనుక ఇట్టి త్రికాల భాద్యమైనటువంటి యొక్క సత్యాన్ని మనము ఆచరణలో నిరూపించుట చాలా కష్టము.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ ఇన్ యాక్షన్ ట్రూత్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైప్స్ ఆఫ్ టైమ్.
1: కనుకనే దీనిని వేదాంతము ఋతము అని పేరు పెడుతూ వచ్చింది.
0: వేదాంత దేర్ ఫోర్ డిస్క్రైబ్స్ దిస్ యాజ్ ఋతం.
1: రుతం అనగా ట్రాన్సెండెంటల్ ట్రూత్ అని.
0: రుతం రియలీ మీన్స్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ఈ ట్రాన్సెండెంటల్ ట్రూత్ అనేటువంటిది మానవుని ఫండమెంటల్ ఇది బేస్.
0: ది ఫండమెంటల్ బేసిస్ ఫార్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఈస్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ఈ ట్రూత్ ను మనం ఆధారం చేసుకుని జగత్ సంబంధమైనటువంటి ట్రూత్ ను హృదయపూర్వకంగా మనం ప్రకటితం కావించాలి.
0: బేసింగ్ అవర్ లైఫ్ ఆన్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్, వీ షుడ్ ఎంటర్ ఇన్ టు ఎన్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఇన్ ది ఓన్లీ యాక్షన్.
1: మనసుతో అనగా తలతో ఒక్క విషయాన్ని చింతించిన తక్షణమే చేతితో పనిలో ప్రారంభించకూడదు.
0: ద మొమెంట్ యు గెట్ అ థాట్ ఇన్ యువర్ మైండ్, షుడ్ నాట్ ఇమీడియట్లీ ప్లంజ్ ఇన్ టు యాక్షన్.
1: ఇదే ప్రజ్ఞ. హృదయముతో దీనిని పరిశీలన గావించాలి.
0: యు హ్యావ్ టు డిస్క్రిమినేట్ అండ్ ఎగ్జామిన్ త్రూ యువర్ హార్ట్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ఇట్.
1: ఈ థాట్ సరైనదా కాదా,
0: దిస్ థాట్ ఈజ్ ఇట్ ప్రాపర్ ఆర్ ఈజ్ ఇట్ ఇంప్రాపర్,
1: ఆచరించదగినదా ఆచరించదగినదా అని విచారణ చేయాలి.
0: షుడ్ ఇట్ బి వర్ది ఆఫ్ ప్రాక్టీసింగ్ ఆర్ షుడ్ ఇట్ బి రిజెక్టెడ్.
1: అప్పుడు ఈ యొక్క హృదయము సాటిస్ఫాక్షన్ తృప్తి అయినప్పుడే మనం చేతులతో ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: ఓన్లీ వెన్ ద హార్ట్ ఈస్ సాటిస్ఫైడ్ రిగార్డింగ్ ది డిజైరబిలిటీ ఆఫ్ ది యాక్షన్ యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఇది ఏ నిజమైనటువంటి విలువలు.
0: దిస్ ఈజ్ కరెక్ట్ వాల్యూ.
1: అనగా తనతో మనం విచారించినటువంటి దానిని హృదయంతో దానిని పరిశీలన చేసి తదుపరి చేతితో మనం ఆచరించాలి.
0: దట్ మీన్స్ టు సే వాట్ ఎవర్ యు హావ్ థాట్ త్రూ యువర్ మైండ్ యు హావ్ టు ఎగ్జామిన్ త్రూ యువర్ హార్ట్ అండ్ దెన్ ఓన్లీ క్యారీ ఇట్ అవుట్ విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ హ్యాండ్.
1: ఇది విద్య యొక్క ప్రధానమైన అవసరం.
0: దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: హ్యూమన్ వాల్యూ అన్నారు, EHV అన్నారు.
0: దే సే హ్యూమన్ వాల్యూ,
1: కానీ EHV కాదు ఇక్కడ కావాలి. 3HV, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. ఇది 3HV చాలా అవసరం.
0: ఇట్ ఈస్ నాట్ EHV, ఇట్ ఈస్ 3HV, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ వాల్యూస్ అసోసియేషన్.
1: తలతో మనం విచారించినటువంటి దానిని హృదయంతో పరిశీలన కలిపి చేతితో మనం క్రియలో ప్రారంభించాలి.
0: వాట్ ఎవర్ యూ హావ్ థాట్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ యూ హావ్ టు ఎగ్జామిన్ విత్ ది హెల్ప్ ఆఫ్ హార్ట్ అండ్ దెన్ ఓన్లీ క్యారీ ఇట్ అవుట్ విత్ యువర్ హ్యాండ్స్.
1: దీనినే వేదాంతము త్రికరణ శుద్ధి అని పేరు పెట్టింది.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ యాజ్ త్రికరణ శుద్ధి, ప్యూరిటీ ఆఫ్ త్రికరణ.
1: ఇలాంటి త్రికరణ శుద్ధిలో ఉండేటువంటి మానవులకు రెండు భావములు ఉంటున్నవి.
0: A person who is established in this Trikarana Suddhi will have two types of feelings.
1: Okati kriya bhavamu, rendavadi shastra bhavamu.
0: These two bhavams or feelings are kriya bhavam and shastra bhavam.
1: Ee kriya bhavam anetuntide chala adhikamainatundi shaktilo untunnadi.
0: This kriya bhavam has to be given a lot of importance.
1: Artistic sense and scientific sense.
0: These two may be described as artistic sense and scientific sense.
1: Scientific sense kante artistic sense matram chala adhikanga untuntadi.
0: Much more than the scientific sense, artistic sense prevails.
1: Artistic sense ke chala pradhanamaina vidhi ivvali.
0: We have to give a lot of importance to this artistic sense.
1: Deenine bhavamu annaru.
0: This has been described as bhavamu or feeling.
1: Ee bhavamunaku ichcha shakti cheralai.
0: For this bhavamu, this will power will have to be added.
1: Deeniki chakkani udaharanam.
0: Here is a good example for this.
1: Oka pedda shila untundadi.
0: There is a big boulder.
1: Silpi aa shila nundi oka sundaramainatuvanti vigraham tayaru cheyali.
0: The sculptor wants to make a beautiful idol out of this boulder.
1: Kani aa sundaramainatuvanti vigrahamu shila yandunnada kaadu tana bhavamandu untundadi.
0: Is there that beautiful idol in the stone? No, it is in his feeling.
1: Ee bhavanni aa shila paina imichi will power anaga ichcha shaktito aa roopanni aa shila nundi bayatiki teestunnadu shilpi.
0: The feeling and the power of bhava in the sculptor is superimposed on the stone and he brings out a beautiful idol with the help of his will power.
1: Kanaka bhavame shunyamaithe ee oka sundara vigraham tayaru kaadu.
0: If he does not have the bhava at all, he cannot get a good idol out of the stone.
1: Kanukane yad bhavam tad bhavati.
0: It is in this context it is said yad bhavam
1: bhava shakti chala atyavasaramu.
0: The feeling and that particular creative intelligence is essential.
1: Ee bhavana shaktini ichcha shaktini chakkaga artham chesukovatam atyavasaramu.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ థాట్ అండ్ ఆల్సో ది పవర్ ఆఫ్ యాక్షన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ.
1: ఈ రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క ప్రజ్ఞను మనము అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ప్రజ్ఞ విచ్ ఈస్ కామన్ ఫర్ బోత్ దీస్ థింగ్స్.
1: ఈనాడు మానవుడు కేవలము భౌతికమైనటువంటి యొక్క పరిశోధనలు ఎందే తన కాలమును వ్యర్థము భావిస్తున్నాడు.
0: మ్యాన్ హస్ బీన్ వేస్టింగ్ ఆల్ హిస్ టైమ్ టుడే ఇన్ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్.
1: కనుక ఈ పరిశోధనా శక్తి అనేటువంటిది అవసరమా?
0: ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్?
1: ఈ పరిశోధనా శక్తి అనేటువంటిది కేవలము ఆబ్జెక్ట్.
0: ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ది ఆబ్జెక్ట్.
1: కానీ ఈ ఎక్స్పెరిమెంటల్ కు ఆధారమైనటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ వన్ హూ ఇస్ ద వెరీ బేసిస్ ఫార్ అండర్టేకింగ్ దిస్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్.
1: దీనిని అంతర్దృష్టి అన్నారు.
0: And this has been described as antardrishti, inner vision. This is subject.
1: Eenadu oka vidhamainatundi shastram anaga vaigyana shastram desamanta kudanu viriviga sancharistu vachindi.
0: Today a lot of importance is given for the development of science all over the country.
1: Ee science anetundi prapanchamulo atyavasarame.
0: Science is very important and useful for the world.
1: కానీ దీనికి ఆధారాన్ని వదలి ఆధేయాన్ని మాత్రమే ఆశ్రయించడం చేత ఇది మనకు అనేక విధములైనటువంటి అశాంతిని అందిస్తూ ఉన్నది.
0: బట్ ది రియల్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ వీఆర్ ఫర్గెటింగ్ ది వెరీ బేసిస్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్.
1: ఈ విజ్ఞానం అనేటువంటిది మానవునికి మితిమీరినటువంటి భోగాన్ని అందింపచేస్తున్నది.
0: సైన్స్ ఈజ్ కన్ఫరింగ్ ఎక్సెసివ్ అండ్ అన్వాంటెడ్ ప్లెజర్స్ అండ్ లగ్జరీస్ ఆన్ ద మ్యాన్.
1: ఈ సైన్స్ కు ఆత్మభావం కాని మనోవిశ్వాసం కాని దానికి ఉండదు.
0: సైన్స్ డస్ నాట్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఆర్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
1: పవిత్రమనేటువంటి దానిని ఏమాత్రము చింతించదు.
0: ఇట్ డజంట్ థింక్ సంథింగ్ సేక్రెడ్.
1: మానసిక వికాసము ఆత్మ విచారము లేకపోవటం చేతని సైన్స్ ప్రమాదకరాన్ని తెప్పిస్తున్నది.
0: యాజ్ దెర్ ఇస్ నో బ్లాజమింగ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ and also thinking and inquiry into the spirituality, science is getting all problems.
1: ee science anta ee naadu lokananta oka swarganga maarchagaligindi ane vishwasamu andari endu abhirudhi avutunnadi.
0: Science is giving such confidence into every human being that he can bring heaven on earth.
1: Kaani idi asadhyam.
0: But that is impossible.
1: Swargam ante eviti?
0: What do you mean by
1: laukika bhogamulu anubhavinchatam aa swargamu?
0: Does heaven mean enjoying the worldly pleasure?
1: ఇదే మానవత్వాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నది.
0: దిస్ ఇస్ డిస్ట్రాయింగ్ ది హ్యూమానిటీ ఇట్ సెల్ఫ్.
1: మానవుని ఉన్నటువంటి విలువలంతా కూడా మరుగుపరుస్తూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ఆల్ రూయినింగ్ ఆల్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్.
1: నిరంతరము పరిశోధనా లక్ష్యమే వీరి యొక్క భావంగా రూపొందుతూ వచ్చినది.
0: మ్యాన్ ఈస్ డెవలపింగ్ అండ్ స్పెండింగ్ హిస్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అలోన్.
1: పరిశోధన వల్ల కలిగినటువంటి పరిశీలన ఎంతవరకు వీరికి ఫలితం అందిస్తున్నది?
0: What is the ultimate use of this experimental research? To what extent it is benefiting the human beings?
1: Inaadu vaigyanamu prati padamunakunu prati questionikkunu sakkane oka answer andistune untunnadi.
0: Science has been giving answers to a number of questions these days.
1: Kaani ivanni kudanu sariyainatunte answers ga levu.
0: But all the answers which are provided by science are not really proper answers.
1: ఇది క్రమక్రమేణ కొన్ని ఒక అశాంతికి మూల కారణంగా రూపొందుతూ వచ్చింది.
0: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ హెస్ బీన్ బ్రింగింగ్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ అండ్ అశాంతి.
1: కనుక ఈ శాంతిని మనం అనుభవించాలనుకున్నప్పుడు ఈ సైన్స్ ను సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పీస్, వీ హ్యావ్ టు యూజ్ సైన్స్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: దీనికి ఐకమత్యము చాలా అవసరము.
0: For this purpose, unity is essential.
1: Samuhika krushine mana yokka jeevita aadharam.
0: It is the cooperative and community effort which is the very basis of human progress.
1: Ee manavattamulo undinatundi yokka samatvanni manam kontha varaku artham cheskovali.
0: We have to understand the equality and equanimity which exists in
1: samatva bhavanni manam abhivruddhi parchukovali.
0: We have to develop equal mindedness among us.
1: Kaani ee naadu ప్రాపంచిక సంబంధమైనటువంటి ఐకమత్యం అత్యవసరమని అందరూ కూడా బోధిస్తూనే ఉంటున్నారు.
0: టుడే ఎవ్రీవన్ ఈజ్ ప్రీచింగ్ దట్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ గుడ్.
1: కానీ ప్రాపంచం యొక్క యూనిటీ కంటే మొట్టమొదటి గృహం యొక్క యూనిటీ అత్యవసరం.
0: before you bring about unity in the world as such, there must be unity in the family and at the level of home.
1: ఈ యొక్క గృహం యొక్క యూనిటీని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే క్రమక్రమేణ కూడాను గ్రామం యందు ఈ యొక్క యూనిటీ అభివృద్ధి గాంచగలదు.
0: ఓన్లీ వెన్ దెర్ ఇస్ యూనిటీ ఇన్ ద హోమ్ దెర్ కెన్ బి యూనిటీ ఇన్ ద విలేజ్.
1: నేషనల్ ఇంటిగ్రేషన్ అంటూ పేరు పెడుతూ ఉన్నాము.
0: వీఆర్ గివింగ్ ద నేమ్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్.
1: ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటువంటి దాంట్లో ఎక్కడ మనకు అర్థము?
0: What do you really mean by this national integration?
1: ఏ చైనా వాడో ఏ పాకిస్తాన్ వాడో దేశం పైన పడినప్పుడు అప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ నుంచి అంటున్నాం.
0: వీఆర్ అటరింగ్ ద వర్డ్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఓన్లీ వెన్ వీఆర్ అటాక్డ్ ఎయిదర్ బై చైనా ఆర్ బై పాకిస్తాన్.
1: కొంత పని నిలిచిపోతానే ఆ ఇంటిగ్రేషన్ ఏమైపోతుందో.
0: ద మూమెంట్ దట్ పర్టికులర్ డేంజర్ ఇస్ ఓవర్కమ్ వీ ఫర్గెట్ దిస్ నేషనల్
1: ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అనేటువంటిది మన జీవితంలో ఒక భాగముగా నిలిచిపోవాలి.
0: It should not be that way. The integration must become an integral part of our life.
1: ఈ మానవతా విలువగా మనం భావించాలి.
0: We must treat it as a human value.
1: దివ్యత్వంలో ఉన్నటువంటి ఆత్మతత్వంగా విశ్లేషించాలి.
0: We should also believe that this is an essential divine quality.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వంగా మనం భావించాలి.
0: This is must also be considered as unity in diversity.
1: ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి దాన్ని చక్కగా మనం గుర్తించాలి.
0: వీ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: స్టార్స్ ఆర్ మెనీ బట్ స్కై ఈజ్ వన్.
0: ది స్టార్స్ ఆర్ మెనీ బట్ స్కై ఈజ్ వన్.
1: బాడీస్ ఆర్ మెనీ బట్ లైఫ్ ఈజ్ వన్.
0: ది బాడీస్ ఆర్ మెనీ బట్ లైఫ్ ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: బీయింగ్స్ ఆర్ మెనీ బ్రెత్ ఈజ్ వన్.
1: నేషన్స్ ఆర్ మెనీ బట్ వరల్డ్ ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ world is one.
1: Religions are many but truth is one.
0: Religions are many, truth is one.
1: Idi nijamainatunte oka aikamatyam.
0: This is true and correct unity.
1: Kanuka aikamatyam anetundi danini manam hrudayapurvakanga manam anubhavinchadaniki prayatnam cheyali.
0: We should try to understand from the core of our heart the sense of unity.
1: Vijnanam atyavasaramu.
0: Science is essential.
1: ఈ విజ్ఞానం నందు ఉన్నటువంటి ప్రజ్ఞానాన్ని కూడా మనం విచారణ చేయాలి.
0: వీ షుడ్ ఆల్సో ఎన్క్వైర్ ఇన్ టూ ప్రజ్ఞాన విచ్ ఇస్ ఇన్హెరెంట్.
1: ప్రజ్ఞానం ఉన్నటువంటి యొక్క సుజ్ఞానాన్ని కూడా విచారణ చేయాలి.
0: వీ షుడ్ ఆల్సో ఎన్క్వైర్ ఇన్ టూ సుజ్ఞాన విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్
1: ప్రజ్ఞాన. ప్రజ్ఞాన సుజ్ఞాన యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము.
0: ఎ యూనిటీ ఆఫ్ విజ్ఞాన ప్రజ్ఞాన అండ్ సుజ్ఞాన ఈజ్ రియల్ హ్యూమానిటీ.
1: ఈ మూడింటి యందు ఏకత్వాన్ని పొందటమే నిజమైనటువంటి ప్రజ్ఞ యొక్క తత్వము.
0: ద రియల్ meaning of enjoying pragna is bringing about unity among all these three.
1: Ilanti yokka vidyanu manam ee naadu abhyasinchali.
0: We should practice and learn this kind of education.
1: Nirantaramu manam ati jagrataga manam velagali.
0: Every minute we must be extremely careful.
1: Deenine ABC of life annaru.
0: This has been described as ABC of life.
1: A always.
0: A stands for always.
1: B
0: B stands for be
1: C careful.
0: C stands for careful.
1: Always be careful and దీని యొక్క అర్థము.
0: The meaning of this C is always be careful.
1: ఇది మన యొక్క నిజమైనటువంటి చదువు.
0: This is true education.
1: ఈ నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అలక్ష్యపరచి నిజంతరము కూడా కేర్లెస్ గా మనం భావిస్తున్నాం జీవిస్తున్నాం.
0: We are forgetting this essential truth and we are living a life which is
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: Life is very sacred.
1: ఈ పవిత్రము అనేటువంటిది లాటిన్ భాష నుంచి వచ్చినటువంటిది.
0: దిస్ వర్డ్ పవిత్రం హ్యాస్ కమ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్.
1: ఇందులో విర్ అనేటువంటి యొక్క వచనం నుంచి పుట్టినటువంటిది.
0: ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ విర్.
1: విర్ అనగా మానవుడు.
0: విర్ స్టాండ్స్ ఫర్ మ్యాన్.
1: కనుక మానవుడు పవిత్రుడు అని దీని అంతరార్థము.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ మ్యాన్ ఇస్ సేక్రెడ్.
1: పవిత్రమైనటువంటి మానవుడు చేయి ప్రతి పని కూడా పవిత్రమైనదిగా ఉండాలి.
0: ఎవ్రీ యాక్ట్ పర్ఫార్మ్ బై సచ్ ఎ సేక్రెడ్ మ్యాన్ మస్ట్ బి సేక్రెడ్.
1: మానవుని యొక్క సర్వ సంకల్పము కూడా పవిత్రమైనవిగా ఉండాలి.
0: ఆల్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి సేక్రెడ్.
1: కానీ ఇలాంటి పవిత్రత ఈనాడు లోటు పైపోయింది.
0: బట్ టుడే యూ డోంట్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇన్ ది థింకింగ్ ఎనీవే.
1: ఈ పవిత్రత ఈనాడు ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ థాట్ ఈస్ నాట్ సీన్.
1: ఆత్మము ప్రయోజనం తప్ప ఒక సమస్తం అనేటువంటిది ఐకమత్యం అనేటువంటిది అతి దూరం అయిపోయింది.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డామినేటింగ్. యూనిటీ అండ్ కోఆపరేషన్ హ్యావ్ బీన్ గివెన్ ఎ గో.
1: స్వప్రయోజనములకు మనం స్వస్తి చెప్పాలి.
0: we should give a goodbye to selfishness and
1: self-interest. యూనిటీ కి మనము అభివృద్ధి పరచాలి, స్వాగతం చేయాలి.
0: వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ సేక్రెడ్ డివైన్ యూనిటీ.
1: ఈనాడు విద్యార్థులు విద్య నిమిత్తమే ఏమాత్రం కూడా తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరచడం లేదు.
0: టుడే స్టూడెంట్స్ ఆర్ నాట్ రియలీ స్పెండింగ్ ఎనీ ఎఫర్ట్ ఇన్ లర్నింగ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: విషయాన్ని తోడీకింపజేసుకునే నిమిత్తమే విద్యను అభ్యసిస్తున్నారే కాని విద్య యొక్క ఆత్మ ప్రబోధ నిమిత్తమనేటువంటి సత్యాన్ని గుర్తించడం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద కరెక్ట్ పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ సాటిస్ఫైడ్ ఓన్లీ ఇన్ కలెక్టింగ్ ఫ్యాక్ట్స్.
1: కాదు కాదు, విద్య మన యొక్క జీవితాధారం.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుకనే మనము ఈ ప్రజ్ఞాతత్వమును చక్కగా గుర్తించి
0: therefore we should correctly understand the inner meaning of prajna.
1: ఈ ప్రజ్ఞయందు ఆవిర్భవించినటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం హృదయపూర్వకంగా విశ్వసించి
0: we should believe from the core of our heart truth, right conduct, peace and love which emerge from this
1: ఆచరణలో పెట్టినప్పుడే దీని యొక్క ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ దీస్ థింగ్స్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ కెన్ రియలీ ఎంజాయ్ ది బ్లిస్ విచ్ ఎమర్జ్.
1: ఈ మానవుని యొక్క విలువలు గ్రంథంతో మనం అభ్యసించేటువంటివి కాదు.
0: హ్యూమన్ వాల్యూస్ కెనాట్ బి లెర్న్డ్ ఫ్రమ్ బుక్స్.
1: కేవలం బోధన చే మనకు ప్రాప్తించేటువంటివి కాదు.
0: వీ కెనాట్ ఆల్సో ఇంబైబ్ దెమ్ బై మియర్ టీచింగ్.
1: స్వత శక్తితో తాను ఆచరణ ఎందే దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇట్ ఈస్ బై పర్సనల్ ఇండివిజువల్ ఎఫర్ట్ అండ్ ప్రాక్టీస్ వన్ హ్యాస్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ దెమ్.
1: ఈనాటి ఉపన్యాసాలతో మనిషి యొక్క ప్రవర్తన పరివర్తన జరుగుతుందనేటువంటిది చాలా తప్పు.
0: టుడే వీఆర్ కమిటింగ్ ది మిస్టేక్ ఆఫ్ బిలీవింగ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్ కెన్ బి బ్రాట్ అబౌట్ బై మియర్ లెక్చర్స్.
1: కాదు కాదు, మానవుని యొక్క ప్రవర్తన అత్యవసరము.
0: మ్యాన్స్ బిహేవియర్ అండ్ కాండక్ట్ విల్ హావ్ టు బి పేడ్.
1: మానవుడనగా మనసే.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ హిస్ మైండ్.
1: మనసు అనగా సంకల్పములే.
0: మైండ్ మీన్స్ థాట్స్.
1: సంకల్పములు నిత్య జీవితంలో ఉన్నటువంటి పరిణామమే.
0: థాట్స్ రెఫర్ టు ద డైలీ బిహేవియర్ అండ్
1: ఈ పరిణామం యొక్క ప్రవర్తనే.
0: అండ్ దిస్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ వన్స్ ఓన్.
1: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి ప్రవర్తన సరి అయినటువంటి ఆధారం.
0: ఇఫ్ టుడే వీ సే world is not conducting itself with the way that it ought to, it is an account of the behavior of the human beings.
1: Manavudu undavalasina reethiga undatam ledu tana pravartana.
0: Man is not living a life and observing code which he ought to.
1: Kanuka ee pravartanalu manam marchukunnappude andulo sariyinatundi okka viluvanu aanandanni manam anubhavinchavachchu.
0: Only when we transform our behavior and conduct we can enjoy the human values and the bliss arising
1: from that. Vidyarthulara,
0: dear students,
1: mukhyamga meeru హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
0: బేసికలీ యు హావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ ఓన్ హార్ట్స్.
1: మీ సమస్త కర్మలు కూడాను పవిత్రమైనట్లుగా రూపొందింప చేసుకోవాలి.
0: యు హావ్ టు ఆల్సో ట్రాన్స్ఫార్మ్ అండ్ మేక్ ఆల్ యువర్ యాక్ట్స్ సేక్రెడ్.
1: మీ మాటల మొదలు మీ నడత వరకు కూడాను పవిత్రమైనట్లుగా ఉండాలి.
0: రైట్ ఫ్రమ్ యువర్ వర్డ్ అప్ టు యువర్ యాక్షన్ ఎవ్రీథింగ్ మస్ట్ బి సేక్రెడ్.
1: దీంతో అభ్యసించినటువంటి విద్యనే సరైనటువంటి విద్య.
0: ఎడ్యుకేషన్ లర్న్డ్ with this kind of approach alone is true.
1: ee vidyendu vinayamu chaala atyavasaram.
0: Humility is essential in this kind of education.
1: aa vidhamainatundi oka vinayanni penchukotame manavuni yokka pradhana kartavyam.
0: Man's primary duty is to develop this kind of humility which is natural to him.
1: ee vidhamainatundi pavitratanu manam penchukunnappude manam nitya satyamainatundi oka sthananni sulabhanga manam cheravachunu andukovachunu.
0: Only when we can develop this kind of truth and behavior we will be able to reach the goal which is the goal of humanity.
1: Kalukane motta motta manu shariranni vanchali.
0: In the very first instance we should bend our body for work.
1: Indriyani nigrahinchukovali.
0: We should control our senses.
1: Mano nasanam cheyali.
0: We should destroy the mind.
1: Appude manaku sariyaina sthanam labhyamavutundi.
0: Then only we get and reach
1: అప్పుడే మనం నిజమైన ఆనందాన్ని పొందవచ్చును.
0: దెన్ ఓన్లీ వీ గెట్ ద ట్రూ రియల్ డిలైట్.
1: కనుకనే బెండ్ ది బాడీ.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ బెండ్ ది బాడీ.
1: మెండ్ ది సెన్సెస్.
0: మెండ్ ది సెన్సెస్.
1: ఎండ్ ది మైండ్.
0: అండ్ ఎండ్ ది మైండ్.
1: దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ది అటెండింగ్ ఇమ్మార్టాలిటీ.
0: దిస్ ఈస్ ద ఎసెన్షియల్ వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ.
1: కనుక ఇమ్మార్టాలిటీని మనం పోవాలంటే మనం ఇమ్మొరాలిటీస్ అంతా కూడా నిర్మూలన చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ఇమ్మార్టాలిటీ అండ్ అటైన్ ఇట్ యూ హావ్ టు రిమూవ్
1: ఇమ్మొరాలిటీ. ఇమ్మార్టాలిటీ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: కనుకనే విద్యార్థులు అతి జాగ్రత్తగా ఉంటుంది తన యొక్క జీవితం లోపల పవిత్రమైన దీనిని మనం అభివృద్ధి చేయాలి, ఇతరులకు అందించాలి.
0: Therefore, students ought to be extremely careful and they should practice sacredness and offer themselves as an example for others.
1: అప్పుడే విద్యను మనము ఆదర్శప్రాయంగా అనుభవించినటువంటి వారము, అందించిన వారము కాగలము.
0: Then only would have correctly understood education and also offered the real example to others.
1: కనుక విద్యార్థులే కాకుండా అధ్యాపకులు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి ఒకరికొకరికి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
0: నాట్ మెయిర్లీ ది స్టూడెంట్స్, ద టీచర్స్ ఆల్సో విల్ హావ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ డెవలప్ కోఆపరేటివ్ మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్.
1: నియముగా మానవుని యొక్క విలువలు అనేటువంటిది మనము నేర్చుకునేటువంటివి కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ హ్యూమన్ వాల్యూస్ cannot be learnt like that.
1: అది సహజమైనటువంటి శక్తులు.
0: These are all natural powers inherent.
1: కేవలం విద్యార్థినికే కాదు జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను ఈ మానవత్వం అత్యవసరము.
0: This humanity and human values are not merely important from the point of view of the student, but every human being who is born on earth should have this.
1: మనలను ఏ విధంగా మనం ఇతరులు గౌరవించాలని మనం ఆశిస్తామో ఆ విధంగా మనం మొట్టమొదట ఇతరులను గౌరవించాలి.
0: Just as we expect everyone to look at us with a sense of honor, we should also honor other people.
1: Kani itarulu manamulni gauravinchalane matrame aashisthunnanu kani manam itarulu gauravinchatam ledu.
0: We want to be respected by others, but we are not prepared to respect others.
1: Kanuka idi one way traffic kaadu, give and take, give and take.
0: This should not be one way traffic, it must be a two way traffic, give and take.
1: Itarulu ye vidhanga untunte idi manchidani manam bhavisthamo aa manchini manalo abhirudhi parchukovali.
0: Just as we think that others should have certain important qualities, we should foster those qualities in us first.
1: Manamu itharulaku cheppataku puramu mottamottam manamu danini aacharinchali.
0: Before we preach to others, we must practice them.
1: Aa acharana dwarane prachara prabodhamulu adhikamavutundi.
0: Only by self example and practice we can bring about
1: acharanale ekwa kevalam prabodhana chesinatha matramana idi kevalam aashyaspadam avutundi.
0: Preaching without practice will become ridiculous and will be made fun of.
1: Kanuka manam ye okati rendaina manam aacharinchi itharulaku aadarshanga andinchadaniki krushi cheyali.
0: We have to make effort at least to practice one or two and offer ourselves as an inspiring example for others.
1: Kanuka ee example mana aadarshanni manam mukhyanga drushti endinchukovali.
0: We have to keep essentially our own lives as examples for others.
1: ఈ విద్యార్థులు ఎందు ఇది అభివృద్ధిగాంచినప్పుడు క్రమక్రమేణా విశ్వమంతా కూడాను ఇది ఆదర్శంగా నిరూపించడానికి అవకాశం అవుతుంది.
0: వెన్ స్టూడెంట్స్ డెవలప్ దీస్ కైండ్ ఆఫ్ ఐడియల్ క్వాలిటీస్ దే కెన్ ప్రొవైడ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: చదివిన చదువులు కేవలం జీవనోపాధి నిమిత్తం కాదు, జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించాలి.
0: ద లర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఫర్ ఈకింగ్ అవుట్ ఎ మియర్ లివింగ్ బట్ ఇట్ షుడ్ బి ఫర్ రీచింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: Education should be for life, not for living.
0: Education should be for life and not for living.
1: సత్యాన్ని మనం చక్కగా చాలా క్షణం కూడా మనం చింతించాలి.
0: Every minute and every moment we should inquire and contemplate about this particular truth.
1: కనుక విద్యా విధానమునందు మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటిది రెండు.
0: There are two things which will have to be correctly understood.
1: నేను మానవుడను అనేటువంటి దాన్ని విశ్వసించాలి.
0: You should have firm faith that you are a human being.
1: ee manavudu aneetundi kevalam half satyam, half truth.
0: To have this particular faith that I am a human being is only half truth.
1: Inka inkoka half truth undi, adi emiti, nenu pasivunu kaadu aneetundi half truth.
0: The other half truth is that I am not an animal.
1: I am not animal aneetundi half truth. I am human, adi half truth.
0: One half truth is I am not an animal, the other half truth is I am man.
1: ఈ రెండింటి యొక్క చేరికనే మానవత్వం పూర్ణత్వం అవుతుంది.
0: బై బ్రింగింగ్ దీస్ టు టుగెదర్ దెన్ ఓన్లీ ఎ పర్సన్ బికమ్.
1: నేను మానవుడు మానవుడిని చెప్పుకుంటూ అనిమల్ గా మనం ప్రవర్తించుకుంటే మానవుడు ఎట్ట కాగలడు.
0: ఇఫ్ వన్ గోస్ ఆన్ టెలింగ్ దాట్ ఐఎమ్ ఎ మ్యాన్ అండ్ ఐఎమ్ ఎ మ్యాన్ బట్ ఇన్ యాక్షన్ హి ఈజ్ లైక్ ఎన్ అనిమల్, హౌ కెన్ హి బీ కాల్డ్ ఎ మ్యాన్.
1: కనుక మనలో చేసేటువంటి పశుత్వాన్ని దూరం చేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ అండ్ మేక్ ద అనిమల్ నేచర్ ఇన్ us.
1: ఆ పశుత్వాన్ని దూరం చేయక ఎంతకాలము ఎన్ని చదువులు నీవు చదివినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: వితౌట్ రిమూవింగ్ ది అనిమల్ నేచర్ ఇన్ us, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ యూ హ్యావ్.
1: ఈ ఎడ్యుకేషన్ లోపల ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ రెండు, కామన్ సెన్స్ ఒకటి, జనరల్ నాలెడ్జ్ రెండవది.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వన్ ఈజ్ కామన్ సెన్స్, అనదర్ ఈజ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈ కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ లేనప్పుడు ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ ఒక పర్యాయం చాలా కొంత అశాంతికి గురి కావచ్చు.
0: వాట్ ఎవర్ మే బి ది అకాంప్లిష్మెంట్స్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ అ సైంటిస్ట్ ఆర్ ఎ లెర్నడ్ మ్యాన్, ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్,
1: పూర్ణ విజ్ఞానుడైనటువంటి వానికి పూర్ణానందంగా ఉంటాడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ కంప్లీట్లీ నాలెడ్జబుల్ విల్ బి హ్యావింగ్
1: చిన్న ఉదాహరణ.
0: హియర్ ఈజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్.
1: భూమికి ఆకర్షణ శక్తి కలదని కనిపెట్టినటువంటి వాడు న్యూటన్.
0: న్యూటన్ హ్యాస్ డిస్కవర్డ్ డార్క్ హ్యాస్ ది పవర్ ఆఫ్
1: అటాక్. గొప్ప సైంటిస్ట్,
0: హీఈస్ ఎ గ్రేట్ సైంటిస్ట్,
1: ఇది చాలా ఉత్తముడు.
0: హీఈస్ ఎ వెరీ నైస్ పర్సన్.
1: నిరంతరము కూడాను తన పరిశోధనలంతా కూడాను ఈ యొక్క ఒకే యాంగిల్ లో జరుగుతూ ఉండేటువంటిది.
0: కంటిన్యూస్లీ ఇన్ కాన్స్టెంట్లీ యూస్ టు క్యారీ ఆన్ ద రీసెర్చ్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్.
1: లోపల కూర్చొని అదే తనకు లోకంగా తాను భావించుకునేటువంటి వాడు.
0: యూస్ టు సిట్ ఇన్ ద ల్యాబ్ అండ్ థింక్.
1: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రమూ అతనికి పరిచయం లేదు.
0: హీ వాజ్ టోటల్ స్ట్రేంజర్ టు ది వర్ల్డ్లీ థింగ్స్.
1: కనుక ఈ వైజ్ఞానం అనేటువంటిది కూడా నువ్వు కేవలం ఒక యాంగిల్ లో పోతే ప్రయోజనం లేదు. అవేర్నెస్ ఈజ్ లైఫ్. అన్నింటి ఎందుకు తాను గుర్తించాలి.
0: ఇఫ్ వన్ క్యారీస్ ఆన్ ది సైంటిఫిక్ రీసెర్చర్స్ ఓన్లీ ఇన్ వన్ లైన్, హీ కెనాట్ బి కాల్డ్ ఎన్ వైస్.
1: అనుకునే కొన్ని ప్రమాదాలు కూడా అధికమవుతూ వస్తున్నాయి.
0: హీల్ బి సబ్జెక్టెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్స్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్.
1: ఈ న్యూటన్ అతి ప్రీతిగా ఒక పిల్లిని పెంచుకునేటువంటి వాడు.
0: దిస్ న్యూటన్ వాస్ ట్రీటింగ్ వన్ స్మాల్ క్యాట్ యాజ్ హిస్ పెట్.
1: ఆ యొక్క పిల్లితోన చాలా ఎక్కువ సంబంధం పెంచుకున్నాడు.
0: He developed a lot of contact and attachment to this particular
1: cat. Atanu room lo poi edo parishodana vicharam chaala teevranga aalochinchestunna samayalo ee pilli talapu daggariki vachi meow meow ani varchetvantidi.
0: When he was very seriously engaged in some kind of research and thinking in his own room, this cat used to come and
1: aa pilli archatam cheta tana kontha disturbance ga untuntadani danni archaneyukunda unde kosamani talapu oka chinna randrani pettinchadu.
0: He wanted to avoid this kind of interference and nuisance on the cat. What he did was he made a small hole into the wall so that the cat could come and he wanted to feed
1: daniki avasaramainappudu aa randramulu dooratam rooplaiki raavatam archatam maanevesindi.
0: Once this was done, the cat used to come whenever it felt like and it stopped making noise.
1: Itaniki chaala varaku tripti kaligindi.
0: The scientist was happy.
1: Konni dinamulu aina tarvata aa pilliki rendu pillalu puttayi.
0: After a few days the cat gave birth to two small kittens.
1: Anukunnadu aa pilli raavadaniki oka randram undi, inki ee rendu pillalu vachadani carpenter pilipichi inko rendu randralu pettamani cheppadu.
0: This interference and nuisance on the cat, what he did was he made a small hole into the wall so that the cat could come and if he wanted to feed
1: daniki avasaramainappudu aa randramulu dooratam rooplaiki raavatam.

0: కార్పెంటర్ పిలిపించి ఇంకో రెండు రంధ్రాలు పెట్టమని చెప్పాడు.
1: దిస్ సైంటిస్ట్ థాట్ దట్ ద క్యాట్ కెన్ కమ్ ఇన్ ద హోల్ దట్ ఈస్ ప్రొవైడెడ్. ఫర్ దీస్ టూ స్మాల్ వన్స్ దేర్ షుడ్ బి టూ మోర్ హోల్స్. హీ కాల్ ద కార్పెంటర్.
0: వచ్చాడు
1: కార్పెంటర్ కేమ్.
0: ఎక్కడ రంధ్రాలు పెట్టారు సార్, దేనికోసం పెట్టాలని ప్రశ్నించాడు.
1: వేర్ షుడ్ ఐ బోర్ టూ హోల్స్ సార్, ఫర్ వాట్ పర్పస్ షుడ్ ఇట్ బి డన్.
0: ఇంతకు ముందు ఒక పిల్లి పెద్దది ఉండేది, ఇప్పుడు రెండు పిల్లలు వేశారు, దానికి రెండు రంధ్రాలు పెట్టమన్నాడు.
1: ఎర్లియర్ దేర్ వాజ్ ఓన్లీ వన్ క్యాట్ అండ్ ఇట్ యూస్ టు కమ్.
0: కార్పెంటర్ చెప్పారు సార్, ఉండే రంధ్రంలోనే మూడు రావచ్చును కదా ఒక్కోటి ఒకటి తర్వాత అన్నాడు.
1: కార్పెంటర్ టోల్డ్ హిమ్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ టూ మోర్ హోల్స్ సార్, దోస్ టూ స్మాల్ కిడ్స్ ఆల్సో కెన్ కమ్ త్రూ ద సేమ్ హోల్ త్రూ విచ్ క్యాట్.
0: న్యూటన్ అనుకున్నాడు, చీ వాడికి ఉండేటువంటి బ్రెయిన్ నాకు లేకపోయింది, అతనికి ఉండేటువంటి ఒక జనరల్ నాలెడ్జ్ నాకు లేకపోయింది అని అతని నుంచి తన ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నట్టుగా విశ్వసించాడు.
1: న్యూటన్ స్టార్టెడ్ థింకింగ్ హౌ అన్ఫార్చునేట్లీ హీ డిడ్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కామన్ సెన్స్, దట్ మచ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ విచ్ ద కార్పెంటర్ హ్యాడ్, అండ్ హీ లెర్న్ దట్ లెసన్.
0: కనుక మనం నేర్చుకోవటం అంటే గొప్పవారి నుంచి అంతతోనే తల తెరగకూడదు. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటున్నాయి.
1: Just because you are knowledgeable in one area, we should not be proud of it. There are so many things which you can learn even from small people.
0: ee naadu vidya adhikamai dakshaname nenu goppa vidyavantunani ahankaranga untuntau adi chaala porapaatu.
1: As man today goes on learning a little more and more, he gets puffed up with the feeling that he is a great scholar.
0: Mana yokka chadu enta varaku potundadante mathematics.
1: Our knowledge of and learning goes on to certain things. For example, mathematics.
0: దాని తర్వాత ఫిజిక్స్.
1: ఆఫ్టర్ దట్
0: తర్వాత కెమిస్ట్రీ.
1: ఆఫ్టర్ దట్ కెమిస్ట్రీ.
0: తర్వాత బయాలజీ.
1: ఆఫ్టర్ దట్ బయాలజీ.
0: ఇంతటితోనే మన చదువు నిలిచిపోతుందని.
1: అట్ దట్ పాయింట్
0: కానీ థియాలజీ వరకు మనం పోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ గోయింగ్ బియాండ్ దట్ టు థియాలజీ.
0: కనుక ఆ థియాలజీ అనేటువంటిది దైవత్వాన్ని మనం పొందాలి.
1: ఇట్ ఈస్ త్రూ థియాలజీ విచ్ విల్ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
0: కనుక మనము కేవలం పదార్థం నుంచి వృక్షము, వృక్షం నుంచి మానవుని వరకు అక్కడి వరకు పోయి మన జీవితము కేవలం నిలిపివేస్తున్నాము.
1: వీఆర్ ప్రొసీడింగ్ ఓన్లీ ఫ్రమ్ ద ఫిజిక్స్ టు బయోసైన్సెస్ అండ్ దేర్ వీఆర్ స్టాపింగ్. వీఆర్ నాట్ గోయింగ్ టు
0: అక్కడి నుంచి దైవత్వానికి మనం చేరడానికి కోరుకోవాలి. అది నిజమైన చదువు.
1: ఆఫ్టర్ బికమింగ్ మ్యాన్ వన్ హాస్ టు ట్రై టు రీచ్ డివినిటీ ఇట్సెల్ఫ్.
0: మానవుని మానవునిగా చింతించడం గొప్పతనం కాదు, మానవుని ఆదర్శవంతమైనటువంటి మానవునిగా, ఉత్తమ మానవునిగా మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ నాట్ రెస్ట్ సాటిస్ఫైడ్ బై బియర్లీ బికమింగ్ ఎ గుడ్ మ్యాన్. వీ షుడ్ బికమ్ అన్ ఐడియల్ మ్యాన్ అండ్ గ్రో ఫ్రమ్ దేర్.
0: ఈనాడు అనేక సిద్ధాంతాన్ని మనం సాధించాము.
1: వీ హావ్ అచీవ్డ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్.
0: అనేక పరిశోధనలతో మనం అనేక విధమైనటువంటి తెలుసుకున్నాము.
1: వీ హావ్ లెర్న్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ బై రీసెర్చ్.
0: గొప్ప విజ్ఞానవేత్తగా తయారైనాము.
1: వీ హావ్ ఆల్సో బికమ్ గ్రేట్ సైంటిస్ట్.
0: కానీ మానవతా విలువలు ఎన్ని నీవు సంపాదించుకున్నావు?
1: బట్ టు వాట్ ఎక్స్టెంట్ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు లెర్న్ అండ్ ఇంబాయ్
0: మానవత్వాన్ని ఎంత నీవు రక్షించుకున్నావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ హ్యూమానిటీ ఇన్ యూ?
0: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ లేదు.
1: దెర్ ఇస్ నో ఆన్సర్
0: ఫర్. దీనికి మనం ఆన్సర్ మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఆన్సర్ ఫర్.
0: మానవతా విలువను మనం పోషించుకోవటమే నిజమైనటువంటి మానవత్వానికి సరైన అర్థము.
1: రియల్ హ్యూమానిటీ కన్సిస్ట్ ఆఫ్ ఫాస్టరింగ్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ అస్.
0: కనుక ఈనాడు విద్యా సంస్థల యందు మానవతా విలువను తప్పనిసరిగా మనం అభివృద్ధి గావించడానికి ఒక స్పెషల్ సబ్జెక్ట్ గా పెట్టాలి.
1: వీ హ్యావ్ టు ప్రిస్క్రైబ్ కీప్ హ్యూమన్ వాల్యూస్ యాజ్ అ స్పెషల్ సబ్జెక్ట్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: ఆ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది లేకపోవటం చేతనే ఈనాటి విద్యావంతులంతా కూడా కేవలం రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
2: ఎడ్యుకేటెడ్ వన్స్ ఆఫ్ టుడే ఆర్ బిహేవింగ్ లైక్ డెమన్స్ బికాజ్
0: ఈ హ్యూమన్ వాల్యూ తప్పనిసరిగా ఉంటుండాలి.
1: The students of today, therefore, must have human values.
0: ఈ విలువ లేకపోతే విద్య నిరర్థకము.
1: If there are no values, education is a waste.
0: కనుక నిరర్థకమైనటువంటి జీవితము పూర్తి వ్యర్థమే.
1: A life which is not useful, it is absolutely to have any
0: meaning. కనుక మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make efforts to find out the divinity which is inherent in every human being.
0: ఈనాడు అనేక మంది ఉపకులపతులు చేరి ఉంటున్నారు.
1: Today, quite a few vice chancellors have gathered here.
0: వీరందరూ కూడాను ఈ విధమైన నిర్ణయాన్ని చక్కగా సహృదయంతో సుహృదయంతో దీనిని పోషించినప్పుడు ఎంతైనా మనం దీనిని అభివృద్ధి గావించిన వారం అవుతాం.
1: వైస్ ఛాన్సలర్స్ విల్ హావ్ టు జస్ట్ స్పెండ్ అ లిటిల్ టైమ్ అండ్ టేక్ డెసిషన్స్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్ అండ్ దెన్ వీ వుడ్ హావ్ డన్ ఎ గుడ్.
0: సాధ్యమైనంత వరకు కూడాను నా ఉద్దేశం ఏమనగా గొప్ప గొప్ప విద్యావంతులు మన భారతదేశంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: మై ఓన్ ఫీలింగ్ ఈజ్ దాట్ as far as possible.

0: to do certain things. One thing is we have got number of great scholars in our country.
1: ఇలాంటి వారందరూ కూడా చేరి ఈ యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవత్వాన్ని కొంతవరకు పోషించడానికి ఒక విధమైనటువంటి ఒక సొసైటీని స్టార్ట్ చేయాలి.
0: All these great scholars in the country should come together and form a society for fostering such human values.
1: ఈ విద్యా సంస్థ అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండాలి.
0: Educational institutions should not have anything to do with the government.
1: ఈ ప్రభుత్వంతో సంబంధంగా ఉండినప్పుడు మన యొక్క భావాలు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆశయాలు ఏమాత్రం కూడా ఫలించలేవు.
0: As long as you have such kind of control by the government, you may not be able to practice or you may not be able to fulfill your own
1: ideas. సమస్తనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సొసైటీగా ఉండాలి.
0: There should be a separate society to look after the education.
1: అప్పుడే మీ ఆశయాలు చక్కగా అభివృద్ధి గావించవచ్చు.
0: Then only we can foster and develop all the ideas.
1: కనుకనే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్రమైనటువంటి సంస్థగా తయారు కావాలి.
0: దేర్ షుడ్ బి ఎ సెపరేట్ అండ్ ఎన్ ఇండిపెండెంట్ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్.
1: ఈ విధంగా చేసినప్పుడే మన ఆశయాలు, మన సిద్ధాంతాలు, మన యొక్క పవిత్రతను ఎంతైనా మనము ఆచరణలో పెట్టి ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఓన్లీ దెన్ ఆల్ అవర్ అంబిషన్స్, ఆల్ అవర్ ఐడియాస్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ గివ్ దెమ్ ఎ ప్రాక్టికల్ షేప్.
1: కానీ విద్యావంతులకు చాలా గొప్ప గొప్ప భావాలంతా ఉంటున్నాయి.
0: The educated ones and great scholars have got a number of ideas and
1: hani variki swatantram lekapoyindi,
0: but they do not have the freedom.
1: Variki taginta swatantram nandinchali.
0: We have to give them sufficient freedom.
1: Ee upapa kulapathulu kuda itvanti swatantranni korali.
0: The vice chancellor also should aspire to have this kind of freedom.
1: Responsibility matram istunnare kani rights matram ivatam ledu.
0: Only responsibility is handed over to the vice chancellors, but rights are not given.
1: ఈ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటున్నప్పుడు లైట్ అండ్ షాడో మాదిరి ఉంటుంటాయి.
0: Only when rights and responsibilities go together, it will be like light and shadow.
1: Light ఎక్కడ ఉందో షాడో అక్కడ ఉంటుంది, షాడో ఎక్కడ ఉందో లైట్ అక్కడ ఉంటుంది.
0: Where there is light, there will be a shadow. Where there is shadow, similarly there will be light.
1: కనుక ఈ విధమైనటువంటి ఒక దీనిని రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే మనం ఈ యొక్క మానవతా విలువను ఎంతైనా మనం పోషించవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ద రైట్స్ టుగెదర్ వుడ్ బి ఏబుల్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
1: ఈ విధమైనటువంటి దీనితో ఉద్దేశాలతో ఈ ఐకమత్యంతో ఈ విధమైనటువంటి మానవతా విలువలను పోషించినప్పుడు భారతదేశము ఎంతైనా ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: విత్ దిస్ యాటిట్యూడ్ వెన్ వీ డెవలప్ అండ్ ఫాస్టర్ హ్యూమన్ వాల్యూస్ వీ కెన్ డెవలప్ భారత్ ఇంటూ ఎ వెరీ గ్రేట్ కంట్రీ.
1: ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది నా సొంతం పని అనేటువంటి ఉద్దేశము అభివృద్ధి కావాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఫీల్ దట్ దిస్ ఇస్ మై ఇండివిజువల్ అండ్ మై పర్సనల్ వర్క్.
1: మన దేశం యొక్క పోషణ మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: We should keep the interest of the nation at the topmost.
1: కేవలం నాది నావారు అనేటువంటి దీని వరకే ఇది ప్రయాణం కాకూడదు.
0: We should not rest satisfied by merely telling I and mine.
1: మనది మనవారు అనేటువంటి యొక్క ఉద్దేశం ఇక్కడ పెరగాలి.
0: We should develop a feeling of ours. This is ours.
1: ఈ విధమైనటువంటి యొక్క ఐకమత్యత, పవిత్రత, దివ్యత్వము ఈ ఆత్మతత్వాన్ని మనం క్రోడీకరించినప్పుడే సరి అయినటువంటి యొక్క విలువలు మనం పోషించగలము.
0: ఓన్లీ వెన్ వీ కంబైన్ యూనిటీ, సేక్రెడ్నెస్, డివినిటీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వుడ్ యూ బి ఏబుల్ టు అకాంప్లిష్ మెనీ థింగ్స్ వెల్.
1: ఆత్మ విచారణ, మనో వికాసము ఈ రెండు అత్యవసరము.
0: ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మ అండ్ బ్లాజమింగ్ ఆఫ్ ద మైండ్.
1: ఈ మానసిక వికాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: This blossoming of the mind and expansion of the mind.
1: కానీ ఈనాడు చదువులు అధికమైపోతున్నాయి, కానీ మనసు చాలా నేరో అయిపోతుండాలి, చాలా సంకుచితమైన మనసుగా తయారవుతుంది.
0: టుడే విత్ ద గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది మైండ్ థింకింగ్ ఈస్ బికమింగ్ వెరీ నేరో.
1: కాదు కాదు, విశాలమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: ఇదే నిజమైనటువంటి విద్య యొక్క సారం.
0: దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్
1: విద్య యొక్క లక్ష్యము.
0: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక ఈ లక్ష్యాన్ని మనం చేరాలి.
0: We have to reach this particular goal.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టి మీ పట్టు నడ్డెడు దాకా అట్టే ఉండు.
0: వాట్ ఎవర్ determination I have taken up and once I held myself to that I would not give
1: in ad ediyo korane korite korke cheludaka povakundu.
0: Whatever I wanted to ask I have asked, but I am not prepared to go without the desire being fulfilled.
1: Adigina ediyo adagane adigitivi adigina diduaka vidavakundu.
0: I have asked for something. Until that is being given to me, I am not prepared to give. This firm determination the human being should have.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి విషయాల్లో పట్టుదల మనకు అత్యవసరము.
0: Particularly in such sacred things దట్ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్
1: నా కోసం వచ్చినటువంటిది కాదు, ప్రపంచ నిమిత్తమై చేసేటువంటిది.
0: దిస్ ఇస్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్ ఎయిదర్ యూ ఆర్ మీ, బట్ ఇట్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ అట్ లార్జ్.
1: దేశమంతా క్షేమంగా ఉన్నప్పుడే మన క్షేమం దేశంతో చేరి ఉంటుండాలి.
0: ఓన్లీ వెన్ ది కంట్రీ ఈస్ ఎంజాయింగ్ వెల్ఫేర్ అండ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కెన్ వీ హ్యావ్ దట్.
1: నా యొక్క ఆనందము నా యొక్క సుఖమే నాకు ప్రధానం అనుకుంటే ఏమాత్రమో ప్రయోజనం లేదు.
0: ఇఫ్ వన్ గోస్ ఆన్ థింకింగ్ హిజ్ ఓన్ జాయ్ అండ్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ ఆర్
1: ఎసెన్షియల్, దేశ క్షేమాన్ని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వి హావ్ టు కీప్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: పవిత్రమైన భారతదేశం యొక్క విశిష్టతను మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ భారత్.
1: ఈ సైన్స్ యొక్క దీని ప్రజ్ఞానంతో పాటు మన యొక్క ఆధ్యాత్మిక ప్రజ్ఞానాన్ని కూడా జోడించాలి.
0: అలాంగ్ విత్ the scientific knowledge we have to bring about atmic knowledge also.
1: ఈ నెగటివ్ పాజిటివ్ మాదిరి మనం చేర్చుకోవాలి.
0: we have to treat these two as the negative and positive and bring them together.
1: ఈ కలియక చేరినప్పుడే సరైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
0: only when we bring them together we can really get true delight.
1: సైన్స్ ప్రత్యేకము ఆధ్యాత్మిక ప్రత్యేకము మనం విభజించరాదు.
0: we should not divide science as different and spirituality also as something separate.
1: ee rendinti yokka ekatvanni cheskovali.
0: We have to unite them.
1: Manam andaru aikamatyanga untundali.
0: We should all live
1: satyanganni penchukovali.
0: We should develop good company.
1: Satyam chetine sadbhavalu perugutu untayi.
0: Only through good company we can get good feelings and thoughts.
1: Ee sadbhavalu chetine satkarmalu aacharinchadaniki veelavutundi.
0: Only such good thoughts can lead to good action.
1: Kalukane ee naadu manaku satsangam chaala avasaramu.
0: Therefore, good company and association
1: is essential. Ekkada poyinappudiki dussangamu dussangam dussangame.
0: But unfortunately, wherever you go, you can get only bad company and bad
1: people. Einstein kuda nu aneka paryayalu cheppadu. Tell me your company, I shall tell you what you are.
0: Einstein also has said a number of times, tell me your company, I shall tell you what you are.
1: Neevu elanti vaadante nee sangamunu patti nee untuntavu. Ee naadu dussangani sulabhanga manam penchukuntunnamu.
0: Today we are developing bad company.
1: దుర్భావాన్ని మనం సులభంగా పెంచుకుంటున్నాము.
0: బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ఆల్సో ఫాస్ట్.
1: దురుద్దేశాన్ని మనం సులభంగా పెంచుకుంటున్నాము.
0: సిమిలర్లీ
1: సద్భావాన్ని సదుద్దేశాన్ని మనం ఏమాత్రం కూడా పెంచుకున్నట్టు ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు డెవలప్ గుడ్ అండ్ హెల్ప్ఫుల్ థింకింగ్.
1: ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటువంటి క్షణంలో మనకు ఆవరించిపోతున్నాయి.
0: వీఆర్ బీన్ ఏబుల్ టు కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్ వెరీ ఫాస్ట్.
1: కానీ పవిత్రమైనటువంటి భావములు ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నాయి.
0: సేక్రెడ్ హ్యాబిట్స్ అండ్ థాట్స్
1: కారణమేమిటి? నీ సంకల్పము పటుత్వమైనటువంటిగా లేకపోవటమే.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: ఈనాడు సైన్స్ అనేటువంటి దానికంతా కూడాను మానవుని యొక్క జీవితం యొక్క సమర్థతను పెంచేటువంటి అధికారం లేదు.
0: సైన్స్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద కెపాసిటీ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ మ్యాన్.
1: ఒక్క ఆధ్యాత్మికానికి మాత్రమే ఈ యొక్క సమర్థతను పోషించేటువంటి అధికారం ఉంటుండదు.
0: ఓన్లీ స్పిరిచువాలిటీ కెన్ డెవలప్ ఇంటెగ్రల్ అప్రోచ్ ఇన్ మ్యాన్.
1: కనుకనే మొట్టమొదటి మానవుని యొక్క విలువలకు ఆధ్యాత్మికం అత్యవసరము.
0: దేర్ఫోర్ టు డెవలప్ హ్యూమన్ వాల్యూస్ స్పిరిచువాలిటీ ఈజ్ ఎ బేసిక్ రిక్వైర్మెంట్.
1: విత్తనమును భూమిలో పెట్టి నీరు పోసినప్పుడే మొక్కగా పిల్లలు అభివృద్ధి అవుతుంది, కానీ టిన్నులో పెట్టి నీరు పోస్తే కుళ్లిపోతుంది.
0: ఓన్లీ వెన్ యూ పుట్ ద సీడ్ ఇన్ సైడ్ ది అర్త్ కెన్ ఇట్ స్ప్రౌట్ అండ్ బికమ్ ఎ ట్రీ. బట్ ఇఫ్ యూ పుట్ దట్ సీడ్ ఇన్ ఎ టిన్ ఇట్ బికమ్స్ రాటన్.
1: అదే విధంగానే మన మానవుని యొక్క విలువలంతా కూడా ఆధ్యాత్మికంలో పెట్టినప్పుడే అది అభివృద్ధి కాగలం, కానీ కేవలం సైన్స్ లోనే పెడితే ఇది ఏమాత్రం అభివృద్ధి కావు.
0: ఇన్ ది సేమ్ వే వెన్ వీ పుట్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ టు స్పిరిచువాలిటీ అండ్ ఫాస్టర్ దెమ్ దే విల్ గ్రో.
1: కనుక హ్యూమన్ వాల్యూస్ అనేటువంటిది పెరగడానికి ఆధ్యాత్మికమైనటువంటి సాయిల్ చాలా అవసరం.
0: ఫార్ ది గ్రోత్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ద సాయిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్
1: ఎసెన్షియల్. స్పిరిచువాలిటీ సాయిల్ లేకపోతే ఏమాత్రం కూడా హ్యూమన్ వాల్యూ ఆర్టిఫిషియల్ హ్యూమన్ వాల్యూ అవుతాయి.
0: ది హ్యూమన్ వాల్యూస్ విల్ బికమ్ ఆర్టిఫిషియల్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫాస్టర్ ఇన్ ద సాయిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: కానీ ఆర్టిఫిషియల్ వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్? వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ కెన్ గెట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్
1: ఆర్ట్? ఈజ్ అవుట్ సైడ్, ఆర్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: కనుక హార్ట్ లోని అభివృద్ధి కావాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్ ఇన్ హార్ట్.
1: కనుక మొట్టమొదట ఆధ్యాత్మిక భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. అదే మనకు ఆధారము, అదే జీవనానికి ఒక విధమైనటువంటి గమ్యము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు డెవలప్ స్పిరిచువాలిటీ ఇన్ us. దాట్ ఈస్ గోయింగ్ టు సేవ్ us.
1: అదే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఈ రెండింటినీ డెవలప్ చేయగలదు.
0: దట్ అలోన్ కెన్ డెవలప్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: కనుక భక్తి భక్తి భక్తి ఇది అత్యవసరం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ డివోషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ డివోషన్ లేకుండా వినపోతే కేవలం ఓషనే, దాంట్లో మునిగిపోతాం మనం.
0: If a person does not have this devotion, he will get drowned in the ocean of samsara.
1: Kanuka manam samsaram anetundi ye vidhanga untundalante samudrani madanam chesinappudu motta mota alahalam puttindi.
0: If you want to understand samsara, you have to just see when the ocean was churned in the very first instance, the poison came.
1: తరువాతనే అమృతం వచ్చింది.
0: ఓన్లీ దెన్ నెక్టర్ కేమ్.
1: అదే విధంగానే మన జీవితం అనేటువంటి దాన్ని చక్కగా మదిస్తే వైరాగ్యము అనేటువంటిది మొట్టమొదట పుట్టాలి. తరువాతనే ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
0: ఇన్ ద సేమ్ వే వెన్ వీ చర్న్ ది ఓషన్ ఆఫ్ అవర్ లైఫ్ వీ విల్ హావ్ టు గెట్ వైరాగ్య ఆర్
1: వైరాగ్యం లేకుండా ఆనందం మనకు రాదు.
0: వితౌట్ డిస్పాషన్ అండ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
1: కనుక మొట్టమొదట కొన్ని విధమైనటువంటి వైరాగ్యం మనం అభివృద్ధి పార్చుకోవాలి.
0: We have to develop that kind of detachment first.
1: Detachment ante emti? Illu vaakali aalu biddalu vadali aranyaniki kootam kaadu.
0: Detachment doesn't mean you have to give up your family.
1: Ishta bhavanni visarjinchadame vairagyam.
0: Giving up bad thoughts and bad feelings is real detachment.
1: Adi nijamaina vairagyam.
0: That is the correct meaning for detachment.
1: Aa vidhamainatundi yokka bhavanni vidyarthulu penchukoni samarasatanni samatvanni ఈ యొక్క అభివృద్ధిని భావించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We have to make efforts to see that the students develop this kind of correct feeling and equal mindedness and
1: vidyarthulara kevalam manavatvanni abhivruddhi cheyalenatundi vidya smashanamlo unnatundi yokka kevalam oka nakkala arupu vantivi.
0: Education which cannot develop human qualities in man is as good as a helpless cry in a burial ground.
1: కనుక మొట్టమొదట మనం క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవాలి.
0: In the first instance, we have to develop character.
1: Anduvalli, character is the hallmark of man, annaru.
0: It is in this context, it is said, that character is the hallmark of man.
1: Ee yokka pavitratanu manam penchukovali.
0: We have to foster and develop this sacredness.
1: Adi pavitramaina nadatalatone manaku vastundi.
0: This can come only through sacred conduct.
1: Kani mana yokka samastha endundinatvanti vidyarthulaina కొన్ని రకములైనటువంటి యొక్క అభ్యాసాలు అభివృద్ధి చేసినప్పుడు యావత్ ప్రపంచానికి కూడాను వీరి వల్ల ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
0: వెన్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ అన్ ఐడియల్ వే, దే కెన్ బి హెల్డ్ యాజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద హ్యుమానిటీ ఇన్ ద వరల్డ్ అట్ లార్జ్.
1: కనుక విద్యార్థులారా, మీ స్వార్థాన్ని స్వప్రయోజనాన్ని కొంతవరకు త్యాగం చేసి పవిత్రతను విశాలమైనటువంటి యొక్క జగత్తునకు సమాజములకు తోడునీడిగా ఉండేటువంటి యొక్క కర్మలు మీరు అభివృద్ధి చేతబట్టాలి.
0: Sacrifice your selfishness and self-interest. Accept things which are useful for the world and hold yourselves as an example. Undertake only such
1: action. Inaaru aneka mandi goppa goppa upakulapatulu cherinaru.
0: Today quite a few vice chancellors accomplished ones have gathered here.
1: వీరందరూ కూడా ఈ మూడు దినములు సంప్రదించి సరి అయినటువంటి ఒక దీనిని వీళ్ళు కొంత చాటడానికి సంసిద్ధులుగా ఉంటున్నారు.
0: They are ready to deliberate and discuss various things with reference to human values these 3 days.
1: ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.
0: ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ.
1: ఈ పవిత్రతను మీరు అందుకోండి.
0: యూ యాక్సెప్ట్ సేక్రెడ్నెస్.
1: ఈ పెద్దల యొక్క వాక్యాన్ని చక్కగా మీరు ఆలకించండి.
0: యూ కాంటెంప్లేట్ ఆన్ ద గుడ్ థింకింగ్ అండ్ వర్డ్స్ దట్ హావ్ కమ్.
1: కేవలం ఈ సమావేశాలంతా కూడా కాలమును వ్యర్థం చావించుకునే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
0: సచ్ మీటింగ్స్ అండ్ అసెంబ్లీస్ ఆర్ నాట్ మెంట్ ఫార్ వేస్టింగ్ టైం.
1: ఈ సెమినార్ యొక్క ఎసెన్స్ ను అనగా సారమును యావత్ ప్రపంచానికి కూడా అందించడానికి మీరు ఒక విధమైనటువంటి మెసెంజర్స్ గా ఉంటుండాలి.
0: యూ షుడ్ బికమ్ మెసెంజర్స్ హూ కెన్ క్యారీ ద మెసేజ్ ఆఫ్ ది సెమినార్ టు ద ఎంటైర్ వరల్డ్.
1: ఈ సెమినార్ కేవలం 3 దినములంతా ముచ్చటగా కాలాన్ని గడుపుకోవడం కోసం రాలేదు.
0: దిస్ సెమినార్ ఈజ్ నాట్ మెంట్ ఫార్ స్పెండింగ్ ఓన్లీ 3 డేస్ హ్యాపీలీ.
1: ఆ గొప్ప గొప్ప వారి గొప్ప గొప్ప భావాలంతా కూడా ఇందులో ఇమిర్చి దీనిని ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక రూపాలుగా తయారు చేస్తున్నారు.
0: దే ఆర్ గివింగ్ ఎ ప్రాక్టికల్ షేప్ టు ఆల్ ద నోబుల్ ఐడియాస్ అండ్ నోబుల్ థాట్స్ సో దట్ కుడ్ బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ యూ.
1: కనుక ఈ సదవకాశాన్ని మీరు పురస్కరించుకుని పవిత్రతను మీరు అభివృద్ధి పరచుకుని ఐకమత్యం చేత యావత్ భారతదేశం యొక్క సమాజం యొక్క గౌరవాన్ని మీరు కాపాడాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: Make use of this good chance and deliberate over various things involving the human values and wishing you the best for this particular conference. I am bringing this discourse to a close.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the National Symposium on Value Orientation at the Sri Satya Sai Institute Auditorium in Prashanthi Nilayam on the 24th of September 1987. Bhagwan Baba said that development of science and technology alone will not help people to get rid of bad thoughts, bad desires and bad deeds, because science by itself is not competent to sublimate life. Only spirituality can promote ethical values, the spirit of tolerance and equal-mindedness. Spiritual knowledge and scientific knowledge should go together. There should be no dichotomy between science and spirituality. True bliss can be experienced only when science and spirituality are combined. Therefore, the science of spirit is essential for developing human values. Thank you and Sai Ram.

kalitu walil